ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 9వ తేదీ శనివారం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్, ఎఫ్ఎం 102 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్పై కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం అరుణారుణ పదయుగళ బృందగానం వింటారు. రచన శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. సంగీతం శ్రీ డి నిశ్చల్.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ తాళపాక అన్నమాచార్య సంకీర్తనలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
1: రామాయణం, భారతం, భాగవతం భారతీయ సంస్కృతిక మూలస్తంభాలు. వాటిలో కథ నిమిత్త మాత్రం. వ్యక్తిత్వ వికాసానికి ఆవశ్యకమైన సంస్కారాన్ని సమస్త మానవాళికి ఉపదేశించడం వాటి ప్రధాన లక్ష్యం. వాల్మీకి ముని ఆశ్రమానికి నారద మహర్షి రాగా, అతడు గుణవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, మున్నకు 16 గుణాలు గలవారు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అని అతన్ని ప్రశ్నిస్తాడు. అతడు రాముడి చరిత్ర వివరిస్తాడు. ఆ 16 లక్షణాలు ఆత్మవికాసాన్ని కలిగించేవే. అందుకే రాముడు ఆదర్శ మానవుడిగా లోక ప్రసిద్ధి పొందుతున్నాడు. ధర్మాచరణ చేసే వ్యక్తిని లోకం ఉత్తమ వ్యక్తిగా ఆరాధిస్తుంది. రాముడు ధర్మం యొక్క ప్రశస్తిని ఆచరింపవలసిన అవసరాన్ని ఎక్కడా ప్రసంగించలేదు. ఆచరించి ఆదర్శమూర్తిగా నిలిచాడు. అరణ్యవాసానికి బయలుదేరిన సమయంలో తల్లి కౌసల్య, రామా, ఏ ధర్మాన్ని నువ్వు చిరకాలంగా ధైర్యంతో నియమంతో పాలిస్తున్నావో ఆ ధర్మం నిన్ను రక్షించుగాక అని ఆశీర్వదిస్తుంది. ఎంపాల యుజ ధర్మం త్వం ధృచాచి నియమేన చ సవి రాఘవ శాతూల ధర్మస్వామభిరక్షతు. ధర్మం రక్షిత రక్షిత అని శాస్త్రోక్తి. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని భావం. రాక్షసస్యేషుడైన మారీచుడు రామునితో విరోధం సర్వ వినాశకరమని హెచ్చరిస్తూ రామునితో రామో విగ్రహవాం ధర్మ అంటాడు. రాముడు ఆకారం పొందిన ధర్మం అని భావం. ఉత్తమ వ్యక్తిత్వానికి ధర్మాచరణ అత్యంత ముఖ్యమని వాల్మీకి సందేశం. ఇతరుల ఉపకారాన్ని గుర్తించుకోవడం కృతజ్ఞత. కృతం జ్ఞానాతీతి కృతజ్ఞ అని కృతజ్ఞ శబ్ద ఉత్పత్తి. కృతజ్ఞత అందరూ అలవర్చుకోదగ్గ గుణం. రాముని గుణాలు అభివర్ణిస్తూ ప్రజలు దశరథుడితో ఎవరైనా అతనికి ఒకే ఒక చిన్న ఉపకారం చేస్తే అతడు ఆనందిస్తాడు. అంతకుముందు 100 అపకారాలు చేసినా మంచి మనస్సు

0: మరిచిపోతాడు అని రాముని కృతజ్ఞతను ప్రశంసిస్తారు. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి న స్మరచ్చపకారాణాం శతమప్యాత్మవత్తయా. సమస్త ప్రాణులు ఎందు దయాస్వభావాన్ని కలిగి ఉండడం భూతదయ, అది అత్యుత్తమ ధర్మం. ఎవరైనా కష్టాల పాలైతే రాముడు మిక్కిరించేవాడు, ఉత్సవాలు చేసుకుంటే కన్న తండ్రి వలె ఆనందించేవాడు. వ్యసనేషు మనుష్యాణాం భుజం భవతి దుఃఖిత, ఉత్సవేషు సర్వేషు విదేవ పరిదృష్యతి. జీవకారుణ్యానికి వర్ణ వ్యవస్థ ప్రతిబంధకం కాదు. రాముడు ధర్మం తెలిసినవాడు కాబట్టి అన్ని వర్ణాల వారి విషయంలో దయ చూపించేవాడు. అందులోనూ నాలుగు వర్ణాల్లో వృద్ధుల విషయంలో ప్రత్యేకించి దయ చూపించేవాడు. సర్వేషాం సహి ధర్మాత్మా వర్ణానాం కురుతే దయాం చతుర్నాభివయస్థానాం తీరతేతమనువృతాః. ఈనాడు ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్కి కొన్ని సదుపాయాలు కల్పించే ఆలోచన రామాయణ కాలంలోనే ఆచరణలో ఉండేది. జటాయువు ఒక పక్షి, సీతను రక్షించబోయి రావణుని ఎదిరించి మరణింపగా రాముడు తీవ్రంగా దుఃఖిస్తాడు. మమ హేతోరయం ప్రాణాన్ ముమోచ బతకేశ్వర అని, నా నిమిత్తమై ఈతని ఈ పక్షిరాజు ప్రాణాలు విడిచినాడు, లక్ష్మణ సీతాభరణం కంటే ఇతని మరణం తీవ్రంగా బాధిస్తోంది అని కూడా పరితపిస్తాడు. అతని భూతదయ అంత విశిష్టమైనది. సుందరకాండలో హనుమంతుని ప్రవృత్తి సరత్వం వ్యక్తిత్వ వికాసానికి లక్ష్యం అనదగదే. మైనాకులు ఆదిత్యాన్ని నిరాకరించడంలో కార్యనిర్వహణలో ఉండవలసిన దీక్ష, సురస సింహితాలు జయించడంలో మధ్యలో సంభవించే ఆటంకాలను తొలగించడంలో పొందవలసిన బుద్ధి సూక్ష్మత ప్రస్ఫుటం అవుతున్నాయి. తాను ఎంత బలపరాక్రమశాలి అయినప్పటికీ రాక్షసులతో దాసోహం కోసలేంద్రస్య అని చెప్పుకోవడంలో ప్రభుభక్తి అహంకార నిరాకరణ వెల్లడవుతున్నాయి. రామలక్ష్మణుల అనుభవ సోదరానుబంధం, సీత పాతివృత్యం, రామసుగ్రీవ సఖ్యం, ఇలా ఎన్నో అంశాలు వ్యక్తిత్వ వికాసానికి పోషకాలు. వాల్మీకి ఉపదేశాన్ని ఆచరిస్తూ ఉత్తమ వ్యక్తిత్వాన్ని పొందుతూ జీవనయాత్ర కొనసాగిద్దాం. శుభం భూయాద్.
1: డాక్టర్ వేదల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వ్యాఖ్యానంలో మీరింతవరకు చింతన విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో ఎండల తీవ్రత, పాడి పంటల్లో జాగ్రత్తలు ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.
1: ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఒక్కొక్క చోట అయితే మామూలుగా వచ్చేదానికన్నా 2-3 డిగ్రీలు 5 డిగ్రీలు ఎక్కువగా కూడా వస్తూ ఉంది. మనము చాలా వరకు చల్లటి వేళల్లోనే తిరగాలి అనేది మనకు అర్థమవుతుంది. కానీ కొన్ని చోట్ల ముఖ్యంగా గ్రామాల్లో ఇవేం పట్టించుకోకుండా పశువుల్ని బయటకు వదులుతూ ఉన్నారు. ఎండల్లో తిరుగుతూ ఉన్నాయి పశువులు. మరి వాటికి కూడా వడదెబ్బ తగులుతుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ముఖ్యంగా పశువులకి లేదా గొర్రెలకి, మేకలకు కానీ, చిన్న జీవులకు కానీ వడదెబ్బ తగిలినప్పుడు మనం వాటిని సంరక్షించుకోవాలి. దానికి ముందు జాగ్రత్త చర్యలు చాలా చాలా అవసరం అనేది మటుకు మనం మర్చిపోకూడదు. పెద్ద పశువుల్లో మనం గమనిస్తే, అంత పెద్ద పశువు కదా ఏమైద్దిలే, తిరుగుతూ ఉంటుంది, మొద్దుగా ఉంటుందిలే అనుకుంటాం. కానీ ఎండ వేడి మీకు తట్టుకోలేవు. ముఖ్యంగా నల్ల పశువులకి వేడి ఎక్కువ. ఈ వడదెబ్బ తగిలినప్పుడు ఏమైందంటే నోటి నుంచి నురగ్గారుతూ ఉంటుంది, శ్వాస

వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, మేత తినలేదు. ఈ మూడు లక్షణాలు గనక మీ పశువులో కనిపిస్తే వడదెబ్బ తగిలిందేమో అని మటుకు అనుమానం రావాల్సిందే మీకు. అసలు ఈ సమస్య రాకుండా మనం ఏం చేయొచ్చు అనేది పరిశీలిస్తే, ముఖ్యంగా మనం గమనించాల్సింది మనకి ఎండాకాలం ఎక్కువగా అవసరమయ్యేది ఏంటి, చల్లటి నీరు. పశువులకు కూడా సరైన సమయానికి చల్లటి నీరు అందుబాటులో కనుక మనం ఉంచగలిగితే చాలా వరకు వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అసలు వేడి సమయంలో బయటికి తెప్పకుండా ఉందాం, పెద్ద పశువులు కానీ జీవాలు కానీ ఉదయాన్నే 5, 5:30 వెళ్ళిపోయి మేపుకి 10, 10:30 కల్లా మళ్ళీ తిరిగి వచ్చేట్లాగా, అంతకు మేపు జాలలేదు వాటికి అనుకున్నట్లయితే సాయంత్రం 4:30 ఆ సమయంలో వెళ్ళి చీకట పడుతుంది అన్నప్పుడు వెనక్కి వచ్చేస్తే వాటికి ఎలాంటి వడదెబ్బ తగలదు, వాటితో పాటు మనకు కూడా తగలదు, ఎందుకంటే మనం కూడా వెనకెళ్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అలాగే మనము వీలైతే ముఖ్యంగా నల్ల పశువులకి, దున్నపోతులకు కానీ లేకపోతే ఎనుములకు కానీ గేదెలకు కానీ మనము నీళ్లు జల్లుతూ ఉండాలి. సాయంత్రం మనకి ఒకసారి, పొద్దున ఒకసారి నీళ్లు జల్లితే వేడి తాపం తగ్గుతుంది వాటికి. వీలైతే పెద్ద పెద్ద కొట్టాలు ఉన్నవాళ్ళు, ఎక్కువ పశువులు పోషణ చేసేవాళ్ళు కొట్టంలో ఫ్యాన్లు పెట్టుకోవటం. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కొట్టాలకు చుట్టూ కూడా పట్టలు కట్టి, గోనె పట్టలు, మామూలుగా ప్లాస్టిక్ పట్టలు కాదు, గోనె పట్టలు కట్టి వాటిని ఖచ్చితంగా తడపాలి. అప్పుడు ఏదన్నా వేడున్నా అది బయటకు లాగేసుకుంటుంది. ఇది మటుకు మనం మర్చిపోకూడదు, ఖచ్చితంగా చేయాలి. దానికి తోడు ఇంకొక పని చేయాలి, ఎండాకాలంలో ముఖ్యంగా పశువులకి ఖనిజ లవణ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా కాస్త కోస్త పెట్టాలి. ఇది పెడితే ఏదైనా సమస్య ఉన్నా కూడా రోగ నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి తట్టుకుంటాయి. అలాగే మనం మేపు పెట్టేటువంటి సమయం కూడా మధ్యాహ్నం దాణా పెట్టద్దు, తెల్లవారుజామున 5 రాత్రి 8 లేకపోతే సాయంత్రం పూటో మనం పెట్టినట్లయితే బాగా జీర్ణం చేసుకుంటుంది. అలాగే మనకి పాలు అమ్మేటప్పుడు వెన్న శాతాన్ని బట్టి పాలు అమ్ముతారు కాబట్టి దానివల్ల ఎక్కువ రేటు వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన మనకి పదార్థం మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. దాణంతో పాటు దాన్ని కూడా మనం కలిపి ఇవ్వటం వలన రైతుకు నష్టం లేకుండా ఉంటుంది. అలాగే గొర్రెలు మేకలు ముఖ్యంగా పొలాల్లో తిరుగుతూ ఉంటాయి, ఖాళీ పొలాల్లో ఎక్కడైనా ఆమదపు మొక్కలు ఉండి చిగుర్లించి ఎర్రటి ఆకులు కనుక ఉన్నట్లయితే అవి మేపకుండా చూసుకోవాలి. అవి మేసినాయి అనుకోండి ఎక్కువగా రక్తపిరోచనాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే మనకి ఈ పొలాల్లో కూడా సాయంకాలం వేళో పొద్దున పొద్దున్న మేపుకొని ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడ పట్టున కనుక ఉన్నట్లయితే ఆ గొర్రెలకి అలాగే మనకి చాలా మంచిది. ఇంకొకటి ముఖ్యంగా ఈ గొర్రెల్లో మరి ఎండలు విపరీతంగా ఉంటాయి, రోగ నిరోధక తక్కువ ఉంటుంది, సరిగ్గా మేపు దొరకదు, లోపల అలసట ఉంటుంది. అదే సమయంలో లోపల కనుక అంతరపరాన్నజీవులు ఉన్నాయనుకోండి, అంటే నట్టలు అంటాం మనం, నట్టలంటే ఒక రకమైనవి, అలాంటి చాలా రకాలు ఉంటాయి పొట్టల్లో, కాలేయంలో లేకపోతే లోపల పొట్టలో అలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. మరి తీసుకునే కాస్త కోస్త ఆహారాన్ని కూడా అవి లాగేసుకున్నాయి అనుకోండి, ఇక జీవం నీరసపడిపోతుంది, ఇక ఎదుగుదల ఉండదు, రోగాలు బారిన పడుతుంది. అందుకనే సరైన సమయంలో నట్టల నివారణ మందులు తాపించాలి. వానలు పడకముందే మనం కనుక ఇది తాపిస్తే చాలా వరకు సమస్యలు ఉండవు. వానలు పడ్డ తర్వాత మనకి ఈ ఎండాకాలంలో పడేటువంటి వానలకు అక్కడక్కడ గడ్డి చిగురిస్తూ ఉంటుంది, చాలా కాలం దొరక్క దొరక్క ఒకటేసారి పచ్చిగడ్డి దొరికేలేక ఆ చిన్న చిన్న కుంటల దగ్గర అక్కడెక్కడ అవి ఎక్కువగా తినేస్తాయి. ఈ గొర్రెలు మేకలు ఎప్పుడైతే ఎక్కువగా తీసేసుకున్నాయో వాటితో పాటు కొన్ని రకాలైనటువంటి అంతరపరాన్నజీవులకు సంబంధించినటువంటి జీవ చక్రాలు కూడా లోపలికి పోతాయి. దానివల్ల గొర్రెలకి ఈ అంతరపరాన్నజీవుల సమస్య ఎక్కువ అవుతుంది, చాలా ఇబ్బంది పడతాయి. ఇది ఒకటి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ వడదెబ్బ తగలకుండా ముఖ్యంగా నీటిలో ఈ ఎలక్ట్రోలైట్ పౌడర్ కానీ గ్లూకోజ్ లాంటివి కానీ కలిపి మనం గనక వడదెబ్బ తగలకుండా మనం కాస్త కోస్త కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో ఇవ్వగలిగితే కొంత వాటిని కాపాడుకోవచ్చు. ఇక చివరిగా ముఖ్యంగా పాకలో మటుకు గాలి బాగా సోకేలాగా పెట్టుకోవాలా, కిటికీలన్నీ మూసేయకుండా గాలి బాగా సోకేలాగా మనము అక్కడ అమరికలు ఏర్పాటు చేసుకోవాలి. తడిగుడ్డ లేదంటే తడి గోని పట్టలు కనుక చుట్టినట్లయితే చాలా వరకు పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ కోళ్ళు కానీ ఈ వడదెబ్బ తగలకుండా

0: మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నీళ్లు మటుకు చల్లటి నీళ్లు, మంచి నీళ్లు మనం ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి.
1: ఎండల తీవ్రత, పాడి పంటల్లో జాగ్రత్తలు, ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. పొలం పనుల కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉంది. ప్రాంతంలో భారీ వర్ష సూచన ఏమీ లేదు. రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. రాగల 4 రోజుల వరకు కోస్తాంధ్ర, యానాం, అలాగే బంగాళాఖాతంలో ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ ఉదయం అందించిన వాతావరణ సమాచారం విన్నారు.

శ్రోతలకు గమనిక. ఈ రాత్రి 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో వివిధ పరీక్షలు ప్రాముఖ్యత ఈ అంశం గురించి డాక్టర్ సంధ్యారాణి, శాస్త్రవేత్త, మృతికా శాస్త్రం, వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరం, వారి ప్రసంగం జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో విశాఖపట్నం క్షేత్రీయ భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ ద్వారా శ్రీ జీవీఏ ప్రసాద్ గారు అందించిన వివరాలు వినవచ్చు. గమనిక విన్నారు. పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు అరికట్టడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సాంకేతికత, సీసీ కెమెరాలు, ఇంటెలిజెన్స్, పహారా వంటి చర్యలతో పోలీసులు ప్రత్యక్షంగా లేకపోయినా వారి ప్రభావం కనిపించాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: డెవలప్మెంట్ సింక్ అవుతూ పోలీసులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎస్పీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే ప్రజలకు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే, ఎంత దూరంగా ఉంటే అంత ఇంపాక్ట్ వస్తుంది అనుకుంటాం. ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి, యాంటీ సోషల్ మెట్స్ భయం ఉండాలి. అది ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ ఉండాలి. మనం డీల్ చేసే ప్రతి ఒక్క ఇష్యూ

0: మనుషులో ఎంపతి ఉండాల్సిన అవసరం ఉంది.
1: ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనార్టీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కళాశాలల్లో నైపుణ్యాభివృద్ది, ఏఐ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్లోని సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్య అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిభ కలిగిన మైనార్టీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఇమామ్లు, మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతనం క్రమం తప్పకుండా విడుదల చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, శంకుస్థాపనల గడువులను వెల్లడించారు. ఈ ఏడాది జూన్లో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల ఏర్పాటు పనులకు, జులైలో గుంటూరు కాలువ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. నవంబర్లో నేరడి బ్యారేజ్, వచ్చే ఏడాది జనవరిలో మద్దువలస రెండవ దశ పనులకు శంకుస్థాపన, జూన్లో పోలవరం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి రంగంపై ప్రభుత్వ నిబద్ధతను చాటేలా మొత్తం 25 ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పూర్తి తేదీలు, శంకుస్థాపనల సమయాలను ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి ద్వారకా తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం 12.50 కోట్ల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. అదేవిధంగా మరో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన మండపాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ద్వారకా తిరుమల నుండి విజయవాడకు చేరుకుంటారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. టెండర్ ద్వారా ఎంపికైన ప్రైవేటు సంస్థలు వచ్చే 3 నెలల్లో వీటి నిర్వహణా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 61 డయాలసిస్ కేంద్రాలు ఉండగా కొత్త కేంద్రాలతో ఈ సంఖ్య 73కు చేరనుందని తెలిపారు. భీమవరం, పీలేరు, జమ్మలమడుగు, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట, రైల్వే కోడూరు, కొండేపి, కోవూరు, మైదుకూరు, నందిగామ, వినుకొండ ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో కేంద్రంలో 5 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేసి సుమారు 1500 మంది రోగులకు ఉచిత సేవలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి విద్యే కీలకమైన అంశమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులను ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. విద్యపై దృష్టి పెడితే వచ్చే తరానికి పురోగతి వస్తుందని పేర్కొన్నారు. ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి వంటి సంస్థల్లో రాష్ట్రానికి చెందిన 500 మంది ఎంపిక కావాలనే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ
0: ఐఐటి, ఐఐఎం మా పిల్లలు వచ్చారని చెప్పిన రోజున మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అభినందిస్తా. అంతవరకు ఏం చేస్తారు మీరు వర్కౌట్ చేసుకోండి. హౌ టు డూ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఈ క్రాస్ సెక్షన్స్ అందరూ కూడా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీస్ మీరందరూ కూడా దీని మీద ఫోకస్ చేయాలి. ఆ కమ్యూనిటీ కూడా ఎక్కడికక్కడ సెగ్మెంటేషన్ కాకుండా యూనిటీ కూడా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం జస్టిస్ చేయాలి.
1: వచ్చే ఖరీఫ్ సీజన్కు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్దం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026-27 సంవత్సరానికి 294 కోట్ల రూపాయలతో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్కు అవసరమైన 93,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను 50% రాయితీపై

0: అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాళ్ల విత్తనాలు రైతు సేవా కేంద్రాల్లో సిద్దంగా ఉంచినట్లు చెప్పారు. ఈ ఏడాది 2,20,000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40% రాయితీపై ఈ నెల 20 నుంచి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 162,000 క్వింటాళ్ల వరి విత్తనాలను ఈ నెల 15వ తేదీ నుంచి రైతులకు అందించనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంలో భాగంగా 287 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ తెలిపారు. ఈ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రతిపాదనలు కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. ఇమామ్లు, మౌజన్లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు, హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం, మసీదుల నిర్వహణ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని శ్రీధర్ తెలియజేశారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. కొమరిన్ ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడా, అంతర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనార్టీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. సువేందు అధికారి అద్య పశ్చిమ బంగాల రాజ్యస్య ప్రథమస్య భాజపేతి దళస్య ముఖ్యమంత్రి రూపేణ శపథ గ్రహణం కరిష్యతి. కోల్కాతా నగరస్య బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఇత్యత్ర శపథగ్రహణ సమారోహః ఆయోజ్యతే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గృహమంత్రి అమిత షాహః, భాజపాధ్యక్షః నితిన్ నవీనః, కేంద్రీయమంత్రిణః, ఎన్డీఏ శాసితానాం రాజ్యానాం ముఖ్యమంత్రిణః చ శపథగ్రహణ సమారోహే భాగం గ్రహీష్యంతి ఇత్యపేక్షాస్తి. పూర్వం హ్యః శ్రీ అధికారివర్యః రాజ్య భాజపా విధాయికా దళస్య నేతా నిర్వాచితః అభవత్. కోల్కాతా నగరే గృహమంత్రిణః అమిత షాహస్య ఉపస్థితౌ విధాయక దళస్య సభా అభవత్. సభాయాః అధ్యక్షః శ్రీ షాహః అవదత్ యత్ సర్వే ప్రస్తావాః సువేందు అధికారిణః పక్షే ఏవ ప్రాప్తాని. భాజపా విధాయికా దళస్య నేతృత్వే నిర్వాచనానంతరం శ్రీ అధికారీ పశ్చిమ బంగస్య రాజ్యపాలేన ఆర్ఎన్ రవీనా సహ మిలిత్వా రాజ్యే ప్రథమం భాజపా నేతృత్వస్య సర్వకారస్య నిర్మాణాయ ప్రతిజ్ఞాం ప్రదత్తవాన్. విధానసభా నిర్వాచనే భాజపేతి దళం ఐతిహాసికం విజయం ప్రాప్నోత్. టీఎంసీతి దళస్య 15 వర్షాణాం శాసనం చ సమాపితం. పుదుచ్చేరి రాజ్యే రాష్ట్రీయ జనతాంత్రిక గఠబంధనస్య ముఖ్యమంత్రిపదస్య ప్రత్యాశీ ఎన్ రంగాసామి ఇత్యేషః ఉపరాజ్యపాలేన కె కైలాసనాథన్ వర్యేణ సహ మిలిత్వా

0: अग्रिमसर्वकारस्य निर्माणाय प्रस्तावः प्रदत्तवान्। श्रीरंगासामी बहुसंख्यायां विधायकानां समर्थनपत्राणि उपराज्यपालाय समर्पितवान्। रक्षा अनुसंधान विकास संघटनेन DRDO इत्यनेन भारतीय वायुसेनया च गुरुवासरे ओडिशा तटस्य समीपे टैक्टिकल एडवांस्ड रेंज ऑगमेंटेशन तारेति शस्त्रस्य प्रथमोड्डयन परीक्षणं सफलतया संपादितम्। तारेति भारतस्य प्रथमा स्वदेशीया ग्लाइड शस्त्रव्यवस्थास्ति, या मार्ग निर्देशित युद्धोपकरणान् यथार्थ निर्देशित शस्त्रेषु परिवर्तयति। दुबई नगरे भारतस्य वाणिज्य दूतावासेन समुद्रे मृतस्य एकस्याः नौकायाः भारतीयस्य चालकदलस्य मृत्योः विषये शोकः प्रकटितः। एकस्मिन् सामाजिकान्तर्जालीये पटले सन्देशे कॉन्सुलेट जनरल इत्यनेन घटनैषा दुर्भाग्यपूर्णं उक्तम्। सः पोतस्य स्वामिना सह निरन्तरं सम्पर्के अस्ति, अधिकविवरणानि च अन्वेष्टुं प्रयासरतः अस्ति। दूतावासेन आश्वासितं यत् अस्मिन् विषये सर्वविधसाहाय्यं प्राधान्येन प्रदीयन्ते। हॉर्मुज जलसन्ध्यां गतिरोधः तदा तीव्रः अभवत् यदा संयुक्तराष्ट्रसङ्घस्य सुरक्षापरिषदि अमेरिकासमर्थितस्य प्रस्तावस्य प्रारूपम् ईरानदेशेन निराकृतम्। तद्दोषपूर्णं राजनीतिना प्रेरितञ्चास्तीति उक्तम्। तेहरानेन उक्तं यत् अयं प्रस्तावः विवादस्य समाधाने साहाय्यं न कृत्वा अवैधरूपेण कार्यं कर्तुं प्रेरयिष्यति। तेहरानेन संयुक्तराष्ट्रसङ्घस्य सदस्यराष्ट्रान् प्रस्तावितस्य प्रस्तावस्य समर्थनं न कर्तुं प्रार्थितम्। IPL क्रिकेट क्रीडायां गतरात्रौ दिल्ल्याः अरुणजेटलीति क्रिकेट क्रीडाङ्गणे कोलकाता नाइट राइडर्स दलेन दिल्ली कैपिटल्स दलं अष्टस्तोभैः पराजितम्। अद्य जयपुरस्य सवाई मानसिंह क्रीडाङ्गणे राजस्थान रॉयल्स दलं गुजरात टाइटन्स दलं सम्मुखीकरिष्यति। क्रीडायाः आरम्भः सायं सार्धसप्तवादने भविष्यति। प्रियाः श्रोतारः, संस्कृतजगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृतसाप्ताहिकीति विशिष्टकार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः FM गोल्ड प्रवाहिकातः रविवासरे मध्याह्ने सार्धैकवादनतः भविष्यति। भवन्तः सर्वे श्रोतुं प्रभवन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని వివరాలు. స్వాతంత్ర సమరయోధులు గోపాలకృష్ణ గోఖలే గారి జయంతి, దుర్గాబాయి దేశ్ముఖ్ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం 90 ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధం గురించి ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు ఆకుల మల్లేశ్వరరావు గారు అందించే వివరాలు వింటారు. ఆ తర్వాత కవన విజయం సమస్యాపూరణ కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ డాక్టర్ రామ్ భట్ల పార్వతీశ్వర శర్మ. ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు వింటారు ఉదయ సమీరాల్లో భాగంగా. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి రచన శ్రీ KVSN మూర్తి. 8:35 శ్రీ యు శ్రీనివాస్, శ్రీ యు రాజేష్ మ్యాండలిన్ వాదనం వింటారు. శ్రీ వెల్లూరి రామభద్రన్ మృదంగం, శ్రీ ఈఎం సుబ్రహ్మణ్యం ఘటం, శ్రీ సెల్వ గణేష్ కంజీర. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ఉదయం 9:00, 10:15. 10:00 వసుదైక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:30 90 ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం స్వర్గాదపి గరీయసి సంగీత రూపకం ప్రసారమవుతుంది. రచన శ్రీ మల్లాది రామచంద్ర శాస్త్రి, సంగీత నిర్వహణ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 12:10 మధుమంజరి. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ ఈవి కృష్ణమాచార్యులు గానం చేసిన లలిత గీతాలు వింటారు. అనంతరం తెలుగు సినిమా పాటలు వినవచ్చు. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన మహిళా శ్రోతలు పాల్గొనే ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం సైనిక మాధురి సైనిక సోదరుల కోసం హిందీ సినిమా పాటలు వింటారు. అంశం ఈశ్వర్ కా దూసరా రూప్ మా, వ్యాఖ్యాత శ్రీమతి కే చంద్ర.

ఇక ఈనాటి మా సాయంత్రం ప్రసారంలో ముందుగా 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 మా పదం మీ భావం, శ్రోతల రచనలు కవితల అంశాధారంగా సినిమా పాటలు ప్రసారం చేసే కార్యక్రమం, 6:00 సమాచార వాణి వాతావరణ వివరాలు, 6:10 ప్రాంతీయ వార్తలు, రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమంలో డాక్టర్ టి మహదేవరావు గారి స్వీయ కవితలు వింటారు. ఆ తర్వాత ఫిట్నెస్ మంత్ర, వికాసం మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధం గురించి

0: ఈశ్వరరావు గారు అందించే వివరాలు వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:15కు 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన శ్రీ మునుకోటి సూర్యనారాయణమూర్తి గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి అందించే వివరాలు వింటారు. అనంతరం పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో వివిధ పరీక్షలు ప్రాముఖ్యత ఈ అంశం గురించి డాక్టర్ సంధ్యారాణి, శాస్త్రవేత్త, మృత్తికా శాస్త్రం, వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరం వారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో విశాఖపట్నం క్షేత్రీయ భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ వారి అందించే వివరాలు వింటారు. 7:45కు రాత్రి 9:30 స్వరమాలిక సినిమా పాటలు, 8:00కు సంస్కృత ప్రేరణ రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య వైభవం ఈ అంశంగా డాక్టర్ డి కోటేశ్వరరావు గారి సంస్కృత ప్రసంగం వింటారు. 8:15కు 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 9:15కు స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00కు జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ రాజ్ కుమార్ మజుందార్ సంతూర్ వాదనం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:00 డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:00 వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
0: సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణస్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణస్వీకారం చేస్తారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కాగా అంతకుముందు నిన్న సువేందు అధికారి రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కోల్కతాలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా సువేందు అధికారికి అనుకూలంగానే అన్ని ప్రతిపాదనలు అందినట్లు తెలియజేశారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన అనంతరం సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి రాష్ట్రంలో తొలి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ముగింపు పలికింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన పూర్బా మేదిరీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల్లో సంబరాలు మిన్నంటాయి. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చిత కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు మద్దతు ఉందని వస్తున్న వార్తలను ఐయుఎంఎల్ ఖండించడంతో ఈ విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. కాగా అంతకుముందు నిన్న విజయ్ గవర్నర్ను మరోసారి కలిసి తనకు మెజారిటీ సంఖ్యబలం ఉందని చెబుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రొఫెసర్ ఖాదర్ మొహమ్ముద్దీన్ నేతృత్వంలోని ఐయుఎంఎల్ పార్టీ తమిళంగా వెట్రికజానికి తమ పార్టీ మద్దతు లేక ఇవ్వలేదని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి గవర్నర్ చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కోరినందున తమ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తుందని ఐయుఎంఎల్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు టీవీకే సీనియర్ నాయకులు ఐయుఎంఎల్ను మద్దతు కోసం 2 సార్లు సంప్రదించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగబద్దమైన ప్రక్రియలను ప్రారంభించాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను మరోసారి కలిశారు.

కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేయడం ద్వారా రాష్ట్రపతి పాలన విధించే ఎలాంటి ప్రయత్నానైనా ముందుగానే అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా పోస్టులో స్టాలిన్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసినందున ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కాకుండా ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య బాధ్యత అని కూడా ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం కోసం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పట్టణంలో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి జీతూభాయ్ వగాని విలేకరులతో మాట్లాడుతూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా దేశ సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు 1 కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని ఆయన తెలియజేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న గుయానా ఆరోగ్య మంత్రితో సమావేశమయ్యారు. భారత్ గుయానా దేశాల మధ్య ఆరోగ్య సంబంధాల పురోగతిపై వారు చర్చించారు. కరేబియన్లోని 3 దేశాల పర్యటనలో ఉన్న జయశంకర్ గుయానాలోని జార్జ్ టౌన్లో ఆరోగ్య మంత్రి డాక్టర్ ఫ్రాంక్ ఆంటోనీతో సమావేశమయ్యారు. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకన్నా ఈ రోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకన్నా పాల్గొంటారు. సోమవారం నాడు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై సిఐఐ అలాగే సిఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో మెకన్నా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా చర్చలు జరుపుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడిపి గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందుతున్న దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ainews_hvdని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యెమెన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీప్రియా రంగనాథన్ యెమెన్ మంత్రి మొహమ్మద్ అల్ ఖదిమి నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ యెమెన్ మధ్య సన్నిహిత ప్రజా సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచే మార్గాలపై వారు చర్చించారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలును మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అలాగే వాణిజ్య పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేసేందుకు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ నెల 6-7 తేదీల మధ్య స్విట్జర్లాండ్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన స్విస్ ఆర్థిక వ్యవహారాల రాష్ట్ర కార్యదర్శి బుడ్లిగర్ ఆర్టిరావుతో సమావేశమై ఈ ఒప్పందం పురోగతిని సమీక్షించి వాణిజ్య పెట్టుబడి నియంత్రణ సహకారాన్ని విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంస్కరణలు, విస్తరిస్తున్న డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న ఉత్పాదక రంగం ద్వారా భారతదేశ ఆర్థికాభివృద్ధిని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఈ ప్రతిపాదన రాజకీయ ప్రేరేపితమైనదని ఇరాన్ విమర్శించింది. ఈ తీర్మానం వివాదాన్ని పరిష్కరించడానికి బదులుగా చట్టవిరుద్ధమైన చర్యలను సమర్థించేలా ఉందని టెహ్రిన్ వాదించింది. యుద్దాన్ని ముగించడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, హర్ముజ్ జలసంధి గుండా సాధారణ నౌకాయాన్ని పునరుద్ధరించడమే శాంతి స్థిరత్వానికి ఏకైక మార్గమని ఇరాన్ తెలిపింది. ప్రతిపాదిత తీర్మానానికి మద్దతు ఇవ్వవద్దని టెహ్రాన్ ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు విజ్ఞప్తి చేసింది. కాగా అమెరికాతో పాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతర్ల మద్దతు ఉన్న ఈ ముసాయిదా తీర్మానం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన కారిడార్లలో ఒకటైన జలంతర్గామిలో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతుంది. ఇరాన్ చర్యల కారణంగా వాణిజ్య నౌకాయానికి ముప్పు వాటిల్లుతోందని, సముద్ర రవాణా అస్థిరపడుతుందని వాషింగ్టన్ ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ల మధ్య 3 రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. 2వ ప్రపంచ యుద్ధంలో అప్పటి సోవియట్ యూనియన్ పోషించిన పాత్రను స్మరించుకుంటూ రష్యా జరుపుకుంటున్న విజయ దినోత్సవ వేడుకలతో ఈ తాత్కాలిక సంధికి ఏకీభవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

0: ఈ రోజు నుండి నెల 11వ తేదీ వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని, ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తామని ట్రంప్ తెలియజేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరువైపుల నుండి 1000 మంది ఖైదీలను కూడా పరస్పరం మార్చుకోవడం కూడా ఉంటుందని ట్రంప్ తెలియజేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ నెల 14-15వ తేదీలలో 2 రోజుల పాటు జరిగే విస్తృత చర్చలతో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు సంప్రదింపులను తిరిగి ప్రారంభించనున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రధాన ఆందోళనలను పరిష్కరించే ఒక సమగ్ర శాంతి భద్రత ఒప్పందాన్ని రూపొందించడానికి ఇరు దేశాల ప్రతినిధి బృందాలు సమావేశమవుతాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ 14.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఫిన్ అలెన్ ప్రకటించారు. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఇది వరుసగా 4 విజయం. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కాగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

ఉదయ్ సమీరాలో ఇప్పుడు నేటి మాట. నిర్మల ఆకాశంలో ఎగిరే పక్షులు ప్రకృతిలో అందమైన చిత్రమాలికలు. ఆకాశంలో ఆహ్లాదంగా ఎగిరే లక్షలాది చిన్ని చిన్ని పక్షుల కోలాహలం చూడముచ్చటగా కనిపించే అద్భుత దృశ్యం. ముఖ్యంగా కాలానుగుణంగా వేల మైళ్ళ దూరం ప్రయాణించే వలస పక్షులు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పక్షుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ వాటి రక్షణ కోసం అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మే నెలలోని 2వ శనివారాన్ని ప్రపంచ వలస పక్షుల దినోత్సవంగా మనం జరుపుకుంటాం.

2006 నుంచి యునెస్కో ఈ వలస పక్షుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వలస పక్షుల గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతూ సహజంగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు పక్షులకు ప్రముఖ విరామ స్థలాలుగా ఉండాలని యునెస్కో ప్రకటించింది. 2026 సంవత్సరానికి గాను ఈ దినోత్సవానికి ఇచ్చిన థీమ్ ప్రతి పక్షి లెక్కింపదగినదే, మీ పరిశీలనే ముఖ్యం అని. ఈ ఇతివృత్తం ముఖ్యంగా మన సామాజిక బాధ్యతను గుర్తు చేస్తుంది. శాస్త్రవేత్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా తమ చుట్టుపక్కల కనిపించే పక్షులను గమనించి వాటి వివరాలను నమోదు చేయడం ద్వారా వాటి సంరక్షణలో భాగస్వాములు కావాలని ఈ థీమ్ పిలుపునిస్తోంది. ఆహారం, సంతానోత్పత్తి, అనుకూలమైన వాతావరణం కోసం పక్షులు ఒక ఖండం నుంచి మరో ఖండానికి ప్రయాణిస్తాయి. ఆర్కిటిక్ టర్న్ వంటి పక్షులు ఆశ్చర్యకరంగా వేల కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తాయి. ఈ ప్రయాణంలో అవి సూర్యుడు, నక్షత్రాలు, భూమి, అయస్కాంత క్షేత్రాన్ని దిక్సూచిగా వాడుకుంటాయి. ప్రస్తుత కాలంలో వలస పక్షులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, కాలుష్యం వంటి వాటి వల్ల వాటి ఉనికి ప్రమాదంలో పడింది. ముఖ్యంగా ప్లాస్టిక్ కాలుష్యం. రాత్రి వేళల్లో నగరాల్లో ఉండే అధిక కాంతి వాటి దారిని మళ్లించి మరణాలకు కారణమవుతోంది. వలస పక్షుల రక్షణ కేవలం ఒక దేశానికో లేదా ఒక ప్రాంతానికో పరిమితం కాదు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి బాధ్యత. పక్షులు సంక్షేమంగా ఉంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం, జలవనరుల్ని కాపాడుకోవడం, పక్షుల ఆవాసాలను ధ్వంసం చేయకుండా ఉండటం ద్వారా మనం వాటికి మేలు కలిగించవచ్చు. మన భావితరాలకు ఈ అందమైన పక్షుల కిలకిల రావాలను అందించాలంటే నేడే మనం మేలుకోవాలి. వలస పక్షుల కోసం మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం పర్యావరణ సమతుల్యతకు పెద్ద అడుగు అవుతుంది.

నేటి మాటలో తర్వాత ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గణాంకాలతో బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్థికవేత్త, మహోన్నతమైన సామాజిక సంస్కరణ సంస్థ భారతీయ సేవకుల సంఘాన్ని స్థాపించిన నిస్వార్థ నాయకుడు, మితవాద మార్గంలో ప్రజాస్వామ్య బీజాలు నాటిన కృషీవరుడు, ఆలోచననే ఆయుధంగా మలుచుకుని క్రమశిక్షణ సేవాభావంతోనే స్వరాజ్యం సిద్ధించాలని నమ్మిన దార్శనికుడు, నైతిక విలువలతో కూడిన రాజకీయాన్ని దేశానికి పరిచయం చేసి విద్వేషం కన్నా వివేకంతోనే విజయం సాధ్యమని నిరూపించిన మేధావి గోపాలకృష్ణ గోఖలే గారి జయంతి ఈరోజు. 1866 మే 9 మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా కొట్లుక్ గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనం నుంచే క్రమశిక్షణకు నిజాయితీకి మారుపేరుగా ఉండేవారు. కొల్హాపూర్లోని రాజారాం కళాశాలలో, ముంబైలోని ఎల్ఫిన్స్టన్ కళాశాలలో విద్యను అభ్యసించి పట్టభద్రులయ్యారు. ఆయన గణితంలో అసాధారణ ప్రతిభ కనబరిచేవారు. తన వృత్తిని ఉపాధ్యాయునిగా ప్రారంభించి పూణెలోని ఫెర్గ్యూసన్ కళాశాలలో గణితం, ఆర్థిక శాస్త్రం బోధించేవారు. అప్పుడే ఆయనకు న్యాయమూర్తి మహాదేవ గోవింద రనాడే పరిచయమయ్యారు. రనాడే గారిని తన గురువుగా భావించిన గోఖలే ఆయన మార్గదర్శకత్వంలో సామాజిక సేవా రంగంలోకి అడుగుపెట్టారు. 1889 భారత జాతీయ కాంగ్రెస్లో చేరి అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగారు. 1905 బెనారస్ కాంగ్రెస్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఆయన తన వాదనలను ఎప్పుడూ గణాంకాలతో, తర్కంతో నిరూపించేవారు. 1902 ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికై భారతీయుల ఆర్థిక సమస్యలపై పన్నుల భారానికి వ్యతిరేకంగా బలంగా బ్రిటిష్ కౌన్సిల్లో గళమెత్తారు. దేశ సేవకు అంకితమయ్యే నిస్వార్థ యువకులను తయారు చేయడానికి 1905 ఆయన భారతీయ సేవకుల సంఘాన్ని స్థాపించారు.

ప్రారంభించారు. విద్యావ్యాప్తి, సామాజిక న్యాయం, పేదల అభ్యున్నతికై ఈ సంస్థ ఎనలేని కృషి చేసింది. దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో మహాత్మా గాంధీకి గోఖలే గారితో పరిచయం ఏర్పడింది. గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు దేశం గురించి అవగాహన పెంచుకోవడానికి ఒక సంవత్సరం పాటు దేశమంతా పర్యటించాలని సలహా ఇచ్చింది ఆయనే. రాజ్యాంగబద్ధమైన పోరాటాన్ని, చర్చలను నమ్మి సంస్కరణల ద్వారానే భారతీయులకు హక్కులు లభిస్తాయని విశ్వసించిన గోపాలకృష్ణ గోఖలే గారు 1915 ఫిబ్రవరి 19 కన్నుమూశారు. గాంధీజీ వంటి మహాత్ములకే రాజకీయ ఆచార్యుడిగా నిలిచిన ఆయన మరణాన్ని, ఆయన్ని మనకు దూరం చేసిన వారి నైతిక విలువలు, దేశం పట్ల ఆయన చూపిన అంకిత భావం మన గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ఇక నేటి మాటలో చివరిగా

0: సేవ అనేది పదవుల్లో లేదు, అది మనిషి చేసే ప్రతి పనిలోనూ ఉండాలి అనేది ఆమె సిద్ధాంతం. కారాగారపు చీకట్లు ఆమె ఆశయాలను ఆపలేకపోయాయి. అవి ఆమె సంకల్పాన్ని మరింత దృఢపరిచాయి. మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా, తెలుగు నేల కన్న తేజోమూర్తిగా, స్వాతంత్ర సమర జ్వాలగా, అభాగ్యులకు అండగా నిలిచిన కల్పవల్లిగా కీర్తిగాంచిన ఆ మహనీయురాలు శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్. ఆమె వర్ధంతి కూడా ఈరోజే. రాజమండ్రిలో 1909 జూలై 15 జన్మించిన దుర్గాబాయి చిన్ననాడే బ్రిటిష్ వారి అన్యాయాన్ని ఎదిరించారు. 10 ఏళ్ల ప్రాయంలోనే హిందీ భాషా ప్రచారానికి నడుం బిగించి విదేశీ వస్త్ర బహిష్కరణలో పాల్గొన్నారు. గాంధీజీ ఆశయాలకు ఆకర్షితురాలై తన నగలను కూడా దేశం కోసం త్యాగం చేసిన నిస్వార్థ గుణం ఆమెది. ఉప్పు సత్యాగ్రహంలో మద్రాసు తీరాన సైనిక దళానికి నాయకత్వం వహించినప్పుడు ఆమెను చూసి ఆంధ్రకేసరి టంగుటూరు వారే ఆశ్చర్యపోయి ఉక్కు మహిళగా ఆమెను అభివర్ణించారు. మహిళలు అజ్ఞానంలో ఉంటే దేశం ముందుకు సాగదని నమ్మిన ఆమె చెన్నై హైదరాబాద్లలో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. మహిళలకు విద్యను, రోగగ్రస్తులకు వైద్య సేవలను, అభాగ్యులకు ఆశ్రయాన్ని ఇచ్చి వేలాది ఇళ్లలో వెలుగులు నింపారు. భారత రాజ్యాంగ పరిషత్ సభ్యురాలిగా మహిళల హక్కుల కోసం ఆమె చేసిన వాదనలు చారిత్రాత్మకం. ప్రణాళికా సంఘం సభ్యురాలిగా, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా భారతదేశ సామాజిక ముఖచిత్రాన్ని ఆమె మార్చారు. సిడి దేశ్ముఖ్ గారితో ఆమె వివాహం దేశం కోసం అంకితమైన 2 ఆత్మల సంగమంగా ఆమె అభిమానులు వర్ణించారు. పద్మభూషణ్ వంటి ఉన్నత పురస్కారాలు దుర్గాబాయి దేశ్ముఖ్ సేవలకు దక్కిన కిరీటాలుగా నిలిచాయి. 1981 మే 9 ఆమె భౌతికంగా మనల్ని వీడిన నేటి మహిళలు సాధిస్తున్న ప్రగతిలో దుర్గాబాయి స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఈనాటి నేటి మాట. శ్రోతలు ఉదయ్ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణితో వారికున్న అనుబంధం గురించి ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ ఆకుల మల్లేశ్వరరావు గారు అందించే వివరాలు వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. దాదాపు 3 ఏళ్ల పాటు శ్రోతలతో మమేకమై ఉద్యోగ బాధ్యతలను నిత్యోత్సాహంతో నిర్వహించిన రోజులను గుర్తు చేసుకుంటే మహదానందం కలుగుతోంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 50 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో కార్యక్రమ విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించి శ్రోతలకు మరింత చేరువ చేసే కార్యక్రమాల రూపకల్పనలో దిశానిర్దేశం చేస్తూ స్వయంగా పాల్గొంటూ యానాం నుండి ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల వరకు, అరకు నుండి గోదావరి సాగర సంగమం వరకు విశాఖపట్నం కేంద్ర పరిధిలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళి కార్యక్రమాలను రికార్డు చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష ప్రసారం, అలాగే రాష్ట్ర జాతీయ స్థాయిలో నెట్వర్క్ మీద అనుసంధాన కార్యక్రమాలను ప్రసారం చేయటం ఒక అపూర్వ అవకాశం. సంగీత, సాహిత్య, కళ, క్రీడా రంగాలకు సంబంధించి బాలలు, యువకులు, మహిళలు, వృద్ధులు, వృత్తి నిపుణులతో కార్యక్రమాలు రూపొందించి శ్రోతల అభిరుచుల మేరకు వారి సంతృప్తి స్థాయిని అందుకునేందుకు పలు విధాల కృషి చేయటం జరిగింది. ఆకాశవాణి శబ్ద భాండాగారాన్ని భద్రపరిచేందుకు కార్యక్రమాలను ప్రత్యేకంగాను, కేంద్రంలో అప్పటికే టేపుల్లో ఉన్న ముఖ్య

0: కార్యక్రమాలను డిజిటైజ్ చేయడానికి కృషి చేయడం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ వివిధ విభాగాల్లో జరిగే జాతీయ సమావేశాలు, సెమినార్ల విశేషాలను శ్రోతలకు చేరువ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర లేదా కళింగాంధ్ర రచయితలతో పలు కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయడం జరిగింది. హుద్హుద్ సమయంలో ఆకాశవాణి ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక ప్రసార మాధ్యమంగా అందించిన సేవలు గణనీయమైనవి. విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడే వరకు విశాఖ మహానగర ప్రజలకు 24 గంటల ప్రసారాలు చేసి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అధికారుల నుండి, ఆకాశవాణి విలేకరుల నుండి లైవ్ ఫోన్ ఇన్ పద్ధతిలోనూ, అటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో చిరస్మరణీయమైన సేవలు అందించే భాగ్యం నా ఆకాశవాణి ఉద్యోగ జీవితంలో హైలైట్. రెయిన్బో ద్వారా ఆకాశవాణి కార్యక్రమాలు విశ్వరూపం దాల్చాయి. ప్రకృతి వైపరీత పరిస్థితులను ప్రజలు మనోస్థైర్యంతో ఎదుర్కొని మళ్లీ సామాన్య జీవన పరిస్థితులు నెలకొనే వరకు అవిశ్రాంతంగా పనిచేస్తూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జనజాగృతి కార్యక్రమాలను ప్రసారం చేయడం జరిగింది. గోదావరి పుష్కరాలు, 2వ ప్రపంచ డిజాస్టర్ కాంగ్రెస్ సమావేశాలు జరిగిన విశ్వవిద్యాలయ ప్రాంగణం నుండి ఆ విశేషాలు, ఈస్టర్న్ నావల్ కమాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భారత రాష్ట్రపతి ఫ్లీట్లో మీడియా షిప్లో మా ఆకాశవాణి డైరెక్టర్ జనరల్తో కలిసి ప్రయాణించడం ఒక చిరస్మరణీయమైన, అవిస్మరణీయమైన సంఘటన. అలాగే విశాఖలో జరిగిన దేశ చట్టసభల స్పీకర్ల సమావేశం విశేషాలు శ్రోతలకు చేరువ చేయడం జరిగింది. మీడియం వేవ్ మీద 100 కిలోవాట్స్ ప్రసార సామర్థ్యం గల ట్రాన్స్మిటర్తో పాటు ఎఫ్ఎం రెయిన్బో 3 కిలోవాట్ల ట్రాన్స్మిటర్ సహకారంతో శ్రోతల సంఖ్యను విపరీతంగా పెంచడం సాధ్యపడింది. ప్రసార భారతి అనుమతించిన శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి లో పవర్ ట్రాన్స్మిటింగ్ కేంద్రాలు ప్రారంభం కూడా ఇదే సమయంలో జరిగింది. ఎఫ్ఎం రెయిన్బో ద్వారా గంటగంటకు వార్తల ముఖ్యాంశాలు ప్రసారం చేయటం వల్ల కూడా రెయిన్బో శ్రోతల సంఖ్యను పెంచుకోవడం సాధ్యపడింది. ఆకాశవాణి తరంగ తురంగాలను సైతం అలసట లేకుండా నిరంతరం శ్రోతలతో అనుబంధం పెంచుకుంటూ నా ఉద్యోగ జీవిత కాలం విశాఖపట్నం కేంద్రంలో ఒక అవిస్మరణీయ, చిరస్మరణీయ ఘట్టం. రేడియో ప్రసారాలు నిత్యనూతనంగా, వైవిధ్యవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. మరొకసారి శ్రోతలకు ఆకాశవాణి 90 సంవత్సరాల పండుగను, వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు, అభివందనాలు తెలియచేసుకుంటున్నాను.
1: మీరు ఇంతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణితో వారికున్న అనుబంధం గురించి ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ ఆకుల మల్లేశ్వరరావు గారు అందించిన వివరాలు విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కవన విజయం సమస్య పూరణ కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ రామ్ భట్ల పార్వతీశ్వర శర్మ.
2: కవివరేణ్యులు సాహిత్యకర్షకాళీ కవన విజయమ్మునన్ చెప్పు కైతలెల్ల కచ్చపీభవ దివ్య నిక్వాణములుగా వాణి విలసిల్లు నాకాశవాణియందు వాణి వినసిల్లు నాకాశవాణియందు. కవన విజయం శ్రోతలకు సాహిత్య అభివాదాలు. గతపక్షం ఇచ్చినటువంటి సమస్యకు విశేషంగా పూర్ణలందాయి. వాటిని మీ ముందుంచే ముందుగా వచ్చే పక్షానికి వర్ణనాంశాన్ని అందుకోండి. గ్రీష్మతాపాన్ని ఏదైనా ఒక వృత్తపద్యంలో వచ్చేటట్లుగా మీదైన శైలిలో రాసి పంపించండి. వచ్చే పక్షానికి వర్ణనాంశం మరొక్కసారి, గ్రీష్మతాపం ఏదైనా వృత్తపద్యంలో. గతపక్షం ఇచ్చినటువంటి సమస్య, మనుమని తేరి జూసిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడగన్, మనుమని తేరి జూసిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడగన్. ముందుగా మలకనారాయణ రెడ్డి గారు బాలప్పగారిపల్లి నుండి. మునుకొని వాణి లక్ష్మి శివమూర్తములొప్పిన మూర్తి చేరి వే మనమున వేడె రుక్మిణియు మానసమారసి కృష్ణుగూడియున్, మనుమని తేరి చూచిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడగన్, వనజ దలాక్షుడుండే ఇక వాడెమడంగని నీకు

వనజదళాక్షుడికి సంబంధించి పూరణని ఆయనే నీకు మగడు అంటూ వచ్చినట్లుగా పూర్తి చేసి పంపించారు. ఆ తరువాత భైరవ భట్ల శివరాం గారు కొకిరాపల్లి గ్రామం నుండి, ఈయన కులదీప్తుడౌ కుశెనుకున్ ఇంపుగా పిండిలిసేయు వేళలో మనపతి చూడలేరనుచుమాన సమందున బాధమింగుచున్ కనుగవ నిండ దీవెనలు కాంతిలుచుండగా నాకు ముద్వతిన్ మనుమని జేరి జూసిరట మామ్మలు మూవురు పెండ్లి ఆడగన్. ఆకుల శాంతిభూషణ్ వనపర్తి నుండి, నినుగని మెచ్చె సోయగము నిండిన చిన్నది చేయి పట్టగన్ మనువది వద్దు నాకనుచు మమ్ముల తల్లడబెట్టబోకుమా మనుమనుముల్ కనంగడు మోదమే భాగ్యమదెప్పుడంచుచున్ ముని మనుమల్కనంగ కడుమోదమే భాగ్యమదెప్పుడంచుచున్ మనుమని తేరిజు చిరట మామ్మలు ముగ్గురు పెండ్లియాడగన్. పద్మావతి లక్ష్మీనరసింహ గారు బెంగుళూరు నుండి, ఘనుడగు హిత్రుడే తనగు కార్యము పెద్దలు మీరలంచునే వినతిగా పాణిబంధమని ప్రేమగరమ్మని వేడినంతటన్ మనమునవాని భావములు మంగళదాయకమంచు వచ్చియున్ మనుమని తేరి చూచిరట మామ్మలు ముగ్గురు పెండ్లి ఆడగన్. అపాజోసులు శ్రీనివాసరావు గారు బెతస్తా అమెరికా నుండి, వినయముతో వివాహమని ప్రీతిగా హిత్రుడు పిలిచినంతటన్ కనగను పాణిబంధనము కన్నుల పండుగలంచు ముందుగా ఘనమగు సంబరంబునిక కాంచగవచ్చియు మంగళంబనిన్ మనుమని తెరిచూచిరట మామ్మలు ముగ్గురు పెండ్లియాడగన్. మంగళాశిస్సులు పలికినట్లుగా పద్యాన్ని రాసి పంపించారు. వచ్చే పక్షానికి వర్ణనాంశం మరొకసారి, గ్రీష్మతాపాన్ని ఏదైనా ఒక వృత్త పద్యంలో వర్ణిస్తూ పంపించండి. సింహాద్రివాణి విజయవాడ నుండి, అనయము హాసముంచిలికి హాయిగ నవ్వెడు మోము వాడునై వినయము తోడనిప్పుడును విందులు చేసడి సత్ప్రవర్తునిన్ మనుమని తేరిజూచిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడగన్ కనుగొన ఒక్క సుందరిని గౌరవమిచ్చెడి ఇంటి బిడ్డనిన్. సమస్యాపాదాన్ని మూడవ పాదంలో పెట్టి అక్కడ ఒక వాక్యాంశ బిందువు చేర్చి సమస్యని విరిచి పంపించారు. తరువాత సూర్యదేవల రవికుమార్ లక్ష్మీపురం గుంటూరు నుండి, కనులకు విందుగా ఘనముగా వెలుగొందెడి పెండ్లి పందిరిన్ తనువునలంకరించుకొని దగ్గర చేరిన పెండ్లు కూతిరిన్ మనముల ప్రీతి నిండుగా సుమంగళిగా చిరజీవిగా ధరన్ మనుము అని తేరిచూచిరట మనుమని తేరుచూచిరట మామ్మలు మువ్వురు పెండ్లి ఆడగన్. ఇక్కడ మనుమడు అనేటువంటి నామవాచకాన్ని మనుము అనే క్రియాపదంగా మార్చి పంపించారు. తరువాత ఆచార్య లక్ష్మణ పెద్దింటి యాణం, ధనపతి అయిన శౌరి దరిచేరిన ముద్దుల పట్టికావునన్ వనరుహ గర్భుడాదిగను వన్నెలు చిన్నెలు గల్గువానిగా అనవిలుకాని ననవిలుకాని రూపమున నొప్పెడునాతని జూచి ముచ్చటన్ మనుమని తేరిజూచిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడగన్. డాక్టర్ ఎన్విఎన్ చారి, ఘనతర సుందరాకృతుల కాంతుల వెల్గెడు పెండ్లి పందిరిన్ పెనుమినుకుల్ సునాదములు పెంపువహింపగ పుత్రిపుత్రుడేవని తను పెండ్లియాడి తగువందనమీయగ పుత్రప్రాప్తిగా మనుమని తేరిజూచిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడగన్. గణవరపు సూర్యనారాయణమూర్తి కొల్లివలస, వనములలో వసించడి లవాఖ్య కుసాఖ్యత నొప్పు బాలురన్ తనరెడి రామరాట్సభలో తాపశివర్యుల వేషధారులన్ మనముల తేరిజూచిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడగా కనుగొనే కన్యకామనుల కన్నులు బాంధవ కోటి మెచ్చగన్. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ హైదరాబాద్, మునుకొని భావజుండు విడిపోయిన మేడగ వృద్ధుదిల్పు సూరన కవి కల్పనాత్మక కళామయ కావ్యమునే పఠించి నిద్రను మునుగంగ చిత్రము కలంకనుగొంటిని ఇట్లు మాదు ముమ్మను ముని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. జిలేబీ రాణిపేట నుంచి పంపించారు, మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడ గంగను తనువాలు మోమున సుఖావహమౌ తిలకమ్మునద్ది ఔవని కనుదోయివాలున సభాస్థలిలో నెరగాడి తోడుగాను నడచి వచ్చి చేముగియ నూపురమెల్లను గల్లు.

మొదటి పాదంలోనే సమస్య నుంచి గంగను అని చివరన విరుపు చూపించారు. ఆకొండి విశ్వనాథ శాస్త్రి పిఠాపురం నుంచి, మనుమని తేరిజు చిరట మామల్లుము ఉర్రు పిండ్లి ఆడగన్ కనగ వినంగనామది కకావికలంబు ఇదేమి చిత్రము, మనుజులు రోజు రోజుకు అమానుషులై ప్రవర్తింప ధర్మమా, ధనమును ఆశజూపుటె కదా దురితంబులు పెచ్చుమీరుటల్, అంటూ ప్రశ్నార్థకంగానే పూర్తి చేశారు. మీనాక్షి శ్రీనివాస్ గారు, అనుపమ సుందరీమనులు అద్భుత కాంతుల వేల్పులి భువిన్ పెనకువ మీర కాంతు కరపీడనమంద జనించే పల్మరున్ అనువుగ భూమిపైన వెలయంగను శక్తులు మూడు అంబియార్మనుమని తేరిజూచిరట మామ్మలు ముగ్గురు పెండ్లి ఆడగన్. వచ్చే పక్షానికి వర్ణనాంశం, గ్రీష్మతాపాన్ని ఏదైనా వృత్తపద్యంలో రాసి పంపించండి. పాతూరి సుబ్రహ్మణ్య కవి తెనాల నుండి పంపిస్తున్న పూర్ణ. జననీయు మాతృమూర్తికి నిజంబగు సోదరి భ్రాతృదారయున్ అనయము పుత్రుప్రేమగుని ఆది కొనంగా ప్రశస్త జీవులై మనగ మహీతలంబున సమానులే ఆతని షష్టిపూర్తికిన్మనుమని తేరిజూచిరట మామ్మలుమువురు పిండ్లి ఆడగన్. మాచవులు శ్రీధర్రావు హైదరాబాదు నుండి, అనయము రక్షణం మిడుచు ఆర్తిని బాపిడి అమ్మలార నా తనయు వివాహమున్గనగ తప్పగ రావలెనంచు భక్తితో మనమున వేడ నా మహిళ మంచిగా దీవెనలిచ్చి తుష్టిగా మనుమని తేరిజూచిరట మామ్మలు మువ్వురు పెండ్లి ఆడగన్. ఆసిఫ్ పురస్సంగానే ఈ పూరణ కూడా చేశారు. పులిశెట్టి సత్యనారాయణ హైదరాబాద్. తనరెడి యుద్ధరంగమున తప్పక యోడిన బాణుడంతనేజని అనిరుద్ధునీ ఉషను జంటగా చేసియు సాగనంపుచున్ ఘనమగు కట్న కానుకలు కావలి సేనలనిచ్చే తోడుగా మనుమని తేరిజూచిరట మమ్మలు మువ్వురు పెండ్లి ఆడగన్. పురాణ ప్రసిద్ధమైన గాథను వినిపించారు. తరువాత వేగరాజు సాయివరప్రసాద్ హైదరాబాద్. మనమున సౌమ్య భావనలు మాటలు తేనెలు జాలువారుచున్ ఘనమగు రీతి సంపదలు కల్గిన సుందరమూర్తి రూపునన్ మనుమని తేరిజూచిరట మామ్మలు మువ్వురు పెండ్లి ఆడగన్ కనుగొని ఈడిజోడుగల కన్యను బంధుగనమ్ము మెచ్చగా. ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ఉండవల్లి సెంటర్. అనురతితోడపించిరటనాత్మజు బిడ్డను గారవమ్ముతో అనుపున ఒక్కటై మెలిగినారటవారలు పట్టిపట్టితో గుణవరుడైనవాడు యువకుండయివాడని పెండ్లి చూపులంచనువున పెళ్లి కన్యక విచారణ చేయుచు కన్యకామనిన్ మనుమని తేరిచూచిరట మామ్మలు మువ్వురు పెండ్లి ఆడగన్. పంచపాదిలో కన్యాకామని మనువుణ్ణి వ్యస్తం చేస్తూ పూరణను అందించారు. తరువాత శ్రీ పరిమళం కత్తిపూడి కాకినాడ జిల్లా నుండి, మనుమని తేరిచూచిరట మామ్మలు మువ్వురు పెండ్లి ఆడగన్ మన మరాళ్లతో తగు మాధవయ్యంచును నించి పొంగుచున్ కనరే బంధులందరి నిగమ్మున రమ్మని పిలిచి వారికిన్మనుమని ప్రక్క నిల్చుజును వారికిన్మనుమని ప్రక్క నిల్పుచును మాధవి జూపెను నవ్వులాడుచున్. వచ్చే పక్షానికి వర్ణనాంశం, గ్రీష్మతాపాన్ని ఏదైనా వృత్తపద్యంలో రాసి పంపించండి. తరువాతి పూరణ, బైరపనేని పోతురాజు చౌదరి హైదరాబాద్. కనుగొన బాణుపుత్రికయి కాంక్షకరమ్ము ఫలింప కృష్ణ పౌత్రునిజతనంబు వీయమది తోషము నింప త్రిమూర్తులేగుదించ నవశోభల విశాల మంటపమందు వేట్కతో మనుమని తేరిజూచిరట మామ్మలు మువ్వురు పెండ్లి ఆడగన్. కరణం రాజేశ్వరరావు గారు హిందూపురం నుంచి పంపించారు. అనువగు కన్యతో కుదురెనాతనికిన్ మనుబంచు నెల్లరున్ ఘనముగ కానుకల్గొనుచు కార్యపు వేళకు చేరి అంతనా మనుమని తేరిజూచిరట మామ్మలు మువ్వురు పెండ్లి ఆడగన్ కనులకు విందునయ్యనని కాంక్షగది వెనలిచ్చిరయ్యడన్. తరువాతి పూరణ, పొనుమర్తి భగవంతం పెదప్రోలు కృష్ణాజిల్లా. అనుగు సుతుండు పెళ్లి వలదంచు సకాలము వెళ్ళబుచ్చగా తనయుని గూర్చి తండ్రి తన తల్లిని పిన్నిని మామ్మ నారయన్ పనుచుము వైద్యశాలకన బాలకుడుంతనే తిన్ననయ్యే ఆ మనుమని తేరజూచిరట మామ్మలు.

ఊరు పెండ్లి ఆడగన్. సమకాలీన ఇతివృత్తాన్ని తీసుకుని పూర్తన చేసి పంపించారు. తరువాత ఆకొండి లక్ష్మీకుమారి పిఠాపురం. వినుము ఇదేమి చోద్యము, రవీంద్ర స్వలింగ వివాహమేలనో అనుచు వచించే మామ్మలు. మహామహులెందరో ఎందరెందరో తనకిక చెప్పబోకుడని దాడిని చేయగ ఆ దురాత్మునిన్ మనుమని తేరి చూచిరట మామ్మలు మువ్వురు పెండ్లి ఆడగన్. సమాజ విధి విధానాలను పద్యంలో ముంచి పంపించారు. తరువాత ద్వివేదుల శేషు కత్తిపూడి కాకినాడ. చనివిని శ్రీరఘుత్తముని చక్కగా పాడెడు బాలజంటను మనుమని తేరిజూచిరట మమ్మలు మువ్వురు పెండ్లి ఆడగన్. జనకజ రాఘవేంద్రునిని చక్కదనంబున రాముని నాటి రూపమే అనుకుని పుల్కరించెమది ఆ రఘురాము మాతలున్. శ్రీకే ఈశ్వరప్ప ఆలూరు కర్నూలు జిల్లా నుంచి పంపించిన పూరణ. మనువడి పెళ్ళి దంపతులు మౌనమునందున పాదమంటగా అనిరట వాణి లక్ష్మి మర్యాదను పెంచెడి శక్తిరూపులై ఎనుబది ఏండ్లు జీవనము ఇష్టులుగా బ్రతికంగా దీవెనన్ మనుము అని తేరి జూసిరట మామ్మలు మూవురు పెండ్లి ఆడగన్. ఆజీహ్ పురస్సరంగా చేసినటువంటి పూరణ. తరువాత చావలి శేషాద్రి సోమయాజులు విజయనగరం. వినయ విధేయ సద్గుణ వివేకసుతుండు కుటుంబ గౌరవము తనకు విధాయకం బనుచు తల్చెడి వాడి విచిత్ర కీళికిన్ మనుమని తేరి చూచిరట మామ్మలు మూవురు పెండ్లి ఆడగన్ననుమతి తీసుకోకను సహస్రను తోట్కొనిపోయేవరించె చాటుగన్. మరో కోణంలో సమస్యను ఆవిష్కరించారు. తరువాత మరింగంటి శ్రీనివాస్ హైదరాబాద్. కనుగొని పెండ్లి చేయుటకు కన్నెకు జోడగు కుర్రవానినే గుణగణలోపహీనునగు కూరిమి గల్గిన పాప నొక్కతిన్ అణకువ గూడి యుద్ధికగనాక సమండగనుండె ఎత్తుతో మనుమని తేరిజూచిరట మామ్మలు మూరు పెండ్లి ఆడగన్. వచ్చే పక్షానికి వర్ణనాంశం మరొకసారి. గ్రీష్మ ఋతువుని గ్రీష్మతాపాన్ని ఒక వృత్తపద్యంలో రాసి పంపించండి. తరువాతి పూరణ తూములూరు శేషయ్య శాస్త్రి హైదరాబాద్. అనుభుగమూడు శక్తులగు ఆది పరాది మహాది శక్తులే అనుభుగమూడు శక్తులగు ఆది పరాది మహాత్రిశక్తులే మనముదలంచు దేవతలు మాన్యులు అమ్మలకమ్మగాయనన్ మనుమని పైన ప్రేమగను మంచిని కోరి శుభమ్ములిచ్చుచున్ మనుమని తేరిజూచిరట మామ్మలు ముగ్గురు పెండ్లియాడగన్. పురాణ ప్రసిద్ధంగా పంపించారు. శంకర్జీ డాబికార్ ఇబ్రహీంపట్నం. కనులకు పండువయ్యే కలకాలము మీదట బొట్టుబొట్టుగా వనము వసంతురాకగని స్వాగతమిచ్చినవైన మా కుటుంబమునకు కూతురయ్యే మనువాడిన కోడలిరాక నిండుదై మనుము అని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లి ఆడకన్. సమస్యలోని విరుపును పట్టుకుని పూర్తి చేసి పంపించారు. తరువాత పివిఎస్ మల్లికార్జునరావు గారు సత్తుపల్లి నుండి. అనుపమ సద్గుణుండైన అయ్య నిరుద్ధుడు ఉషాధి దానకన్యను మనువాడబోవగను ఆశిషమిత్తము రెండటంచు రుక్మిణియును సత్యజాంబవతి మీరిన మోదము తోడ చల్లగా మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. పురాణ ప్రసిద్ధమైన విషయాన్ని పూరణ చేసి పంపించారు. తరువాత మల్లాది నాంచారయ్య బేలాపూర్ నవి ముంబై. మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లి ఆడగన్ వినయము సత్యసంధతయు వీడకయుండునే అన్యదేశమున్ జనని జన్మకారకుని సాదరమొప్పగా యోగ సౌఖ్యముల్గనియడు పుత్రరాజమని గర్వముతోడను మాటలాడుచున్. రామబ్రహ్మం పెనుకొండ బెంగుళూరు నుండి. మనువుకు దూరమై కనుచు మక్కువ సంపదలొంద కన్యలేచనవగు వృద్ధులౌ దురకో సర్వులు మామ్మలటంచు దెప్పరే అనువుగ పెండ్లి కచ్చుకొన అప్పుడు హాస్యము చేసిరి విధిన్ అనువుగ పెండ్లి కచ్చగొన అప్పుడు హాస్యము చేసిరి విధిన్ మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. హాస్యరస ప్రధానంగా రాసి పంపించారు. జి శ్రీనాథ్ కోడూరు అన్నమయ్య నుండి. వనజది మూగ

0: ప్రేమ వసివాడని నవ్వులు రువ్వు పువ్వులున్ వినయ విధేయతల్ విమల విజ్ఞత చూపును పెద్దవారికిన్ అనయము భక్తి తత్పరత ఆలిగ నీకుతగున్ తరింపగా మనుమని తేరి జూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. తరువాతి పూర్ణ జమ్ము రామునాయుడు ఆంజనేయపురం విజయనగరం. అనుగు ముకుంద భార్యలు సహాయ నిరుద్ధుని ఛాతిమేని ఛాయగు బిగు కండరంబుల మహాయను రూపము పుష్టిసోయగాలను కని సన్నుతాంగిని అరాళ ఉషాను వివాహమందగన్ మనుమని తేరి జూచిరట మమ్మలు మూవురు పెండ్లియాడగన్. వచ్చే పక్షానికి వర్ణనాంశం గ్రీష్మతాపాన్ని ఏదైనా ఒక వృత్తపద్యంలో రాసి పంపించండి. తరువాతి పూర్ణ గొరిగె వెంకటేశ్వరులు గుండ్లగుంట కడప జిల్లా. కనకది పిండ్లి వేడుకది కన్నుల పండువ గాంచువారికిన్ ఘనమగు కానుకల్నొసగి కాంక్షలు తెల్పిరి బంధుమిత్రులున్ మనువున పిల్ల పాపలతో మన్ననలందుచు చల్లచల్లగా మనుమని చల్లచల్లగా మనుమని తేరి చూసిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. గుండా వెంకట సుబ్బ సహదేవుడు విజయవాడ. కనులకు విందు గూర్చుకడు కమ్మని రూపున ముద్దుముచ్చటన్ తన రగచేయ తల్లులును తల్లుల తల్లుల రామచంద్రుడున్ ఘనమగు వింటినే విరిచి కంజదళాక్షిని సీత నెంచ ఆ మనుమని తేరి జూచిరట మమ్మలు మూవురు పెండ్లియాడగన్. రామాయణ పరంగా పూర్తి చేసి పంపించారు. సోమంచి పురుషోత్తం తణుకు నుండి పంపిన పూరణ ధనమును కూడబెట్టు విధితాను విదేశము వెళ్ళగా కనిన్ అనుపమ రూపకోమలిని ఆత్రమునక్కడ పెండ్లియాడగన్ మనుమని తేరిజూ చిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడగన్ తనువున పొంగి పారెడి ముదమ్మునది వినలిచ్చిరయ్యడన్. బియల్ నరసింహం నరసాపురం నుంచి పంపించిన పూరణ అనఘుడు కృష్ణదేవునికి ఆత్మజు పుత్రుడు అనిరుద్ధుడు ఉషన్ మనువును చేసి కొంటకును మన్నన చేసెను మువ్వురమ్మలన్ కని విని చూడనట్టి గతి కాంతలు మువ్వురు పెండ్లి వేడుకన్ మనుమని తేరి జూచిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడగన్. భాగవతుల పద్మావతి రుస్తుంబాద్ నుంచి పంపించిన పూరణ మనువును చేసి కొంటకును మన్మడనిరుద్ధుడునుత్సహింపగాన్ ఘనుడగు కృష్ణదేవుడును కయ్యములాడెను బానుతోడన్ మనమెరుగంగా తత్సుతను మాధవ పౌత్రునికిచ్చి అయ్యుషన్ మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. పురాణ ప్రశస్తంగా పూరణ చేసి పంపించారు. తరువాత లక్ష్మణశాస్త్రి కాజులూరు. కనులను తల్కు బిల్కులను దర్పము సుంతయులేని వర్తనన్ వినదగు భాషణమ్ముకడు ప్రీతికరం బగు ప్రేమభావమున్ మనమున మల్లెమాలికల మాధురి నొప్పెడు కాంత చందమా మనుమణి పేరిచూచిరట తేరిచూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. చివరిగా గన్నవరపు దుర్గాప్రసాద్ సాలూరు నుండి పంపించిన పూర్ణ ధనయుతుడొక్క సాహిబుకు దారులు మూవురు మన్మడొక్కడే ఘనమగువాని పెండిలికి కాంచన వేదిక సిద్ధమయ్యే ఆ మనుమని తేరిజూ చిరట మామ్మలు మూవురు పెండ్లి వేడుకన్ కనగను చేరిరచ్చటకు కనుల పండుగే వారికత్తరిన్. ఇవి ఈ పక్షానికి అందిన సమస్య పూర్ణలు. వచ్చే పక్షానికి వర్ణనాంశం మరొకసారి గ్రీష్మఋతు తాపాన్ని ఏదైనా ఒక వృత్తపద్యంలో వ్రాసి పంపించండి. మీ పూర్ణలు పంపవలసిన చిరునామా కవన విజయం, కేరా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కేంద్రం, విశాఖపట్నం 530003. అలాగే మీ పూర్ణలను ఈమెయిల్కు కూడా అందజేయవచ్చు. మీ పూర్ణలను ఈమెయిల్కు పంపవలసిన చిరునామా airpcvsp@gmail.com. మీ పూర్ణలను పంపవలసిన ఈమెయిల్ మరొకసారి airpcvsp@gmail.com. వచ్చే పక్షానికి రసవత్తరమైన పూరణలు మీరు పంపిస్తారని ఆశిస్తూ స్వస్తి.
1: కవన విజయం సమస్య పూరణం విన్నారు. నిర్వహణ డాక్టర్ రామ్ భట్ల, పార్వతీశ్వర శర్మ. ఉదయ సమీరాల్లో ఇప్పుడు

పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఉదయ సమీరాల్లో చివరిగా సమాచార వాణి. విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఈ లోక్ అదాలత్లో జిల్లాలోని న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం కేసులు, బ్యాంక్ మరియు మనీ రికవరీ కేసులు, ల్యాండ్ అక్విజిషన్ కేసులు, కార్మిక మరియు కుటుంబ తగాదాలు, పారిశ్రామిక వివాదాలు మరియు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాతీయ లోక్ అదాలత్ వారు తెలియజేస్తున్నారు. వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవా సదన్, జిల్లా కోర్టు ప్రాంగణం, విశాఖపట్నం. ఫోన్ నంబర్లు 0891 2560414, 2575 046.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: సమాచారవాణి విన్నారు. ఉదయ సమీరాలో తుది అంశంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं फरहत नाज. और अब मुख्य समाचार. शुभेंदु अधिकारी आज सुबह पश्चिम बंगाल के पहले भाजपा मुख्यमंत्री के रूप में शपथ लेंगे. प्रधानमंत्री नरेंद्र मोदी और गृहमंत्री अमित शाह शपथ ग्रहण समारोह में शामिल होंगे. तमिलनाडु में सरकार गठन को लेकर अनिश्चितता बरकरार. लेफ्टिनेंट जनरल NS राजा सुब्रमणि भारत के नए प्रमुख रक्षा अध्यक्ष नियुक्त. अगले 2 दिन में केरलम, दक्षिण कर्नाटक, तमिलनाडु और पुदुचेरी में तेज बारिश का पूर्वानुमान. और फुटबॉल में भारत ने AFC अंडर 17 महिला एशिया कप के क्वार्टर फाइनल में पहली बार प्रवेश कर इतिहास रचा. अब समाचार विस्तार से. शुभेंदु अधिकारी आज पश्चिम बंगाल के मुख्यमंत्री के रूप में शपथ लेंगे. हमारे संवाददाता ने बताया है कि शपथ ग्रहण समारोह कोलकाता के ब्रिगेड परेड ग्राउंड में होगा.
3: राज्य के राजनीतिक इतिहास में पहली बार भारतीय जनता पार्टी के नेतृत्व वाली सरकार औपचारिक रूप से पदभार ग्रहण करेगी. शपथ ग्रहण समारोह सुबह 10 बजे शुरू होने वाला है और इसमें लाखों पार्टी समर्थकों, राजनीतिक नेताओं और देशभर से आए गणमान्य व्यक्तियों के शामिल होने का उम्मीद है. प्रधानमंत्री नरेंद्र मोदी, केंद्रीय गृह मंत्री अमित शाह, रक्षा मंत्री राजनाथ सिंह सहित कई केंद्रीय मंत्री और भाजपा शासित राज्यों का मुख्यमंत्री इस कार्यक्रम में उपस्थित रहेंगे. राज्यपाल RN रवि मुख्यमंत्री और नए मंत्रिमंडल के सदस्यों को पद और गोपनीयता का शपथ दिलाएंगे. नवनिर्वाचित संसदीय दल के नेता शुभेंदु अधिकारी ने घोषणा की है कि एक सेवानिवृत्त न्यायाधीश के अध्यक्षता में आयोग राज्य में संस्थानगत भ्रष्टाचार की जांच करेगा. संदीपन दास गुप्ता, आकाशवाणी न्यूज, कोलकाता.
2: इससे पहले कल श्री शुभेंदु अधिकारी को राज्य भाजपा विधायक दल का नेता चुना गया. विधायक दल की बैठक कोलकाता में गृहमंत्री अमित शाह की अध्यक्षता में हुई. केंद्रीय गृहमंत्री अमित शाह ने कहा है कि पश्चिम बंगाल में भाजपा सरकार देश की सीमाओं को सुरक्षित करेगी और राष्ट्रीय सुरक्षा की सबसे बड़ी कमी को दूर करेगी. कोलकाता में कल नव निर्वाचित भाजपा विधायकों को संबोधित करते हुए श्री अमित शाह ने कहा कि भारतीय जनता पार्टी की जीत संगठन के विस्तार या विचारधारा की पुष्टि के लिए नहीं है, बल्कि देश सुरक्षा को मजबूत करने के लिए है.
4: घुसपैठिया मुक्त बंगाल, सुरक्षित महिला और सुरक्षित जनता, ये हमारा वादा है. हमने बंगाल के आर्ष द्रष्टाओं ने जो सोनार बांग्ला का संकल्प और स्वप्न देखा है, हम सब की जिम्मेदारी है कि हम सोनार बांग्ला को जमीन पर उतारने के लिए अपना सबसे अच्छा परफॉर्मेंस बंगाल की जनता को दें.
2: गृहमंत्री अमित शाह ने कहा है कि लंबे समय से ठप पड़ी विकास योजनाओं को भाजपा सरकार फिर से शुरू करके

జాయింట్ కలెక్టర్గా వైకోమ్ నిధియాదేవి, కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన, జిల్లాకు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 2వ స్థానం, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కేవీఎస్ఎన్ మూర్తి. కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా వైకోమ్ నిధియాదేవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమె మాట్లాడుతూ, అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. పల్లవరం మండలం వాడలరేవు తీర ప్రాంతం భౌగోళికంగా చాలా కీలకమైనదని, తీర ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టేందుకు గ్రోయిన్స్ తోటల పెంపకానికి ఓఎన్జీసీ సహకారంతో సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఓఎన్జీసీ అటవీ రెవెన్యూ శాఖల అధికారులతో అమలాపురం కలెక్టరేట్లో సమావేశమై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓఎన్జీసీ కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహిస్తున్న వాడలరేవు సముద్ర తీర ప్రాంత రక్షణ కవచంగా నిలిచేలా తోటల పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలోని శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో 12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీనివాసం భవనం మరియు 54 గదుల డార్మెటరీలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులకు మెరుగైన వసతి దర్శన సౌకర్యాలు కల్పించేందుకు పురాతన ఆలయాలు అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. మందపల్లి మందేశ్వర స్వామి ఆలయానికి 4.2 కోట్ల రూపాయలు, మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయానికి 4 కోట్ల రూపాయలు, కుండలేశ్వరంలోని అన్నదాన భవన నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. భారతదేశంలో 17వ జనాభా గణన 2027 ఒక చారిత్రాత్మక ఘట్టమని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. తహసీల్దారులు, ఎంపీడీఓలు సాంకేతిక సహాయకులతో జనాభా గణన ప్రక్రియను పారదర్శంగా నిర్వహించేందుకు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ విప్లవం ద్వారా మునుపెన్నడూ లేని విధంగా పౌరులు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే స్వయం గణన సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆత్రేయపురం మండలం లొల్లలాకులు కాలువల మూసివేత సమయంలో ఆధునీకరణ, రోడ్ల విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 74.2 కోట్ల రూపాయలు కేటాయించిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. లొల్లలాకులు బొబ్బర్లంక రావులపాలెం రోడ్డును 12.5 మీటర్ల వెడల్పుతో రాష్ట్ర రహదారి విస్తరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. తీర ప్రాంత మహిళలు వినూత్న ఆలోచనలతో ఆర్థిక పరిపుష్టి సాధించాలని, సముద్రపు నాచు సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు మత్స్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో తీర ప్రాంత 7 మండలాల డ్వాక్రా మహిళలకు జీవనోపాధుల కల్పనలో సముద్రపు నాచు పెంపకం జీవనోపాధి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రానున్న మే 15 నాటికి 100 క్లస్టర్లను ప్రారంభించాలని కలెక్టర్ లక్ష్యంగా నిర్ణయించారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. 100 రోజుల ప్రణాళికను అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలలు మంచి ఫలితాలను సాధించగలిగాయి. జిల్లా నుండి 19,038 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా 18,343 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 95.85% ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా

0: లో ద్వితీయ స్థానంలో నిలిచింది. జిల్లాలోని సామంతకూరు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన సిరిగినేడి రిషిత లక్ష్మీని హారిక 596 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. రబీ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని ధాన్యం సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నదాతలకు అండగా నిలవడం ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అన్నదాత సుఖీభావ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ యు శ్రీనివాస్, శ్రీ యు రాజేష్ మ్యాండలిన్ వాదనం వింటారు. శ్రీ వెల్లూరు రామభద్రన్ మృదంగం, శ్రీ ఈఎం సుబ్రహ్మణ్యం ఘటం, శ్రీ సెల్వగణేష్ కంజీర. కార్యక్రమంలో వినండి చలనాటి రాగంలో కోటీశ్వర అయ్యర్ రచన ఏదయ్యా గతి ఆదితాళం.

0: కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ యు శ్రీనివాస్, శ్రీ యు రాజేష్ మ్యాండలిన్ వాదనం విన్నారు. శ్రీ వెల్లూరు రామభద్రన్ మృదంగం, శ్రీ ఈఎం సుబ్రహ్మణ్యం ఘటం, శ్రీ సెల్వగణేష్ కంజీరా. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి. ఈ కార్యక్రమంలో శ్రోతలు తమకు నచ్చిన పాటల్ని కోరుకొని వినవచ్చు. అందుకు మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్స్ 0891-272-7274, 0891-272-7278. మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ని పలకరిద్దాం. హలో.
2: హలో, నమస్తే మేడం. బాగున్నారా?
0: బాగున్నానండి, నమస్కారం. మీరు ఎలా ఉన్నారు?
2: మేము బాగున్నాం. మీ కార్యక్రమాలన్నీ చాలా చాలా ఉత్సాహంగా ఆలకించుకుంటూ బాగున్నామండి.
0: ఓకేనండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి ఫస్ట్.
2: నా పేరు ఎం రమణయ్య, అలమేచిల మున్సిపాలిటీ పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నా.
0: ఓకే రమణ గారు, ఏ సాంగ్ అడుగుతున్నారు మరి?
2: లంకేశ్వర్ సినిమాలోని జువ్వుమని కొండ గాలి అన్న సాంగ్ కావాలి మేడం.
0: ఓకేనండి, తప్పకుండా. మంచి ఉత్సాహమైన పాట అడిగారు ఫస్ట్ సాంగ్.
2: థ్యాంక్ యూ.
0: ఓకే, వినండి.
2: థ్యాంక్ యూ.

0: శ్రోతలు పాటల పల్లకి వింటున్నారు. మన నెక్స్ట్ కాలర్ని పలకరిద్దాం. హలో
1: హలో
0: హలో, నమస్కారం అండి.
1: నమస్తే అండి, నేను అనకాపల్లి నుంచి గౌరీ ప్రసాద్ రావు మాట్లాడుతున్నాను అండి.
0: ఓకే గౌరీ ప్రసాద్ రావు గారు ఎలా ఉన్నారు?
1: భోగోపాలుడు వేగ చుక్క ఒకటి చుక్క అనేసి కావాలండి.
0: ఓకే రండి, మీకు సాంగ్ వినాలని చాలా తొందరగా ఉంది, సో వేసేస్తున్నాను, విని ఆనందించండి.

0: శ్రోతల పాటల పల్లకి కార్యక్రమం ద్వారా తమకు నచ్చిన పాటల్ని కోరుకుని వింటున్నారు. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో
1: హలో
0: హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: నా పేరు గాలిజో సత్యనారాయణ.
0: ఓకే,
1: కోనసీమ గాలిజో సత్యనారాయణ.
0: సరే,
1: కోనసీమ జిల్లా సిఎస్సి నైబర్ నుంచి
0: కాల్ చేస్తున్నారు. ఓకే అండి, సత్యనారాయణ గారు ఏ పాట అడుగుతున్నారు మరి?
1: నాటకంలో గుర్తుకొస్తున్నాయి అనే పాట అండి.
0: ఓకేనండి, మంచి సాంగ్, మరి విందామా?
1: తప్పనిసరిగా.
0: ఓకేనండి.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం

0: 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 741-617-9999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 741-617-9999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: శ్రోతలు పాటల పల్లకి వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తమకు నచ్చిన పాటలను విందల్చుకుంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0891-272-7272-44, 0891-272-7272-88. మన నెక్స్ట్ కాలర్. హలో.
2: హలో, నమస్తే మేడం జీ.
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: సూర్యకుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
1: బాగున్నాను సూర్యకుమారి గారు, మీరు ఎలా ఉన్నారు? చెప్పండి మరి, ఏ సాంగ్ అడుగుతున్నారు?
2: ముందుగా రేపు హ్యాపీ మదర్ డే కదా, కూడా హ్యాపీ మదర్ డే.
1: ఓకే, అందరికి హ్యాపీ మదర్స్ డే మీకు కూడా.
2: చెప్పండి, అబ్బాయి గారి మూవీలో అమ్మ ఆ సాంగ్ వేసేయండి మనందరి గురించి కూడా.
1: ఓకే, ఇవాళ అడిగేస్తున్నారు అయితే రేపటి మదర్స్ డే.
2: థ్యాంక్ యూ మేడం.
1: ఓకేనండి, వినండి.
2: జై శ్రీరామ్.

0: ఓకే, మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
1: నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ అండి.
0: నమస్తే అండి,
1: గారు
0: గుడ్ మార్నింగ్. మీ పేరు ఎక్కడి నుంచి కాల్
1: శంకర్,
0: చేస్తారు సార్?
1: శంకర్ విశాఖపట్నం జగదంబ సెంటర్ మేడం.
0: శంకర్ గారు ఏ సాంగ్ అడుగుతున్నారు మరి ఇవాళ?
1: శుభాకాంక్ష చిత్రం మనస పలుక.
0: ఓకేనండి, మరి ఆకాశవాణి ద్వారా పలుకుతోంది, మరి వినండి.
1: ఓకే మేడం.

0: శ్రోతలు పాటల పలకే కార్యక్రమం ద్వారా తమకు నచ్చిన పాటల్ని కోరుకుని వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని కోరుకొని వినాలంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 0891272724, 0891272788. మరి మన తర్వాత శ్రోత ఎవరు, ఏ పాట అడుగుతున్నారో విందామా. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం, చిత్తూరు జిల్లా పోతాలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం.
0: ఓకేనండి, చిత్తూరు నుంచి వింటున్నారు యాప్ ద్వారానా?
1: అవును మేడం, యాప్ ద్వారా ఉంటాను మేడం మీ కార్యక్రమాలన్నీ.
0: ఓకేనండి, మరి ఏ సాంగ్ అడుగుతున్నారు?
1: మేడం, దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఒక మంచి పాట వినిపించండి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా ఈ సినిమా నుంచి మంచి పాట వస్తుంది, మరి విని ఆనందించండి.
1: ధన్యవాదాలు మేడం.

0: हेलो हेलो,
1: హలో నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్
1: మేడం నా పేరు పూజారి ధనుంజయ, నాది అనంతపురం జిల్లా సిద్దికేట్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. ధనుంజయ్ గారు, మీరు అనంతపురం నుంచి మా కార్యక్రమాలు వింటున్నందుకు ముందుగా ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి. మరి ఏ పాట అడుగుతున్నారు చెప్పండి.
1: చుట్టాలు ఉన్నారు జాగ్రత్త మేడం సినిమా పేరు.
0: ఓకే
1: దాంట్లో రెప్పరెప్పలా ఆడిన సాంగ్ ఒకటి ఉంటుంది మేడం, చాలా బాగుంటుంది మేడం ఆ పాట.
0: ఓకే, అవును. సరే విందాం అయితే. రెక్కలు తొడిగి రేపరేపలాడే.
1: రేపు రేపలాడే. అవును మేడం, అవును మేడం.
0: ఓకేనండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో, ఆకాశవాణి. నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండి?
1: హైదరాబాద్. నా పేరు బాలాజీ, మాట్లాడుతున్నాను. బాలరాజు.
0: బాలరాజు గారు హైదరాబాద్ నుంచి?
1: అవును మేడం.
0: ఓకేనండి, నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను. విశాఖపట్నం కార్యక్రమాలు మేము చాలా సంవత్సరాల నుంచి వింటున్నాను.
0: అవునా? ఓకేనండి, ధన్యవాదాలు.
1: చాలా ఇష్టం అండి, మంచి కార్యక్రమాలు ప్రవేశపెట్టారు ఈ మధ్యన.
0: ఓకేనండి, మీ మాటలో తెలుస్తోంది మీ అభిమానం. మరి చెప్పండి, ఏ సాంగ్ అడుగుతున్నారు?
1: సమాధి కడుతున్నాం చెందాలు ఇవ్వండి, అందులో నుంచి కళాహంస నడకదా.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినానందించండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: ఆకాశవాణి 19 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్
1: ఫ్రమ్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ రేడియో సెట్స్ టు
0: టుడేస్ డిజిటల్ రేడియో
1: తన ప్రయాణంలో అన్ని వర్గాల వారికి
0: ఇన్ఫర్మేషన్
1: ఎడ్యుకేషన్
0: ఎంటర్టైన్మెంట్ ఇస్తూ
1: అటు అందాల కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు
0: ఇటు గుజరాత్ తీరాల నుండి అరుణాచల్ ప్రదేశ్ శిఖరాల వరకు
1: సరిహద్దులు వేరు చేసిన
0: మనసులు ఒకటే అని చాటి చెప్పింది
1: ఆకాశవాణి.
0: ఇది కేవలం రేడియో కాదు,
1: ప్రజల గుండెల్లో నిలిచిన విశ్వాస స్వరం,
0: కొన్ని కోట్ల హృదయాల స్పందనం,
1: దేశం మొత్తం ఒకే స్వరం,
0: అదే మన ఆకాశవాణి.
1: అప్పటికి
0: ఇప్పటికీ
1: ఎప్పటికీ
0: మనతోనే.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు, వేదిక కళాభారతి, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు పాటల పల్లకి వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
4: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి

ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: Tapu kalau lo ye kau lama lo. Just pakai klik lo nena. Wah.
1: Chikku kunadu.
2: Teliyani links ni klik cheyakandi. RBI antundi.
1: Teliviga alochinchandi apramattanga undandi.
3: శ్రోతలు పాటల పల్లకి వింటున్నారు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మీరు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0898272727 4427228288. మరి మన నెక్స్ట్ కాలర్ని పలకరిద్దాం. హలో.
4: హలో, నమస్కారం మేడం.
3: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
4: నా పేరు ఓవులుడి మేడం, కడప నుండి మేడం.
3: కడప నుంచి? ఈరోజు మాకు అందరూ కూడా వేరువేరు ఊళ్ళ నుంచి కాల్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మీరు కూడా యాప్ నుంచి, యాప్ ద్వారా వింటున్నారా?
4: అవును మేడం, కడపలో యాప్ ద్వారా వింటున్నారు మేడం.
3: ఓకేనండి, చాలా సంతోషం. చెప్పండి మరి ఓబులరెడ్డి గారు, ఏ సాంగ్ అడుగుతున్నారు?
4: మా బంగారక చిత్రంలో చేతి వెన్న మొద్దా చెంగల్లో పూద్దాం అనే పాట కావాలి మేడం.
3: ఓకేనండి, మరి మనం రేడియోలో విందాం ఆ పాట.
4: విందాం మేడం, పాటను శ్రోతలు చెప్పండి, చెప్తాను మేడం.
3: ఓకే, అందరి కోసం. ఓకేనండి
4: మేడం.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌరపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
0: వెంకటరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా. పద్మిని గారు
0: ఓకేనండి? మరి ఏ పాట అడుగుతున్నారండి?
1: మాకు సీతారామ కళ్యాణ సినిమా రామారావు గారు జయ గోవింద మాధవ దామోదర పాట ఘంటసాల గారు పాడిన పాట ఇవ్వాలండి మాకు. అది ఆకాశవాణి 90 సంవత్సరాల సందర్భంగా శుభాకాంక్షలమ్మా.
0: ఓకేనండి, మీకు కూడా మా శ్రోతలందరికీ కూడానండి. ఓకే విందాం మరి పాట.

0: పాఠాల పల్లకిలో మన నెక్స్ట్ కాల్ అని పలకరిద్దాం. హలో
1: హలో అండి,
0: హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నా పేరు అగ్రహార్ త్రినాథ్ అండి.
0: త్రినాథ్ గారు
1: బ్లైండ్ చిన్నంబార్ బీది నుంచి మాట్లాడుతున్నానండి. బ్లైండ్ అండి.
0: ఓకేనండి.
1: నాకు

శ్రోతలు పాటల పల్లకీ ద్వారా తమకు నచ్చిన పాటల్ని కోరుకుని విన్నారు. మరిన్ని చిత్రగీతాలు ఇదే ప్రసారంలో 10:15 నుంచి 10:30 వరకు ప్రసారమయ్యే పాటల పల్లకీ కార్యక్రమంలో కోరుకుని వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శ్రోతలకు గమనిక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై లేఖావళికి శ్రోతలు తమ స్పందనను తెలియజేయాల్సిన మా వాట్సాప్ నెంబర్ 7416172999. గమనిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00గా వస్తోంది. కొద్ది క్షణాల్లో వసుధైక కుటుంబం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో యుద్ధం గత వారం రోజుల్లో అత్యంత కీలక దశకు చేరుకుంది. హార్మౌజ్ జలసంధిలో ఇరాన్, అమెరికా దేశాలు నౌకలపై పరస్పరం దాడులు చేసుకోవడంతో పాటు నౌకల దిగ్బంధనంతో ఈ దాడులు తదుపరి స్థాయికి చేరుకున్నాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హార్మౌజ్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ దాడులు జరిపింది. వీటికి బదులుగా అమెరికా దళాలు కూడా ఇరాన్లోని బందర్ అబ్బాస్ కేష్మ దీవులోని మిలిటరీ స్థావరాలపై దాడులు చేశాయి. అదేవిధంగా హార్మౌజ్ జలసంధిలో అమెరికా నౌకాదళం రెండు ఇరాన్కు చెందిన ఆయిల్ ట్యాంకర్లపై కాల్పులు జరిపింది. ఆ ట్యాంకర్లు తమ నౌకా నిర్బంధాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించాయని అమెరికా అధికారులు తెలిపారు. ఈ పరస్పర దాడులతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. హార్మౌజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గం కావడంతో ఈ దాడులు ఇంధన సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. చమురు ధరలు 2022 తర్వాత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సింగపూర్ వంటి ఆగ్నేయాసియా దేశాలు ఆహార ఇంధన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే పలు దేశాలు విద్యుత్ ఆదా కోసం వర్క్ ఫ్రం హోం ప్రభుత్వ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.

0: నౌకా నిర్బంధంతో పాటు ఆయిల్ ట్యాంకర్లపై దాడులు కొనసాగుతుండటంతో గల్ఫ్ దేశాల్లో వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయాయని ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఐఎంఓ చీఫ్ వెల్లడించారు. వీటిలో చాలా వరకు నౌకలు, ట్యాంకర్లు పర్షియన్ గల్ఫ్లోనే ఉండిపోయాయన్నారు. వాటిలో 20,000 మంది నావికులున్నారని, 2 నెలలకు పైగా వారు అందులోనే చిక్కుకుపోయారని తెలిపారు. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో ఇప్పటివరకు 30 నౌకలపై దాడులు జరిగాయని, 10 మంది సెయిలర్లు మరణించారని ఆయన వివరించారు. అమెరికా ఇరాన్పై దిగ్బంధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఇరాన్ అమెరికాకు 14 అంశాలతో కూడిన శాంతి ప్రణాళికను పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో పంపించింది. ఈ శాంతి ప్రణాళిక ప్రకారం యుద్దాన్ని 30 రోజుల్లో ముగించేలా 3 దశల వ్యూహాన్ని ఇరాన్ ప్రతిపాదించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, అలాగే జప్తు చేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కోరింది. ఇరాన్ శాంతి ప్రణాళికకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఈ ప్రణాళికను పరిశీలిస్తాం కానీ దీనిని అంగీకరించడంపై మాత్రం తనకు ఏమాత్రం నమ్మకం లేదని చెప్పారు. అయితే ఓవైపు శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతుండగానే మరోవైపు దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్ రాజధాని బెయిరూట్లోని హిజ్బుల్లా బలమైన ప్రాంతాలపై ఇజ్రాయెల్ బుధవారం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 46 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే హిజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్ మాలిక్ బలౌట్ కూడా మరణించారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్దంపై ఒక సందర్భంలో మాట్లాడుతూ, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభానికి పూర్తిస్థాయి పరిష్కారం కోసం ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని, అయితే అణ్వాయుధాల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణుబాంబు సంపాదించకుండా నిలువరించడం అమెరికా ప్రధాన లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్తో చర్చలు సాఫీగా జరుగుతున్నాయని, ఇరాన్ చర్చలకు రావాలని కోరుకుంటోందని, ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని, కానీ అది అమెరికాకు సంతృప్తికరంగా ఉండాలా లేదా అనేది తామే నిర్ణయిస్తామన్నారు. ఇరాన్కు అణ్వాయుధాలు ఉండటాన్ని తామెప్పటికీ అనుమతించబోమని, అదే జరిగితే ప్రపంచ భద్రతే ప్రమాదంలో పడుతుందన్నారు.
1: We have it very much under control. The blockade is unbelievable. The Navy's been incredible. The job they did, it's like a wall of steel. Nobody goes through. In particular, the Iranians, they're not getting anything through one way or the other. So they're out of business. And we'll see whether or not they are agreeing. And if they don't agree, they'll end up agreeing shortly thereafter.
0: అలాగే ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ పలు హెచ్చరికలు చేశారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించకపోతే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని తెలిపారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరిస్తేనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుందని తెలిపారు. హార్మో జలసంధిలో అత్యంత కీలకమైన దిగ్బంధనం తొలగిపోతుందన్న ట్రంప్, ఇరాన్ తమ దారిలోకి వస్తే హార్మో జలసంధి మార్గం అందరికీ తెరుచుకుంటుందని చెప్పారు. ఇక మరోవైపు హార్మో జలసంధి గుండా నౌకాయానాన్ని నియంత్రించడానికి ఇరాన్ కొత్త వ్యవస్థను ప్రారంభించింది. సావరిన్ గవర్నెన్స్ సిస్టమ్ పేరుతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ జలమార్గం నుంచి ప్రయాణించాలనుకునే అన్ని నౌకలు ఇరాన్ అధికారుల నుంచి ఈమెయిల్ ద్వారా తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని పేర్కొంది. దీనికి సంబంధించిన ఒక ముసాయిదాను ఆ దేశ పార్లమెంట్లో ఇటీవల ప్రవేశపెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను నిషేధించడంతో పాటు శత్రుదేశాల నౌకల ప్రయాణానికి టోల్ సిస్టమ్ తీసుకురావాలని భావిస్తోంది. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్దం నేపథ్యంలో పోప్ లియో 14 చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆ తరువాత అమెరికా, వాటికన్ సిటీ మధ్య సంబంధాలు క్షీణించడంతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం వాటికన్ సిటీని సందర్శించి పోప్ లియోతో చర్చలు జరిపారు. ప్రపంచ నేతలందరూ ద్వేషం తగ్గించుకుని శాంతి దిశగా పనిచేయాలని ఈ సందర్భంగా పోప్ లియో పిలుపునిచ్చారు. మార్కో రూబియో పోప్ లియోతో పాటు వాటికన్ సిటీ ఉన్నత స్థాయి దౌత్యవేత్తలతో కూడా సంప్రదింపులు జరిపారు. రష్యా, యుక్రెయిన్ మధ్య ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అమలవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య 9 నుండి 11 వరకు 3 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. రష్యా ఈరోజు జరుపుకునే విక్టరీ డే 2వ ప్రపంచ యుద్ధం విజయోత్సవం సందర్భంగా ఈ శాంతి ఒప్పందం కుదిరింది. యుక్రెయిన్ కూడా ఈ విజయంలో భాగస్వామి కావడంతో ఇరు దేశాలు గౌరవప్రదంగా ఈ రోజును జరుపుకోవాలని ట్రంప్ సూచించారు. ఇది చిన్న విరామమే అయినప్పటికీ భవిష్యత్తులో యుద్దం శాశ్వతంగా ముగియడానికి ఒక నాంది కావచ్చని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విరామ సమయంలో ఇరు దేశాలు 1,000 మంది చొప్పున యుద్ద ఖైదీలను పరస్పరం మార్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. అయితే కాల్పుల విరమణ ప్రకటించడానికి ముందు వరకు కూడా సరిహద్దుల్లో ఇరువైపులా ఉద్రిక్తతలు కొనసాగాయి. శుక్రవారం నాటికి రష్యా సుమారు 400 యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. మరోవైపు యుక్రెయిన్ కూడా రష్యాలోని చమురు శుద్ది కర్మాగారాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. యుద్దరంగంలో యుక్రెయిన్ దళాలు జపోరిజియా ప్రాంతంలో స్వల్పంగా ముందుకు కదులుతుండగా రష్యా దళాలు హులీపోల్ దిశలో తమ పట్టును నిలు

తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే విక్టరీ డే వేడుకలకు ఏవైనా ఆటంకాలు కలిగిస్తే యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై భారీ క్షిపణి దాడులు చేస్తామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో మే 14-15 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో డొనాల్డ్ ట్రంప్ సమావేశమవడం అత్యంత చర్చనీయాంశమవుతోంది. గత 10 ఏళ్లలో అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. చివరగా 2017లో డొనాల్డ్ ట్రంపే ఆ దేశ అధికార పర్యటన చేశారు. వాస్తవానికి ఈ పర్యటన మార్చిలోనే జరగాల్సి ఉండగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా వాయిదా పడింది. అయితే పలు కీలక అంశాలు ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య చర్చకు రానున్నాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా గత ఏడాది బుసాన్లో కుదుర్చుకున్న ట్రేడ్ రూస్ తాత్కాలిక వాణిజ్య ఒప్పందం 2026 నవంబర్తో గడువు ముగియనుంది. దీనిని పొడిగించే అంశంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అలాగే అమెరికా నుండి సోయాబీన్, విమానాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించే అవకాశముందని అమెరికా అధికారులు వెల్లడించారు. వాణిజ్య సమస్యల పరిష్కారం కోసం ఒక ద్వైపాక్షిక బోర్డ్ ఆఫ్ ట్రేడ్ను ఏర్పాటు చేయాలని కూడా ఇరుపక్షాలు భావిస్తున్నాయి. ఇక భౌగోళిక రాజకీయాలు, ఇరాన్ సంక్షోభంపై కూడా ఈ పర్యటనలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇరాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కాల్పుల విరమణకు అంగీకరించేలా చేయడంలో చైనా సహకారాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ కోరనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అంటార్కిటికా ఖండంలోని మారుమూల దీవులను సందర్శించడానికి బయలుదేరిన MV హాండియస్ క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ గుర్తించబడింది. ఆ నౌకలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు ఈ వైరస్ సోకడంతో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వర్గాలను ఆందోళనకు గురిచేసింది. ఆ క్రూయిజ్ నౌకలో 88 మంది పర్యాటకులు, 55 మంది సిబ్బంది ఉన్నారు. 22 దేశాలకు చెందిన వీరంతా గత నెల 1వ తేదీన దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా నుంచి బయలుదేరారు. హంటా వైరస్ సోకడంతో ఇప్పటికే 3 మరణించారు. మరికొంతమందికి ఈ వైరస్ సోకిందని అనుమానించడంతో వారిని క్వారంటైన్లో ఉంచారు. హంటా వైరస్ సోకిందన్న అనుమానంతో బుధవారం 3 రోగులను అధికారులు నెదర్లాండ్స్కు తరలించారు. ఈ నౌకతో ప్రమేయం ఉన్న వారిలో 8 మందికి ఈ వైరస్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది. అయితే ఇది కోవిడ్లా వ్యాపిస్తోందా అన్న పలు అనుమానాలకు WHO స్పష్టతనిచ్చింది. ఇది కోవిడ్ కాదని, ఇన్ఫ్లుయెంజా కూడా కాదని WHO డైరెక్టర్ మరియా వ్యాన్ కర్కోవ్ స్పష్టం చేశారు. ఇది చాలా భిన్నంగా వ్యాపిస్తుందని, ప్రస్తుతం ఆ నౌకలో వైరస్ లక్షణాలున్న ప్రయాణికులు గాని సిబ్బంది గాని ఎవరూ లేరని పేర్కొన్నారు. ఆండిస్ వైరస్ ప్రధానంగా సన్నిహిత సంబంధాలు ఉన్నవారికి మాత్రమే వ్యాపిస్తుందని, ఇది కరోనా వైరస్ కాదని, చాలా కాలంగా ఉన్న ఓ విభిన్నమైన వైరస్ అని ఆమె తెలిపారు. ఆ నౌకలో పరిమిత ప్రదేశంలో మాత్రమే దీనిని గుర్తించామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 2018-19 సమయంలో అర్జెంటీనాలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని WHO మరో డైరెక్టర్ అబ్ది రెహమాన్ మహమ్మద్ పేర్కొన్నారు. వైరస్ లక్షణాలున్న ఒక వ్యక్తి సామూహిక కార్యక్రమంలో పాల్గొనడంతోనే అక్కడ ఇది వ్యాపించిందన్నారు. ఇది తీవ్రమైన ఘటన అయినప్పటికీ ప్రజారోగ్యంపై దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని WHO చీఫ్ టెడ్రోస్ పేర్కొన్నారు. ఫ్రాన్స్లో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు వామపక్ష నాయకుడైన జీన్ లుక్ మెలన్కోన్ ప్రకటించారు. గతంలో ఆయన 4 సార్లు అధ్యక్ష పదవి కోసం పోటీ చేశారు. లా ఫ్రాన్స్ ఇన్సోమిస్, LFI అనే వామపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆయన, ఫ్రాన్స్లో పెరుగుతున్న సామాజిక అసమానతలు, మితవాద శక్తుల ప్రాబల్యం, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తాను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని కొత్త తరం నాయకులకు అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత వల్ల అనుభవం ఉన్న నాయకుడు అవసరం ఉందని భావించి తాను ఈ నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ వరుసగా 2 సార్లు పదవిలో ఉన్నందున ఆ దేశ రాజ్యాంగం ప్రకారం 3వ సారి పోటీ చేయడానికి అవకాశం లేదు. దీంతో 2027 ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. దక్షిణాఫ్రికాలో విదేశీయులపై, ముఖ్యంగా ఇథియోపియా వలసదారులపై జరుగుతున్న దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గత వారంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో 5 ఇథియోపియా వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. జోహన్స్బర్గ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లోని ఒక రెస్టారెంట్లో అల్పాహారం తింటున్న 3 ఇథియోపియా పౌరులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన 48 గంటల వ్యవధిలోనే మరో 2 ఇథియోపియా వలసదారులు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు గురై మరణించారు. దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులకు విదేశీ వలసదారులే కారణమని, అక్కడి స్థానిక యువత భావిస్తున్నారని, ఈ క్రమంలోనే వారిపై దాడులు జరుపుతున్నారని దక్షిణాఫ్రికా పోలీసులు వెల్లడించారు. అయితే ఈ దాడులను ఇథియోపియా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ పౌరులకు రక్షణ కల్పించాలని దక్షిణాఫ్రికా అధికారులను కోరింది. కేవలం ఇథియోపియా మాత్రమే కాకుండా నైజీరియా, ఘనా, జింబాబ్వే వంటి దేశాలు కూడా తమ పౌరులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. ఇండోనేషియాలోని మలుక్కులో ఉన్న మౌంట్ డుఖోనో అగ్నిపర్వతం నిన్న బద్దలైంది. ఈ ఘటనలో 20 పర్వతారోహకులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారిలో 3 మృతి చెందారని పేర్కొన్నారు.

0: అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన సమయంలో పలువురు విదేశీయులతో సహా 20 మంది పర్వతారోహకులు పర్వతంపై ఉన్నారని, వారిలో 7గురిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. విస్ఫోటనం కొనసాగుతున్నందున మృతదేహాలను పర్వతం నుంచి ఇంకా వెలికి తీయలేదన్నారు. అగ్నిపర్వతం నుంచి దాదాపు 18 కిలోమీటర్ల ఎత్తుకు మందపాటి బూడిద ఎగిసిపడి సమీప గ్రామాలను కప్పివేసిందని వాల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ PVMBG అధికారులు పేర్కొన్నారు. దీంతో సమీప గ్రామాలను ఖాళీ చేయించి అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కెనడా విదేశీ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ CSIS చేసిన ఆరోపణలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి నిరాధారమైన ఆరోపణలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ నిర్దిష్టమైన అంశంపై భారత్ వైఖరి స్పష్టంగా స్థిరంగా ఉందని, భారత్ అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించే ప్రజాస్వామ్య దేశమని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకోవడం న్యూఢిల్లీ విధానం కాదని, ఇలాంటి ఆందోళనలను ప్రభుత్వ యంత్రాంగాల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పలు మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో భాగంగానే కెనడాలోని ఖలిస్తానీ గ్రూపుల గురించి కూడా మాట్లాడారు. వేర్పాటువాద శక్తులు కెనడా భూభాగాన్ని సురక్షిత స్వర్గధామంగా ఉపయోగించుకోవడంపై భారత తన ఆందోళనలను వ్యక్తం చేస్తూనే ఉందని రణధీర్ జైస్వాల్ తెలిపారు.
1: వి హావ్ కన్సిస్టెంట్లీ స్పోకెన్ అవుట్ అబౌట్ కన్సర్న్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ కెనేడియన్ టెరిటరీ యాజ్ అ సేఫ్ హెవెన్ బై ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ సెపరేటిస్ట్. ద సీసీస్ అసెస్మెంట్ ఎక్నాలజెస్ ది ప్రెజెన్స్ ఆఫ్ సపోర్టర్స్ ఆఫ్ ది ఖాలిస్తాన్ సెపరేటిస్ట్ మూవ్మెంట్ ఇన్ కెనడా అండ్ నోట్స్ దట్ కెనడా బేస్డ్ Khalistani extremist groups continue to pose national security threat not only to India but also to Canada. It further highlights that such elements misuse democratic freedoms and institutions to promote extremism and raise funds that are diverted towards violent activities.
0: ఇక భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ ఇరు దేశాల మధ్య వివాదంగా ఉన్న తీస్తా నదిపై చైనా మధ్యవర్తిత్వం వహించాలని కోరింది. దీనిపై స్పందించిన రణధీర్ జైస్వాల్, భారత్ బంగ్లాదేశ్ దేశాలు 54 నదులను పంచుకుంటున్నాయని, నీటికి సంబంధించిన అన్ని సమస్యలను చర్చించడానికి ఇరు దేశాలు ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేశాయని, ఇవి క్రమం తప్పకుండా సమావేశమవుతూనే ఉన్నాయని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి క్రిస్టోఫర్ లాండౌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైందని, ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయడం ఒక్కటి మాత్రమే మిగిలిందన్నారు. ఈ ఒప్పందానికి తుది పరిష్కారం లభించడం చాలా ముఖ్యమని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ చర్చల్లో పురోగతి సాధించామని, ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు చాలా సమీపంలోనే ఉన్నామని లాండౌ పేర్కొన్నారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఈ ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ద్వారా శ్రోతలు తమకు నచ్చిన పాటల్ని కోరుకుని వినవచ్చు. అందుకోసం మీరు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0891-27272-44, 0891-27272-88. మరి మన నెక్స్ట్ కాల్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి.
3: ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌడపల్లి నుంచి మాట్లాడుతున్నానండి.
2: వెంకట్రావు గారు చెప్పండి.
3: కలదశకు సినిమా నుంచి ఘంటసాల గారు పాడారు, నావరాల తండ్రిని వేల ప్రీతిగురా అని చెప్పి పాట కావాలమ్మా. ఇది మా బుద్ధులు ఆకుంటి ప్రసాద్ కోసం, వెంకట కోసం, కాకినాడ వెంకట కోసం అమ్మా.
2: ఓకేనండి, అందరి కోసం మరి ఈ పాట వస్తుంది, విందాం.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: హలో.
2: హలో, నమస్తమ్మా. గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి సార్.
2: విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం మీసాల అప్పలనాయుడు ఆరమ.
1: ఓకేనండి. అప్పలనాయుడు గారు ఏ పాట అడుగుతున్నారండి?
2: ప్రేమాభిషేకంలో నా కళ్ళు చెప్తున్నాయి.
1: ఓకేనండి.
2: నమస్తే మేడం.
1: ఓకే, మీరు అడిగిన పాట వస్తుంది, విని ఆనందించండి.

0: పాటల పల్లకిలో మన లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ముందుగా శ్రోతలకు ఎంతో ఇష్టమైన ఫోనింగ్ లైవ్ కొనసాగిస్తున్నందుకు మీకు, ఆకాశవాణికి కూడా ధన్యవాదాలు అండి.
0: ఓకేనండి, ధన్యవాదాలు. చెప్పండి, మరి మీ సంతోషమే మాకు ఎంతో.
1: ములుకూరు వెంకట్ నా పేరండి. కాకినాడ రమణిపేట నుంచి మాట్లాడుతున్నానండి. నాకు తిరువెన్నెల సినిమా నుంచి ఆది భిక్షు కోరేదనే పాట కావాలండి. ఈ పాట మా మిత్రులు ఎల్లప్ప వెంకటరావు గారి గురించి కోరారండి.
0: ఓకేనండి, అందరి కోసం ఈ పాట. సరే, విద్దాం.
1: థ్యాంక్ యూ మేడం.
2: Thank you.

మీరు ఇంతవరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం స్వర్గాదపి గరీయసి సంగీత రూపకం వింటారు. రచన శ్రీ మల్లాది రామచంద్ర శాస్త్రి, సంగీత నిర్వహణ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్.

ఆకాశవాణి. మీరింతవరకు 90 ఏళ్ల నాటి ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం స్వర్గాదపి గరీయసి సంగీత రూపకం విన్నారు. రచన శ్రీ మల్లాది రామచంద్ర శాస్త్రి, సంగీత నిర్వహణ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
0: ప్రకటన విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు 1960వ సంవత్సరం నుంచి 1990వ సంవత్సరం మధ్యకాలంలో విడుదలైన తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా దేవాంతకుడు, ఈ సినిమా నుంచి ఎస్ జానకి పాడిన పాట

నమ్మిన బంటు. ఈ సినిమా నుంచి పాట విన్నారు. ఇప్పుడు రాణిరత్న ప్రభ. ఈ సినిమా కోసం ఘంటసాల స్వర్ణలత పాడింది.

0: వినబోయే పాట. రాజమకుటం ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పడిన బాలంత్రపు రజనీకాంతరావు గారి సాహిత్యం, సంగీతం మాస్టర్ వేణు.
1: కాదనరా దేవేలా

వినబోయే పాట. దసరా బుల్లోడు ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీలో పాడిన ఆచార్య ఆత్రేయ సాహిత్యం, సంగీతం కెవి మహాదేవన్.

వినబోయే పాట. చిట్టి చెల్లెలు ఈ సినిమా కోసం సాలూ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో దాశరథి సాహిత్య

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మరపురాని తల్లి ఈ సినిమా కోసం కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో శ్రీశ్రీ సాహిత్యాన్ని ఘంటసాల పాడగా వింటారు.

అనార్కలి ఈ సినిమా కోసం ఘంటసాల పి ఆదినారాయణరావు సంగీత సారథ్యంలో సీనియర్ సముద్రాల సాహిత్యాన్ని పాడగా వింటారు.

రాముడు భీముడు. ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం సంగీతం పిండియాల నాగేశ్వరరావు.

0: అదే అదే అదే
1: ఇంత నేను తెలుసుకున్నది.
2: ప్రేమనగర్ ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన, ఆచార్య ఆత్రేయ సాహిత్యం, సంగీతం కెవి మహాదేవన్.

వినబోయే పాట టీవీ రాజు సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని జిక్కి పాడగా వింటారు. సినిమా పేరు శ్రీకృష్ణ పాండవీయం.

వినబోయే పాట. ఇల్లరికం ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పడిన ఆరుద్ర సాహిత్యం అంటారు, సంగీతం టి జలపతిరావు.

ఆత్మబంధు ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం కెవి మహాదేవన్.

మీరు తెలుగు సినిమా పాటలు విన్నారు ఒక ప్రకటన. ఈ ప్రసారంలో 12:40 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఈవి కృష్ణమాచార్యులు గారు పాడిన కొన్ని లలిత గీతాలు వింటారు. 1:35 హలో బాగున్నారా అంటూ మహిళావాణి మహిళల కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమాలో నుంచి పాటలు కోరి వినే అవకాశం ఉంది. 2:31 సైనిక మాదిరి కార్యక్రమంలో ఈశ్వర్ కా దూసరా రూప్ మా ఈ అంశంపై శ్రీమతి కె చందన్ గారి వ్యాఖ్యానంతో కూడిన పాటలు వింటారు. ప్రకటనలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. తర్వాత ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. కాసేపు వాద్య సంగీతం, తర్వాత హిందీలో వార్తలు.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: ఇప్పుడు భార్యా బిడ్డలు ఈ సినిమా కోసం ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఘంటసాల పాటగా వింటారు.

వినబోయే పాట ఆటగాడు. ఈ సినిమా కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరు సుందరరామమూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగ వింటారు.

కుంటిమొగుడు, పెంకిపెళ్ళం. ఈ సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సత్యం సంగీతంలోని ఈ పాట వినండి.

ఘరణ దొంగ. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి సుందరరామూర్తి సాహిత్యం, సంగీతం చక్రవర్తి.

0: సుం చెయ్యాల, వెన్నెల పక్క పరిచెయ్యాల, వేగుల చుక్క నా చెయ్యాల.
1: వీరింతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే కొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 160వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ మంత్రులుగా దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కిర్తానియా, నిసిత్ ప్రామాణిక్, సుధీరామ్ తుడు ప్రమాణం చేశారు.
1: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব।
0: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈరోజు ప్రారంభమవుతుంది. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియా, మలేషియాతో సహా 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ 5 రోజుల సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు జూన్13వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సదస్సు 2 దశల్లో నిర్వహిస్తారు. ఈ రోజు నుండి జూన్11వ తేదీ వరకు జరిగే మొదటి దశ సమావేశంలో ఆహార భద్రత, స్మార్ట్ ఫార్మింగ్, వాతావరణ మార్పులు, రైతుల సంక్షేమం వంటి కీలక అంశాలపై సీనియర్ అధికారులు సాంకేతిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇండోర్లోని రూరల్ హాట్ బజార్లో ఒక ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. 2వ దేశ సమావేశంలో ప్రపంచ స్థాయి వ్యవసాయ సహకారం, విధానపరమైన అంశాలపై చర్చిస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 160వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు పోచిషే బొయిషాక్ను జరుపుకుంటున్నారు.

సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాంతినికేతన్, విశ్వభారతి విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వ్యాప్తంగా ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్కు ఘనంగా నివాళులర్పించారు. గురుదేవ్ ఠాగూర్ చేసిన సేవలు సాహిత్య రంగానికి అతీతంగా విస్తరించాయని ఉపరాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఠాగూర్ను ఒక మార్గదర్శక ఆలోచనపరుడు, కళాకారుడు, విద్యావేత్తగా ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. ఆయన రచనలతో భారత నాగరికత గొప్పతనాన్ని, మానవత్వపు సార్వత్రిక విలువలను ప్రతిబింబిస్తూ సమాజంపై తమదైన ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి అన్నారు. ఠాగూర్ అసాధారణ ప్రతిభ కలిగిన రచయిత అని, విశ్వకవి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఠాగూర్ ఒక విశిష్ట తత్వవేత్తగా, విద్యావేత్తగా, కళాకారుడిగా భారతదేశ నాగరికతకు కళాతీత స్వరంగా నిలిచారని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 160వ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేశారని రక్షణ మంత్రి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భారతదేశపు గొప్ప నాగరికత, సాంస్కృతిక విలువలను అరుదైన ప్రతిభతో ప్రపంచానికి ఠాగూర్ పరిచయం చేశారని ఆయన అన్నారు. మానవాళికి శాంతి, సామరస్యం, మానవ ఐక్యత అనే విశ్వజనన సందేశాన్ని ఠాగూర్ అందించారని పేర్కొన్నారు. సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం ద్వారా స్వాతంత్ర స్ఫూర్తికి ఠాగూర్ సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఠాగూర్ కళాతీత రచన గీతాంజలి మానవాళికి ఆధ్యాత్మికతకు కొత్త దిశను చూపిందని, అలాగే జన గణ మన జాతీయ సమగ్రతకు, గౌరవానికి, ఆత్మగౌరవానికి గొంతుకగా నిలిచిందని ఆయన కొనియాడారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. మహారాణా ప్రతాప్ అఖుంఠిత ధైర్యానికి, అచంచలమైన గర్వానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వాతంత్ర్యం, ఆత్మగౌరవం, త్యాగానికి మహారాణా ప్రతీప్ స్ఫూర్తి అని, ఆయన తన జీవితంలోని ప్రతి క్షణాన్ని మాతృభూమి, సంస్కృతిని పరిరక్షించడానికి అంకితం చేశారని అమిత్ షా చెప్పారు. మహారాణా ప్రతాప్ సాటిలేని శౌర్యం, మాతృభూమి పట్ల ఆయనకున్న భక్తి ఈనాటికి ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్వాలను రగిలిస్తూనే ఉంటుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకిన్నా ఈరోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకిన్నా పాల్గొంటారు. సోమవారం రోజు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఆయన సమావేశమై సిఐఐ అలాగే సిఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భారత్ చిలీ సంయుక్త వ్యాపార ప్రతినిధుల సమావేశానికి హాజరవుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడిపి గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందిన దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. జాతీయ న్యాయసేవల అథారిటీ నల్సా 2026 సంవత్సరానికి గాను 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. నల్సా సభ్య కార్యదర్శి సంజీవ్ పాండే మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం, కేంద్రీకృత వ్యవస్థల ద్వారా వివాదాలను పరిష్కరించడం, కోర్టులపై భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. హైకోర్టులు, జిల్లా కోర్టులు, ట్రిబ్యునల్స్, వినియోగదారుల ఫోరంలు, శాశ్వత లోక్ అదాలత్లతో సహా పలు స్థాయిల్లో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తామని తెలియజేశారు. లోక్ అదాలత్లో క్రిమినల్, రాజీపడదగిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ వివాదాలతో సహా అనేక రకాల వివాదాలను స్వీకరిస్తారని తెలిపారు. కాగా 2023 నుండి 2025 మధ్య 12 జాతీయ లోక్ అదాలత్లను నిర్వహించగా వాటిలో 26 కోట్ల కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణిని తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ప్రభుత్వం నియమించింది. అలాగే ఆయన సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 30వ తేదీతో జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన బాధ్యతలు చేపడతారు. మరోవైపు వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ను తదుపరి నావికాదళ అధిపతిగా ప్రభుత్వం నియమించింది. వైస్ అడ్మిరల్ స్వామినాథన్ ప్రస్తుతం వెస్ట్రన్ సేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత నావికాదళంలోని కీలక పదవుల్లో విస్తృతమైన కార్యాచరణ, వ్యూహాత్మక సిబ్బంది నిర్వహణ అనుభవంతో పాటు అడ్మిరల్ స్వామినాథన్ దాదాపు 4 దశాబ్దాలకు పైగా నావికాదళంలో విశిష్ట సేవలు అందజేశారు.

0: న్యూఢిల్లీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన 16వ భారత్ ఈయూ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊతమిచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన యూరప్ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, భారత్ ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు విజయవంతంగా ముగియడం, భద్రతా రక్షణ భాగస్వామి ఒప్పందంపై సంతకాలు చేయడం, మొబిలిటీపై సహకారం కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించడం వంటి పరిణామాలు ఇండో ఈయూ సంబంధాల్లో ఒక కొత్త అధ్యయనాన్ని సూచిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో 2030 దిశగా భారత్ ఈయూ సంయుక్త సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక అంశాన్ని కూడా ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 తేడాతో విజయం సాధించింది. రెండు రోజుల పాటు జరిగిన ఇండియన్ ఓషన్ డైలాగ్ నిన్న న్యూఢిల్లీలో ముగిసింది. పరివర్తన చెందుతున్న ప్రపంచంలో హిందూ మహాసముద్ర ప్రాంతం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని కీలక పరిణామాలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి ఐఓఆర్ఏ సభ్య దేశాలు, సీనియర్ అధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 160వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లలిత సంగీతం. శ్రీ ఈవి కృష్ణమాచార్యులు పాడిన కొన్ని లలిత గీతాలు వింటారు. ముందుగా అలనీల గగనాల, శ్రీ దాశరథి సాహిత్యం.

0: మీరింతవరకు శ్రీ ఈవి కృష్ణమాచార్యులు పాడిన లలిత గీతాలు విన్నారు. లలిత సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కొన్ని తెలుగు సినిమా పాటలు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్, చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
0: ప్రకటన విన్నారు. తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా

చండీ ప్రియ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడుతున్న డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం సంగీతం సత్యం.

రాజన్ నాగేంద్ర సంగీత సారథ్యంలో వేటూరి సుందరమూర్తి సాహిత్యాన్ని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగ వింటారు. సినిమా పేరు నాగమల్లి.

శ్రోతలకు ఒక ప్రకటన. కార్యక్రమంలో 1:35 మహిళావాణి మహిళల కార్యక్రమంలో ఈరోజు శ్రోతలు హలో బాగున్నారా అంటూ 2727244 లేదా 2727288 ఈ రెండు నెంబర్లు ఏదైనా నెంబర్కు డైల్ చేసి మీకు ఇష్టమైన సినిమా నుంచి మీరు మెచ్చే పాటను కోరి వినొచ్చు. ప్రకటన విన్నారు. ఇప్పుడు మొగుడు కావాలి ఈ సినిమా కోసం జేవి రాఘవులు సంగీత సారథ్యంలో వేటూరి సుందరమూర్తి సాహిత్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడగా వింటారు.

వినబోయే పాట. రౌడీరాముడు కుంటి కృష్ణుడు ఈ సినిమా కోసం వేటూరి సుందరరామమూర్తి సాహిత్యాన్ని చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడగా వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు శివమెత్తిన సత్యం. ఈ సినిమా కోసం కేజేఎస్ దాసు వాణిజయరం పడిన ఆరుద్ర సాహిత్యం సంగీతం జేవి రాఘవులు.

సన్నాయి అప్పన్న సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడుచున్న ఆత్రేయ సాహిత్యం, సంగీతం జీకే వెంకటేష్.

తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సామాజికవేత్త గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. మాదక ద్రవ్యాల నివారణపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. అనంతరం నూతన కోర్టు హాళ్లు, ఆధునిక సదుపాయాలను న్యాయమూర్తులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ,
1: It would ensure that justice percolates to one and all who is in need of it. Our digitalization, it is often now quoted as if they are alien subjects. No, they are no longer alien to us. They have become very much a part of our system. This is something we have to get used to. I would like to emphasize the importance of technology.
0: ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ ఉదయం ద్వారకా తిరుమల ఆలయంలో స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను, 12 కోట్ల రూపాయలతో నిర్మించిన మండపాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన త్రిశూలం, డమరుకం నిర్మాణాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కైలాసగిరిని మరింత అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో ఏర్పాటుకు కేంద్రం మరోసారి సర్వే చేయిస్తుందని తెలిపారు. మెట్రో రైలు ఏర్పాటు ద్వారా ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని మంత్రి నారాయణ పేర్కొంటూ,
2: విశాఖపట్నంలో అనేక

0: టేక్ అప్ చేసింది. వాటిలో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్స్ అవుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య అనేది అన్ని దేశాల్లో ఉంది. ఈ సమస్యను వీలైనంత తగ్గించడం ప్రభుత్వం బాధ్యత. అందుకనే విఎంఆర్డీఏ ఆల్రెడీ 15 రోడ్లని వైడెన్ చేయడానికి యాక్చువల్ టేకప్ చేసి అందులో 7 రోడ్లు యాక్చువల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ వేయడానికి కంజెషన్ లాగానే ఉండడానికి 7 రోడ్ టేకప్ చేసింది. అందులో 3 రోడ్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. మిగతా కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది.
1: ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సామాజికవేత్త, భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. 1866 మే 9వ తేదీన మహారాష్టలోని రత్నగిరి జిల్లా కోట్లక్లో జన్మించిన ఆయన 1889 భారత జాతీయ కాంగ్రెస్లో ప్రవేశించారు. అతి తక్కువ కాలంలోనే 1905 మితవాదుల ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర వహించారు. 1905 సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేశారు. 1902 నుండి 1915 వరకు భారత శాసనమండలి సభ్యులుగా కొనసాగిన గోఖలే 1915 ఫిబ్రవరి 19వ తేదీన ముంబైలో కన్నుమూశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నషాముక్త్ భారత్, మాదక ద్రవ్యరహిత భారతదేశం వైపు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వాకథాన్ 2026 ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతేమ్ శాంతాసింగ్ ప్రారంభించారు. మంగళగిరిలోని ఎయిమ్స్ నుంచి ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీ మంగళగిరి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు సాగింది. అనంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థుల ఫ్లాష్ మ్యాబ్ కిట్స్తో ప్రజలకు అవగాహన కల్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వరసంధ్యా సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారులు సర్వేపల్లి సిస్టర్స్ యుగళగానం, పసుపులేటి అయ్యప్పస్వామి బృందం నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. అలాగే ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలియజేస్తూ,
2: ఆల్ ఇండియా రేడియో అనేది 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాక్థాన్ ఆన్ 19th ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం మెంట్ ఫర్ హెల్త్, హెల్త్ ఫర్ ఆల్ అనే నినాదంతో వెళుతున్నాం. అది నాట్ ఓన్లీ హెల్త్, ఇట్ ఇండికేట్స్ యూనిటీ అండ్ డిసిప్లిన్ ఆల్సో. అందరికీ చేరువ అవ్వాలని, పబ్లిక్ మేము అమాయకం అవ్వాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా రేడియోలో విజయవాడలో స్టార్ట్ చేసి బెంజీ సర్కిల్ వరకు వాక్థాన్ నిర్వర్తించాలని మేము తలంచాం. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని మేము కోరుకుంటూ అందరికీ హెల్త్, యూనిటీ అండ్ డిసిప్లిన్ ఉండాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ.
1: గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.22% చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని A+ గ్రేడును ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి వెల్లడించారు. రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆమె నిన్న మాట్లాడుతూ పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషకాహార పదార్థాలను సమయానికి సరఫరా చేయడం, నిరంతర పర్యవేక్షణ చేపట్టడం వల్ల 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం, తక్కువ బరువు సమస్యలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. పోషన్ ట్రాకర్లో వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించాలని కలెక్టర్లకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పౌష్టికాహార కేంద్రాలుగానే కాకుండా చిన్నారులకు ఆహ్లాదకరమైన విద్యను అందించే ప్రీ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అనంతపురం నగరంలో అన్ని డివిజన్లలో ఎటువంటి అంతరాయం కలగకుండా తాగునీటి సరఫరా కొనసాగుతోందని నగరపాలక సంస్థ ఎస్సీ రాజశేఖర్ తెలిపారు. అనంతపురంలో తాగునీటి సరఫరాపై పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. నగరంలో బూస్టర్ పంపులను ఏర్పాటు చేసి రిజర్వాయర్ నుంచి నగరంలో ఉన్న నీటి ట్యాంకులకు నీటిని సరఫరా చేస్తున్నట్లు ఎస్సీ రాజశేఖర్ తెలియజేస్తూ,
3: ఎక్స్టెన్షన్ ఏరియాస్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోకి కూడా నిర్విరామంగా సమృద్ధిగా నీరు డైలీ ఇచ్చే ఏరియాలో డైలీ ఇచ్చాం. ఆల్టర్నేట్ డేస్లో ఇచ్చే ఏరియాలో 13 డివిజన్లను డైలీ కింద మార్చాం. చిన్న తక్కువ పాటి ఖర్చుతో చేసేసాం మేము.

0: ఇంతేకాకుండా ఇంకా కొన్ని చోట్ల బూస్టర్ పంప్సెట్లు ఏర్పాటు చేస్తున్నాం. నీటి ఎద్దడి అనేది 99% నగరపాలక సంస్థకు ఈ సంవత్సరం ఉండదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను.
1: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజెల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల ఇరవై ఒకటవ తేదీన శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఈ నెల 23వ తేదీన అందించనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారం. ముందుగా ఒక ప్రకటన. జాతీయ లోక్ అదాలత్ విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో జిల్లాలోని న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్ చెక్ బౌన్స్ కేసులు, అలాగే బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటేషన్స్ చట్టం కేసులు, బ్యాంకు మనీ రికవరీ కేసులు, ల్యాండ్ ఎక్విజిషన్ కేసులు, కార్మిక అలాగే కుటుంబ తగాదాలు అంటే విడాకులు కేసులు కాకుండా ఉన్నవి, పారిశ్రామిక వివాదాలు, ఇంకా రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకునే అవకాశం ఉంది. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయ సేవా సదన్ జిల్లా కోర్టు ప్రాంగణం విశాఖపట్నం వారు తెలియచేశారు. మరిన్ని వివరాల కోసం 0891-256-0414 ఫోన్ నెంబర్ కానీ, లేదు అంటే 0891-257-5046 ఈ నెంబర్కి కానీ సంప్రదించి మండల న్యాయ సేవా సంఘాలు భీమిలి, గాజువాక, అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల, అరకు, చింతపల్లి, పాడేరు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఈ జాతీయ లోక్ అదాలత్ సేవను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. మరొక ప్రకటన. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 ఫోన్ నెంబర్ మరొకసారి 7416172999 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేసే అవకాశం ఉంది. అలాగే మీ అభిప్రాయాలను airpcvsp@gmail.com మెయిల్ ఐడి మరొకసారి airpcvsp@gmail.com ఈ నంబర్కి

మెయిల్ ద్వారా కూడా మీ అభిప్రాయాల్ని పంపించవచ్చు. మరొక అవకాశం కూడా ఉంది, అదేమిటి అంటే పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాలని పంపించే వీలుంది. ఇలా పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాలని ఆకాశవాణికి పంపించాలి అంటే ఆకాశవాణి చిరునామా, టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం, పిన్కోడ్ నంబర్ 5330 3. ఈ చిరునామాకు పోస్ట్ కార్డుపై మీ అభిప్రాయాలను రాసి పంపించవచ్చు. పోస్ట్ కార్డుపై మీరు పంపించాల్సిన చిరునామా మరొకసారి, టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం, పిన్కోడ్ నంబర్ 5330 3. ఈ చిరునామాకు కానీ, లేదు అంటే లేఖావళి వాట్సాప్ నంబర్కి కానీ, ఈమెయిల్ ఐడికి కానీ మీరు మీ అభిప్రాయాలను వెల్లడిస్తే మీ సూచనలు సలహాల మేరకు కార్యక్రమాలు నిర్వహణ మార్పులు చేర్పులు వంటివన్నీ చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రకటన విన్నారు ఆకాశవాణి. సమాచారం విన్న మీకు మరికొద్ది క్షణాల్లో

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: శ్రోతలు, కార్యక్రమంలో 2727244 లేదా 2727288 ఈ 2 నంబర్లో ఏదైనా ఒక నంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన సినిమా నుంచి మీరు కోరి వినాలనుకున్న పాటను అడిగి వినొచ్చు కార్యక్రమంలో ముందుగా.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హలో, హలో,
5: హలో, నమస్తే సార్.
4: నమస్తే అమ్మా.
5: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతాను సార్.
4: చెప్పండి అమ్మా, ఏ సినిమాలో చే పాట వింటారు?
5: 11 గంటలు ఇప్పుడు వరకు మంచి పాటలు వేశారండి మీరు, పాత పాటలన్నీ వెలికి తీసేస్తారు సార్, మంచి పాటలు.
4: థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు?
5: నాది చిన్న మనవి.
4: చెప్పండి అమ్మా.
5: ఆల్ ఇండియా రేట్.

0: ఆల్ ఇండియా రేడియో అనుబంధంలో శ్రోతల కోసం పెట్టారా ఒక రోజు ప్రోగ్రాము.
1: అలాగే ఇప్పుడు మీరు ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు చెప్పండి.
0: పొన్నమనాగిలోంచి అద్రుబన్న ఆ పాట వేయండి సార్. థ్యాంక్ యూ.
1: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి. నమస్తే.

0: హలో బాగున్నారా? హలో
1: హలో,
0: చెప్పండి.
1: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నిరీష అండి.
0: నిరీష్ గారు, ఏ సినిమాలో నుంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: 16 ఏళ్ల వయసు సినిమాలోనే సిరిమల్లె పువ్వు అనే సాంగ్ అండి.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే అండి.

0: హలో, బాగున్నారా? హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అమ్మా, చెప్పండి.
1: నేను పాతకొట్ట నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు పల్క కృష్ణకుమారి అండి.
0: కృష్ణకుమారి గారు, చెప్పండి, ఏ సినిమాలో నుంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: ముత్యాల ముగ్గు సినిమాలో అది ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ్ అనే పాట కావాల్సింది.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తాను, వినండి. నమస్తే.
1: థ్యాంక్ యూ సార్.
0: నమస్తే.

0: హలో, బాగున్నారండి?
1: హలో, బాగున్నారండి అఖిల్ గారండి.
0: చెప్పండమ్మా.
1: నాకు మిస్సమ్మ సినిమాలోని రాబోయే చందమామ మావింత గాథ వినుమా అనే పాట కావాలండి.
0: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నాను, వినండి. నమస్తే అమ్మా.

0: పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 741-617-9999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 741-617-9999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సైనిక్ మాధురి.

మీరు ఇంతవరకు శ్రీమతి కె చందన్ గారిచే సైనిక మాతృ కార్యక్రమంలో ఈశ్వర్ కా దూసరా రూప్ మా మాతృ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీరు ఇంతవరకు 323.6 మీటర్లు అనగా 921 కిలోహెర్ట్స్ వేవ్ ప్రసారాలు విన్నారు. నిలయంలో సమయం 3 గంటలు దాటి 36 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు ఇదే మీటర్లపై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. ఈ విరామ సమయంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు FM 102 MHz వే కొనసాగుతాయి. శ్రోతలు వినవచ్చు. నాకు మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీలో కూడా వినవచ్చు.

యువవాణి యువజనుల కార్యక్రమం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఫోన్కి బదులుగా బుర్రకి పదును పెట్టేటువంటి యూత్ యొక్క బెస్ట్ ఇండోర్ గేమ్స్, అలాగే పిల్లల యొక్క బెస్ట్ ఇండోర్ గేమ్స్ గురించి తెలుసుకుందాము. నిత్య జీవితంలో మొబైల్ ఫోన్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో ఇమిడిపోతూ ఏ కావాలన్నా సరే మొబైల్లోనే మనం సెర్చ్ చేస్తూ ఉన్నాం. మరి లాజికల్ థింకింగ్ని పెంచే బోర్డ్ పజిల్ గేమ్స్, చెస్, పజిల్స్, లూడో లాంటివి చేయడము, ఫ్యామిలీ అంతా కలిసి ఆడుతూ ఉండాలి. ఇవి పిల్లల్లో ఆలోచన శక్తిని, ఓపికను, అలాగే ప్లానింగ్ స్కిల్స్ని అద్భుతంగా పెంచుతూ ఉంటాయి. యువవాణి యువజనుల కార్యక్రమంలో ఒక పాట విన్న తర్వాత మిగిలిన విషయాల గురించి తెలుసుకుందాము.

శ్రోతలు యువవాణి యోజనల కార్యక్రమం వింటున్నారు. ఫోన్కి బదులుగా చిన్నపిల్లల బుర్రకు పదును పెట్టేటువంటి బెస్ట్ ఇండోర్ గేమ్స్ గురించి వింటున్నాం కదా. మెమరీ పెరగడం అంటే బ్రెయిన్ పెరగడం కోసం, ఏకాగ్రత పెంచుకోవడం కోసం ట్రేలో వస్తువులను పెట్టి దాచిపెట్టి గుర్తుపట్టడం, అలాగే కార్డ్స్ని మ్యాచ్ చేయడం, లేదా ఒకే గిన్నెలో ఉన్న పప్పులు శనగలు వేరు చేయడం, ఇలాంటి ఆటలు ఆడటం వలన జ్ఞాపక శక్తి ఏకాగ్రత డబుల్ అవుతూ ఉంటాయి. అలాగే మనం కొన్ని సుడోకు అని, వర్డ్ సెర్చ్ గేమ్స్ అని ఇలాంటివి కూడా చిన్నపిల్లల ఏకాగ్రతను పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా లాజికల్ థింకింగ్ని పెంచుతూ ఉంటాయన్నమాట.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: యువవాణి యోజనల కార్యక్రమం వింటున్నారు. చిన్నపిల్లలు ఫోన్కి బదులు బుర్రకు పదును పెట్టేటువంటి బెస్ట్ ఇండోర్ గేమ్స్ గురించి మనం వింటున్నాం. లాజికల్ థింకింగ్ని పెంచే బోర్డ్ పజిల్ గేమ్స్ గురించి, అలాగే ఏకాగ్రతను పెరగడం కోసం తెలుసుకున్నాం. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను దాచిపెట్టి చిన్న చిన్న క్లూస్ ఇస్తూ వెతకమనడం, లేదా కొంత దూరంలో ఒక బకెట్ని పెట్టి పేపర్ బాల్స్ వేయమనడం, ఇది కూడా బోర్ కొట్టకుండా వాళ్లకు సూపర్ యాక్టివ్గా ఉంచుతుంది. అలాగే ఇంట్లో వంట చేస్తూ ఉన్నప్పుడు మిగిలిపోయినటువంటి చపాతీ పిండితో నచ్చిన ఆకృతిలో బొమ్మలు చేయడం, లేదా ఇష్టమైన టాపిక్ ఇచ్చి డ్రాయింగ్ కలరింగ్ వేయమనడం, ఇవి పిల్లల్లో సృజనాత్మకతను ఊహాశక్తిని విపరీతంగా పెంచుతుంది. అలాగే స్టోరీలు, పదాల ఆటలు, ఇవన్నీ కూడా లాంగ్వేజ్ స్కిల్స్ని పెంచుతూ ఉంటాయి. ఒక పదం చివర వచ్చే అక్షరంతో మరో పదం చెప్పడం, లేదా ఇంట్లో అందరూ తలా ఒక లైన్ చెబుతూ కొత్త కథను అల్లడం, స్టోరీ బిల్డింగ్ చేయడం లాంటి ఆటల వల్ల లాంగ్వేజ్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతూ ఉంటాయి.

ఈరోజు అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం. ప్రతి సంవత్సరం మే నెల 2వ శనివారం నాడు జరుపుకుంటూ ఉంటాము. వలస పక్షుల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ఈ రోజును ఏర్పాటు చేయబడింది. యునెస్కో ఆధ్వర్యంలో 2006 సంవత్సరం మే నెల 2వ వారాంతంలో తొలిసారిగా ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని జరపబడింది. ఈ దినోత్సవం రోజు వలస పక్షుల గురించి, వాటి నివాస స్థలాల రక్షణ గురించి ప్రచారం చేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. వలస పక్షులకు సంబంధించిన వాటి గురించి పరిశీలించడం కోసం వాటి నివాస స్థలాలకు వెళ్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారసత్వ ప్రదేశాలు, కట్టడాలు పక్షులకు ఆవాస స్థలాలుగా ఉపయోగపడుతున్నాయి. వాటిని సంరక్షించి పక్షులకు మనుగడకు సహకరించాలి. ఇది ఈనాటి అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవానికి సంబంధించిన వివరాలు.

0: యువవాణి యోజనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: చిన్న రేడియో చుట్టూ కుటుంబం అంతా కూర్చొని వినే రోజుల నుంచి
2: చేతిలో సెల్ ఫోన్ తీసుకొని ఎప్పుడైనా ఎక్కడైనా వినే రోజుల వరకు
1: ప్రతి మనసులో చోటు సంపాదించిన నమ్మకమైన మాధ్యమం
2: ఆకాశవాణి ప్రయాణం నిజంగా అద్భుతం.
1: 90 ఏళ్ల ఆకాశవాణి మనందరి కోసం మనతోనే. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మా పదం మీ భావం అంటూ

మీ అందరి ఫేవరెట్ కార్యక్రమం వచ్చేసింది మరోసారి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 5:30 దాటి 48 సెకండ్లు. అంటే మా శ్రోతలు పంపించే కవిత్వాలు మీ అందరి కోసం వినిపిస్తాం. మరి ఈనాటి మా పదం మీ భావం కార్యక్రమంలో శ్రోతలు పంపాల్సిన వర్డ్ అంటే పదం ఏంటంటే ప్రశ్న, క్వశ్చన్. ఇంగ్లీష్లో క్వశ్చన్ కానీ తెలుగులో ప్రశ్న అంటే ఇంకా ఈజీగా ఉంటుంది. మన లైఫ్లో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. చిన్నప్పటి దగ్గర నుంచి, చిన్నప్పుడు అంటే పుట్టిన దగ్గర, ఒక వయసు పెరుగుతున్న కొద్దీ మనకి నెలలు నిండి సంవత్సరం అవుతాయి. అమ్మ అదేంటి, నాన్న అదేంటి, ఇదేంటి, సో అన్నీ తెలుసుకునే వయసు నుంచి ఈ రోజున ఎన్ని తెలిసినా ఎలా మనం చేసినా దానికి ఇంకా ఎవ్రీ డే ఈజ్ ఏ లెర్నింగ్ కర్వ్. సో ప్రతిరోజు కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాం. ఎన్నో ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి, అలాగే లైఫ్లో ఛాలెంజెస్ కూడా ఎదురవుతాయి. సో అలాంటి ప్రశ్న అనే దాని గురించి, ప్రశ్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ టాపిక్ మీద మీరు ఏదైనా మంచి భావాలు పంపించాలంటే 6304-7674-36 అనే నెంబర్కి చక్కగా మీరు మెసేజ్ రాసో లేదా టైప్ చేసో, పేపర్ మీద రాసి ఫోటోలు తీసో పెట్టేసేయండి. ముందుగా ఈ పాట ఏదైతే ఉందో చాలా బాగుంటుంది, కొత్త బంగాళలోకి నుంచి. సో ఆ కొత్త బంగాళలోకి నుంచి ఆ పాట వినేసిన తర్వాత చాలా కవితలు వచ్చేస్తున్నాయి. ముందైతే పెట్టేసేయండి హ్యాపీగా. నెంబర్ మరోసారి 6304-7674-36 మా వాట్సాప్ నెంబర్.

0: నలుదిక్కుల సమాచారాన్ని మోసుకొచ్చి శ్రోతలకు అందించే వార్తావాణి
1: విజ్ఞాన వికాసానికి తోడ్పడి
0: రైతన్నలకు నేస్తమై పాడి పంటలు కురిపించి
1: క్రికెట్ ముచ్చట్లను చెబుతూ క్రీడా ప్రేమికులందరినీ ఆనందింపచేసి
0: బాలబాలికల సృజనాత్మకత పెరుగుదలకై బాలానందం వినిపించి
1: దేశభక్తి గీతాలను నేర్పించుతూ మీతో చెలిమి చేశాను.
0: చిత్రగీతాలను వినిపిస్తూ ఆకాశవాణిని అలరించాను.
1: శ్రోతలకు కాలక్షేపంగా నాటికలను వినిపించాను.
0: 90 ఏళ్లుగా మీ అందరినీ ప్రతిరోజు ఎన్నో వైవిధ్యమైన ప్రసారాలతో అలరించి ఆనందింపచేసి వినోదాన్ని పంచే మీ ఆకాశవాణి
1: ఈ 90 ఏళ్ల వేడుకను మనమందరం ఆనందంగా జరుపుకుందాం. మాపతం మీ భవన్లో ముందుగా మునగపాకు నుండి ఆడారి నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే, విద్యార్థి దశలో ప్రశ్న ప్రాధాన్యత మరువలేనిది. ఉపాధ్యాయులను సందేహాలు అడిగే విద్యార్థి మాత్రమే విషయాన్ని లోతుగా అర్థం చేసుకోగలడు. అంటే అడగనోళ్ళు చేసుకోరని కాదు, కానీ అడిగి తెలుసుకొని ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటే ఈజీ అవుతుంది స్టడీస్ అనేది. నిశ్శబ్దంగా వినేవారి కంటే నిలదీసి అడిగేవారే రేపటి మేధావులు అవుతారంటూ వారి అభిప్రాయాలను చాలా చక్కగా పెట్టేశారు ఆడారి నాగేశ్వరరావు గారు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రశ్న. ప్రశ్న అని అంటే మానవ జీవితమే ఒక పెద్ద ప్రశ్న, క్వశ్చన్ మార్క్. ఏది చదవాలన్నా ఏమి చెయ్యాలన్నా మనకు ముందుగా ప్రత్యక్షమైన గుర్తు ప్రశ్న గుర్తు. ప్రతిదానికి అడుగడుగునా ప్రత్యక్ష దైవం ప్రశ్న. అసలు ప్రశ్న లేకపోతే మానవ ఎదుగుదలకు మార్గమేది? అందుకే ప్రశ్న అన్నది జీవిత సత్యం అంటూ. నిజంగానండి, క్వశ్చన్ లేకపోతే దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లెర్నింగ్. సో దైవపు గోపి, విశాఖపట్నం. గోపి గారు అద్భుతంగా రాశారు, వెరీ వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరో ఫార్వర్డ్ చేస్తున్నారు మనకి. ఫార్వర్డ్ ప్రశ్న. 2 అక్షరాల పదం, దాని లోతులో ఒక అంతరార్థం, కారణం తెలుసుకొని చెయ్యాలి అంతం, కావాలి మనిషి గమ్యం తేజోమయం. ప్రశ్న పురోగతికి సోపానం. ప్రశ్న వేయడం అత్యుత్తమం, జవాబు వెతకటం అత్యంత ఉత్తమం. మెదడుకు పదును, ఎదుగుదలకు అదును, నేర్పుగా దానిని ఎదుర్కోవటం మనిషికి చేతనవును. చాలా చక్కగా పెట్టేశారు, అద్భుతంగా రాశారు. కీర్తన మధురవాడ నుండి, వెరీ వెరీ నైస్ కీర్తన గారు, వెరీ చాలా బాగుంది. నెక్స్ట్ నమస్తే అండి, నా పేరు వీరేంద్ర, వైజాగ్. వీరేంద్ర గారు ఏమంటున్నారంటే, ప్రశ్న ముసుగుని తొలగించేలా ఉండాలి పదునుగా. ప్రశ్న అవసరానికి వాడే వస్తువు కాకూడదు. ప్రశ్నల ఉరితాడుకు వేలాడుతున్న సత్యం బ్రతకాలి. ప్రశ్న ఆయుధం కావాలి నిజాన్ని కాపాడటానికి. ప్రశ్న చీకటిలో వెలిగే దీపం కావాలి. ప్రమాణం చేశాం కాబట్టి జవాబు నిజం కావాలి. చెప్పే ప్రతి జవాబు ప్రమాణం కావాలి. వ్యాకో వ్యాఖ్యలకు ప్రశ్న అతీతం కావాలి. జవాబు సత్యమై నిలవాలి అంటూ. వెరీ వెరీ నైస్ అండి, చాలా చాలా బాగుంది వీరేంద్ర గారు, అద్భుతంగా. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న అంటే భావం. మనము ఒకటి పాట విన్నాక మరిన్ని కవితలు ఉందాం, సెట్యూన్.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం

0: ఫోన్ నంబర్, తదితర వివరాలు 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416172999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ 20 మే.
1: తదుపరి మనకు మెసేజెస్ పంపిస్తున్నారు. మోగి శ్రీను పెదగంట నుంచి ఏమంటున్నారంటే, ఈనాటి మా పదం మీ భావంలో ప్రశ్న అనే పదం మీద ఆయన, ప్రశ్న అంటే భావం. మనం ఒకటి మంచి పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆలోచన కూడా ప్రశ్నగా ఉండిపోతుంది. మనం ఒక వ్యక్తికి సలహా అడిగేటప్పుడు తిరిగి చెప్పలేకపోయినా ప్రశ్నగానే మిగిలిపోతుంది. ప్రశ్న మన ఆశలకి ఆనందానికి అంతులేనంత. కోరికలు కోరుకున్నా ఇప్పుడు తీరలేక సమాధానం చెప్తుంది ప్రశ్న. ప్రశ్న సమాధానం చెబుతుంది. అదేవిధంగా మనం ఒక జవాబు చెప్పాలనుకుంటున్నా వాటి కోసం ఆశపడడం, అనుకున్నది జరగక మనం ఇష్టం లేని పని చేయలేక మన కోరిక కూడా ప్రశ్నగా ఉండిపోతుంది, ఆగిపోతుంది అంటూ, ప్రశ్న ప్రశ్నగా కాకుండా ప్రశ్న ప్రశ్నగానే కాకుండా ఉన్న దాంట్లో సర్దుకుపోతూ ఉంటుందంటూ ప్రశ్నను గురించి మోగి శ్రీను పెదగంటాడా భలే భలే చెప్పారండి. మొత్తానికి బాగా చెప్పారు, చాలా బాగుంది. హలో హలో అంటూ ఆంధ్రా కింగ్ హరీష్ గారు శనివారం శుభ సాయంకాలం. ఈయన ఖచ్చితంగా జనకుల సత్యనారాయణమూర్తి గారే. ఏమంటున్నారో చూద్దాం. ప్రశ్న ఒక చైతన్యం. తెలియని విషయాలు తెలుసుకోవడానికి వాడే పదం ప్రశ్న. ఎదుటివాని మనోనిబ్బరానికి వాడే ఆయుధం ప్రశ్న. కావాల్సిన దాన్ని పొందడానికి ఉపయోగించే స్వరం ప్రశ్న. నీకు రాని దానిని ఎందుకు రాదు అని తెలుసుకోవడానికి వాడే పదం ప్రశ్న. ప్రశ్నకు కొన్ని ఉదాహరణలు. ప్రశ్నలాంటి జీవితం ఒక చిన్న ఖండిక. ప్రశ్న ఒక ఆయుధం. ప్రశ్న ఒడుపు తెలిసి విసిరిన ఒడిశాల. ఒడిశాల, ఓ వావ్, మంచి పదాలు వచ్చాయండి. ఒక కవిత ఖండికకు వినూత్నంగా ప్రశ్న అనే శీర్షిక కావడమే ఒక చైతన్యం. హప్రశించడం అంటేనే చైతన్యం. అప్రశించడం, వా వండర్ఫుల్ వర్డ్స్ వచ్చాయి. పొరపాట్లు చేయవచ్చు కాబట్టి దానిని సమాధానాలను డబుల్ చెక్ చేసుకోవడంలో తప్పు లేదు. వెరీ నైస్ అండి. జనకుల సత్యనారాయణమూర్తి, సలాది ప్రసన్న కుమార్, ఉమా సోమేశ్వర ఆలయం, శివశంకర ప్రసాద్ సుందరపల్లి, హనుమంతు, సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి పంపిస్తున్నారు. ధన్యవాదాలు, నమస్కారం. అయినా ఒకలే రాస్తారు కదా, నిన్ను పిల్లలు పెడతారు మీరు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్, వండర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. అందరికీ నమస్కారం అంటూ ఎద్దు మైలారం నుండి దేవునూరి వీరయ్య పంపిస్తున్నారు. ప్రశ్న గురించి కొన్ని ముఖ్యమైన వాక్యాలు. ఈనాటి పదం ప్రశ్న. మొదటిది, ప్రశ్న అనేది ఒక విషయాన్ని గురించి సమాచారం, జ్ఞానం లేదా వివరణ కోరుతూ అడిగే వాక్యం. నైస్ అండి. రెండవది, అది సాధారణంగా సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కృతజ్ఞతలు. వెరీ సింప్లిఫైడ్గా, వెరీ నైస్ అండి. క్లుప్తంగా క్లారిటీగా చెప్పారు, బ్రీఫ్గా. దేవునూరి వీరయ్య గారు ఎద్దుమలారం, వెరీ నైస్. నెక్స్ట్, కేవీ రమణమూర్తి గారు ఏమంటున్నారంటే, శ్రీకాకుళం నుంచి, కొన్ని విషయాలను ప్రశ్నించడం చాలా సులువు, అవబులు కూడా సులువు, జవాబులు కూడా సులువు కావాలి. కొన్ని ప్రశ్నలకు జవాబులు కష్టం, అసంభవం. ఎందుకంటే ఏమిటి ఎలా అని ప్రశ్నించుకొని ఒక సినిమాలో బాబు మోహన్ గారు, నిజమే, ఎందుకు ఏమిటి ఎలా అంటారు ఆయన మాయలోడి సినిమాలో. కోటా శ్రీనివాస్ గారు ఒక బావిలో దిగడం వలనే కదా బాంబు పేలింది, లాస్ట్లో డాబ్ అని పేలుతుంది. సో కొన్ని ప్రశ్నల వలన లాభాలు, కొన్ని ప్రశ్నల వలన నష్టాలు. భలే ఉందండి కేవి రమణమూర్తి గారు. ప్రాక్టికల్గా సినిమా ఎగ్జాంపుల్స్తో చెప్పారు రమణమూర్తి గారు, ఎక్సలెంట్. నెక్స్ట్, కుమార్ చంద్రిక రామ్ చరణ్ దిలీప్. ప్రశ్న అంటే కేవలం మాట కాదు, ప్రపంచాన్ని తట్టిలేపే ఆలోచన, నిశ్శబ్దంలో మొలిచే చిన్న సందేహం, జ్ఞానానికి తెరిచే కొత్త ద్వారం. ప్రశ్న అంటే పుట్టేది సమాధానం. ప్రశ్న అంటేనే మొదలయ్యేది ప్రయాణం. చీకటిలో వెలుగై నిలిచేది ప్రశ్నే. మనసుకు మార్గం చూపేది ప్రశ్నే. నదిలా ప్రవహించే ఆలోచనల మధ్య

0: యా అలలపై తేలే ఆశలే ప్రశ్నలు. ఒక ఎందుకుతో మారిన ఎన్నో కథలు, ఒక ఎలాతో చేరిన ఎన్నో గమ్యాలు. ప్రశ్నించే మనస్సు ఓడిపోదు ఎప్పుడూ, తెలుసుకోవాలనే తపన తగ్గిపోదు ఎప్పుడు. ఎందుకంటే ప్రతి గొప్ప విజయానికి మొదలు ఒక చిన్న ప్రశ్నలోనే దాగి ఉంటుంది. అద్భుతంగా రాశారండి కుమార్ చంద్రిక రామ్ చరణ్ దిలీప్ బుచ్చిరాజుపాలెం రెడ్డి వీధి రామాలయ అన్నడి. వెరీ వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ట్ బట్ నాట్ దట్, ఇంకా మూడు ఉన్నాయి. పిల్లలు ప్రశ్నలు వేస్తే మనం జవాబు ఇవ్వడానికి అంతగా ఆసక్తి చూపం, కానీ వారు వేసే ప్రశ్నలో ఏదో కొత్తగా నేర్చుకోవాలనే తపన ఉంటుంది. వాళ్ళు వేసే ప్రశ్నలకు పెద్దవారు ఓపికగా సమాధానం చెప్పగలిగితే భవిష్యత్తులో పిల్లలు మంచి తెలివితేటలతో అభివృద్ధిలోకి వస్తారు అంటూ చాలా చక్కగా నీట్గా క్లారిటీగా చెప్పారు కె సత్యారావు తుమ్మపాల. నిజమేనండి సత్యారావు గారు, వాళ్ళకి చిన్న ఏజ్లోనే అన్ని డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అవుతారు. సత్యారావు గారు ఎక్సలెంట్గా. నెక్స్ట్ శీర్షిక ప్రశ్న. ప్రశ్న ఒక కొత్త సమాధానానికి వేదిక. ఎన్నో సందేహాలు, ఎన్నెన్నో అనుమానాలు, వాటికి కొలసకి అంతం లేదు. వాటి కొసలకి అంతం లేదు. వీటికి మూలం ఎడతగిన ప్రశ్న. మనసు లోతుల్ని తొలిచేస్తుంది, మనసుని మనసులో లేకుండా చేస్తుంది, అయినా జవాబు కోసం ఊహ పరుగులు పెడుతుంది. నిజం చెప్పాలంటే ఈ ప్రశ్న మానవ మేధస్సుకి ఒక కొలమానం, సరికొత్త జిజ్ఞాసని రేకెత్తించి అన్వేషణలోంచి కొత్త ప్రయాణం మొదలు పెడుతుంది. దీనివల్ల ఎన్నో ఆవిష్కరణలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వినూత్న పురోగతి మార్గాలు. ప్రశ్న ఓ విజేత అంతర్గతం, ప్రశ్న ఓ ఉత్తుంగ తరంగం. అయ్యి బాబోయ్, ప్రశ్న ఓ ఉత్తుంగ తరంగం. బా, మా రేడియో తరంగాల్లాగా బాగుందని. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రశ్న లేనిదే జీవితమే లేదు అంటూ మానాపురం రాజా చంద్రశేఖర్ బాబా మెట్ట విజయనగరం. చంద్రశేఖర్ గారు మీరు ఎప్పుడు కూడా అద్భుతంగా పెడతారండి. వెరీ వెరీ నైస్, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చివరిగా హాయ్ శుభ సాయంత్రం నమస్తే మా హరీష్ గారు అంటూ ప్రశ్న అంటే తెలుసుకోవటం, అదే మన జీవితంలో తొలి అడుగు. మనం చిన్నతనంలో అమ్మని నాన్నని అడిగే ప్రశ్నలో నిజాయితీ ఉంటుంది, అది జీవితం అంటే ఏంటో తెలియజేస్తుంది. అదే మనం యుక్త వయస్సు వచ్చేసరికి మనం అడిగే ఆస్తుల అప్పుల ప్రశ్న చాలా బాధ పెడుతుంది. తూర్పు పడమర ఎదురెదురు ఎప్పుడు కలవ్వా ఆ ప్రశ్నకి బదులేది. అవి కలవ్వా అంటే కలిస్తే మనం పుట్టడం బాధలు సుఖములకి. ఎందుకంటే ప్రశ్నకి బదులేది మనం పుట్టడంలో బాధలు సుఖములకి ఎందుకు, అసలు బాధ ఎందుకు సుఖం ఎందుకు అంటే ఆ ప్రశ్నకి బదులేది. ఇంకంతే అండి, ఎత్తు పల్లం చీకటి వెలుగు పైన కింద లోపల బయట. దేవుడు అన్నిటికీ కూడా బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది. సో అన్నిటికీ కూడా ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి, సినానిమ్స్ ఉంటాయి. లైఫ్లో ప్రశ్నలన్నీ మనకు కలుగుతూనే ఉంటాయి. ఈనాటి మన మా పదం మీ భావంలో అద్భుతంగా రాశారు. ఇప్పుడు లాస్ట్ పంపించింది అయితే సుధాకర్ గారు గోపాలపట్నం నుంచి. సుధాకర్ గారు వెరీ వెరీ నైస్, మీరు సాంగ్ రిక్వెస్ట్లే కాదు ఇలాగా మా పదం మీ భావంలో కూడా పార్టిసిపేట్ చేయాలి. చాలా చాలా బాగా రాస్తున్నారు. థ్యాంక్ యూ సుధాకర్ గారు. అందరికీ పేరు పైన సార్ థ్యాంక్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అబ్బో 11, 12, 14 దాకా వచ్చాయి ఈరోజు, 14, 13. ఎక్సలెంట్ అండి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కాల్కి పేరు పైన ధన్యవాదాలు చెప్తుంది మీ ఆకాశవాణి. నేను కూడా హ్యారీ పాటర్ రాజు కూడా థ్యాంక్ యూ చెప్పేస్తున్నాడు. థ్యాంక్ యూ.
1: ఒక చిన్న రేడియో చుట్టూ కుటుంబం అంతా కూర్చొని వినే రోజుల నుంచి
2: చేతిలో సెల్ ఫోన్ తీసుకొని ఎప్పుడైనా ఎక్కడైనా వినే రోజుల వరకు
1: ప్రతి మనసులో చోటు సంపాదించిన నమ్మకమైన మాధ్యమం
2: ఆకాశవాణి ప్రయాణం నిజంగా అద్భుతం.
1: 90 ఏళ్ల ఆకాశవాణి మనందరి కోసం మనతోనే.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమంలో డాక్టర్ టి మహాదేవరావు గారి స్వీయ హిందీ కవితలు వింటారు. తర్వాత ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన గురించి, ఆ తర్వాతి అంశం 90 ఏళ్ల ఆకాశవాణి, ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ ఆకుల మల్లేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి వింటారు. ఈ ప్రసారంలో రాత్రి 7:15 90 వసంతాల ఆకాశవాణి శ్రీ మునికోటి సూర్యనారాయణ గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం గురించి వింటారు. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో వివిధ పరీక్షలు ప్రాముఖ్యత, మృత్తికా శాస్త్రం వ్యవసాయ పరిశోధనా స్థానం, విజయనగరం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యారాణి గారి ప్రసంగం వింటారు. జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారంలో విశాఖపట్నం క్షేత్రీయ భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ శ్రీ జీవీఏ ప్రసాద్ గారు అందించిన వివరాలు, సమర్పణ శ్రీమతి ఏ బృందకుమారి గారు. ప్రసారాల వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ముందుగా ఒక ప్రకటన వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం

0: కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్యక్రమాలపై మీ యొక్క స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416171729999 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చును. వాట్సాప్ నంబర్ మరొక్కసారి 7416171729999.

ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416171929 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చును. వాట్సాప్ నంబర్ మరొక్కసారి 7416171929. అలానే మీ యొక్క అభిప్రాయాలను aarpcvsp@gmail.comకి మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. aarpcvsp@gmail.com అనే మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చును. పోస్ట్ కార్డు ద్వారా మీ యొక్క అభిప్రాయాలను మాకు పంపించాల్సిన మా చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 530003. చిరునామా మరొకసారి, టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 530003 అనే చిరునామాకి పంపించవచ్చు.

0: ఈ ప్రసారంలో 6:30 గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమంలో డాక్టర్ టి మహాదేవరావు గారి హిందీ స్వీయ కవితలు వింటారు. తర్వాత ఫిట్నెస్ మంత్ర వికాసం కార్యక్రమంలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన గురించి వివరాలు వింటారు. 90 ఏళ్ల ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ ఆకుల మల్లేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని వింటారు. 7:15 90 వసంతాల ఆకాశవాణి శ్రీ మునికోటి సూర్యనారాయణ గారు తుని ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వింటారు. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పరీక్షలు ప్రాముఖ్యత మృత్తికా శాస్త్రం వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యారాణి గారి ప్రసంగం వింటారు. జానపద గీతం తర్వాత వ్యవసాయ సమాచారంలో విశాఖపట్నం క్షేత్రీయ భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ శ్రీ జీవీఏ ప్రసాద్ గారు అందించిన వివరాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ బృందకుమారి గారు. ఇప్పుడు వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం వారు ఈ సాయంత్రం 5:50 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాల్లో తేమ 70%. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాల్లో తేమ 68%. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు సమాచారవాణి విన్నారు. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: దిస్ ఈజ్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. BJP leader Shubhendu Adhikari took oath as the Chief Minister of West Bengal today, heading the first BJP government in the state. Governor R.N. Ravi administered the oath of office and secrecy to Mr. Adhikari at a grand ceremony held at Brigade Parade Grounds in Kolkata. Along with him, 5 other MLAs, including Dilip Ghosh, Agnimitra Paul, Ashok Kirtanya, Nishit Pramanik and Khudiram Tudu, were sworn in as cabinet ministers. The newly elected MLAs of the West Bengal Legislative Assembly will take oath on the 13th of May. Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, Chief Ministers of other NDA and BJP-ruled states, BJP President Nitin Naveen and other leaders of the Bharatiya Janata Party were present at the swearing-in ceremony. Prime Minister

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖపట్టణంలో 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు మంత్రి పి నారాయణ ప్రకటించారు. రబీ సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వార్తల వివరాలు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే న్యాయ వ్యవస్థలో మానవీయ విలువలను కాపాడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా

0: రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 న్యాయస్థానాల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ, కరోనా వంటి క్లిష్ట సమయాల్లోనూ సాంకేతికత అండతో సామాన్యులకు సకాలంలో న్యాయం అందించగలిగామని గుర్తు చేశారు. భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ ప్రక్రియది కీలక పాత్ర అని, న్యాయ వ్యవస్థలో సాంకేతికతను అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. ఏఐ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడ సమీపంలోని రామవరపాడులో ఉన్న రైతు సేవా కేంద్రం, రైసు మిల్లులను మంత్రి ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే 94% మేర చెల్లింపులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీని వలన రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక వెసులుబాటు కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యం, బాయిల్డ్ రైస్ సేకరించాలని తాము కోరగా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నాదెండ్ల మనోహర్ పేర్కొంటూ,
1: ఈ సంవత్సరం 70 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేయడానికి ఖరీఫ్లోను రబీలోను ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈసారి కూడా అంటే ఈ రబీ మాసంలో కూడా ఇప్పటి వరకు 4,410 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. 94% ఆ డబ్బు 24 గంటల్లోపే రైతు ఖాతాల్లోకి జమ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వం అంది.
0: ప్రధానమంత్రి ధర్తీ ఆబా జన్జాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో భాగంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గిరిజన హోంస్టే, ట్రైబల్ హోంస్టే ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు, జిల్లా సంయుక్త కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, మండల తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గిరిజన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూనే స్థానిక యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. జిల్లాలో 3 క్లస్టర్లను గుర్తించాలని, అందులో చింతపల్లి మండలం లంబసింగి 1 క్లస్టర్గా, అరకు, డుమ్రిగూడ మండలంలో 2 క్లస్టర్లుగా గుర్తించి వివరాలు సేకరించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసి గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత, పర్యాటక ఆకర్షణలను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక జరగాలని సూచించారు. ఈ పథకం అరకు, డుమ్రిగూడ, అనంతగిరి, చింతపల్లి మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ఈరోజు ప్రారంభమైంది. ఒంగోలులోని త్రోవగుంట సమీపంలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోదాము నుంచి మండల కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా పాఠ్యపుస్తకాలను పంపుతున్నారు. జిల్లాలోని విద్యార్థులకు 13 లక్షలకు పైచిలుకు పుస్తకాలు అవసరం కాగా, మొదటి విడతలో 11 లక్షల పైచిలుకు పుస్తకాలు వచ్చాయని పాఠ్యపుస్తకాల గోదాము ఇన్ఛార్జ్ జిందా భాష తెలిపారు. ఇంకా 2 లక్షల పైచిలుకు పుస్తకాలు రావాల్సి ఉందన్నారు. ఈ ఏడాది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు మారాయని, విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు చేరే విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలిపారు. రేపు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని కైలాసగిరిపై నిర్మించిన 65 అడుగుల త్రిశూలాన్ని మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ, భారీ త్రిశూలం, ఢమరుకం ఏర్పాటు చేయడంతో కైలాసగిరికి మరింత శోభ చేకూరిందన్నారు. సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఈ త్రిశూలాన్ని నిర్మించామని, కైలాసగిరిని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా అభివృద్ధి

0: ది చేయాలనే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తాయని తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టుకు 7 కనెక్టింగ్ రోడ్లను వీఎంఆర్డీఏ నిర్మిస్తుందని, ఇప్పటికే 3 రోడ్లు పూర్తయ్యాయని నారాయణ పేర్కొంటూ,
1: ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది, అందుకనే విఎంఆర్డీఏ ఆల్రెడీ 15 రోడ్లని వైడన్ చేయడానికి టేకప్ చేసి అందులో 7 రోడ్లు యాక్చువల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ వేయడానికి కంజెషన్ లేకుండా ఉండడానికి 7 రోడ్లు టేకప్ చేసింది. ట్రాఫిక్ ని కంజెషన్ తగ్గించాలంటే మెట్రో అనేది ప్రపంచంలో అన్ని దేశాలు ఈరోజు దాని ద్వారానే కొంతవరకు తగ్గిస్తుంది. మనం కూడా ఇక్కడ విశాఖపట్నం, విజయవాడ రెండిట్లో మెట్రో పెట్టున్నాం.
0: ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర సంధ్య సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారులు సర్వేపల్లి సిస్టర్స్ యుగళగానం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం నృత్య ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు ప్రోగ్రామ్స్ విభాగాధిపతి గుడుపూడి దివ్య తెలిపారు. ఆకాశవాణి న్యూస్ విభాగాధిపతి టి హెన్రీ రాజ్ మాట్లాడుతూ, మారుతున్న కాలంలో సమాచార విప్లవం ఎన్ని మలుపులు తిరిగినా ఆకాశవాణి తన విశ్వసనీయతను, ప్రామాణికతను కాపాడుకుంటూనే ఉందని పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లకు సంబంధించిన 6 నెలల కోటాను ఈ నెల 18న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్లు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటాను, తిరుమల తిరుపతిలో గదుల కోటాను 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖపట్టణంలో 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్ నిర్మిస్తున్నట్లు మంత్రి పి నారాయణ ప్రకటించారు. రబీ సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. శుభేందు అధికారి పశ్చిమ బంగాళస్య ప్రథమః భాజపా ముఖ్యమంత్రి సంజాతః. తేన సహ పంచాన్యైః మంత్రిభిః అపి పదగోపనీయతాయాః శపథం గృహీతం. తమిళనాడురాజ్యే నూతన సర్వకార రచనాయై టీవీకే దళేన ప్రమాణితం యత్ తేషాం పార్శ్వే 20-ఉత్తర-100 విధాయకానాం సమర్థనం వర్తతే. రాష్ట్రీయ విధిక సేవా ప్రాధికరణేన అశేషే హి దేశే వివాదానాం సౌహార్దపూర్ణరీత్యా నిస్తారణార్థం రాష్ట్రీయ లోక న్యాయాలయస్య ఆయోజనం విహితం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర ద్విపక్షీయ సహయోగం సుదృఢీకర్తుం త్రినిదాద్ అండ్ టొబాగో దేశస్య ప్రధానమంత్రిణా సహ మేళనం సాధితవాన్. అపిచ క్రికెటర్స్

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వికాసం. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పిఎంవీబీ ఆర్జేవై అనే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో 2025 ఆగస్టు 15 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రకటించిన ఒక ప్రతిష్టాత్మక ఉపాధి కల్పన పథకం. ఈ పథకం కోసం 99,446 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించారు. పిఎంవీబీఆర్జేవై పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 3.5 కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించడం, మొదటిసారి ఉద్యోగంలో చేరేవారికి మరియు కొత్తగా నియమించుకునే సంస్థలకు ప్రోత్సాహకాలు అందించడం. ముఖ్యమైన వివరాలు కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా

0: ఎఫ్ఓ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అమలు చేస్తుంది. ఈ పథకం 2 సంవత్సరాల పాటు వర్తిస్తుంది. ఈ పథకం యొక్క లక్ష్యం 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా మార్చడం. ఈ పథకం అర్థం మరియు అందులోని 2 ప్రధాన భాగాలు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కింద లభించే ప్రయోజనాలు. మొదటిది, పార్ట్ ఏ ఉద్యోగంలో చేరేవారికి ఈ భాగం కొత్తగా ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించే యువతకు ప్రోత్సహిస్తుంది. ప్రయోజనం, మొదటిసారి ఎఫ్ఓలో నమోదై ఉద్యోగంలో చేరిన వారికి ప్రభుత్వం తరఫున 15,000 రూపాయల వరకు అదనపు నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ మొత్తాన్ని 2 విడతల్లో నేరుగా ఉద్యోగి ఖాతాలో జమ చేస్తారు. పార్ట్ బి యజమానులకు, కంపెనీలకు ప్రోత్సాహకం. కొత్త ఉద్యోగాలను సృష్టించే సంస్థలకు ఈ భాగం కింద మద్దతు లభిస్తుంది. ప్రయోజనం, కంపెనీలు కొత్తగా నియమించుకునే ప్రతి అదనపు ఉద్యోగికి నెలకు 3,000 రూపాయల వరకు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుంది. కాలపరిమితి, సాధారణ రంగాల్లో ఈ మద్దతు 2 ఏళ్లపాటు ఉంటుంది. తయారీ రంగంలో కొత్తగా ఉద్యోగాలు ఇస్తే ప్రోత్సాహకాన్ని 4 సంవత్సరాల వరకు పొడిగిస్తారు. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎఫ్ఓ ఉద్యోగాల భవిష్య నిధి సంస్థ ద్వారా అమలు చేయబడుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం యజమానులు మరియు ఉద్యోగులు అధికారిక పిఎంవిబి ఆర్జేవై పోర్టల్ లేదా ఉమంగ్ యాప్ ద్వారా తమ యొక్క యుఏఎన్ నెంబర్ను ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు. ఇది ఈనాటి వికాసం కార్యక్రమం. ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి. ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ ఆకుల మల్లేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. దాదాపు 3 ఏళ్ల పాటు శ్రోతలతో మమేకమై ఉద్యోగ బాధ్యతలను నిత్యోత్సాహంతో నిర్వహించిన రోజులను గుర్తు చేసుకుంటే మహదానందం కలుగుతోంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 50 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో కార్యక్రమ విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించి శ్రోతలకు మరింత చేరువ చేసే కార్యక్రమాల రూపకల్పనలో దిశానిర్దేశం చేస్తూ స్వయంగా పాల్గొంటూ యానాం నుండి ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల వరకు, అరకు నుండి గోదావరి సాగర సంగమం వరకు విశాఖపట్నం కేంద్ర పరిధిలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళి కార్యక్రమాలను రికార్డు చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష ప్రసారం, అలాగే రాష్ట్ర జాతీయ స్థాయిలో నెట్వర్క్ మీద అనుసంధాన కార్యక్రమాలను ప్రసారం చేయటం ఒక అపూర్వ అవకాశం. సంగీత, సాహిత్య, కళ, క్రీడా రంగాలకు సంబంధించి బాలలు, యువకులు, మహిళలు, వృద్ధులు వృత్తి నిపుణులతో కార్యక్రమాలు రూపొందించి శ్రోతల అభిరుచుల మేరకు వారి సంతృప్తి స్థాయిని అందుకునేందుకు పలు విధాల కృషి చేయటం జరిగింది. ఆకాశవాణి శబ్ద భాండాగారాన్ని భద్రపరిచేందుకు కార్యక్రమాలను ప్రత్యేకంగాను, కేంద్రంలో అప్పటికే టేపుల్లో ఉన్న ముఖ్య కార్యక్రమాలను డిజిటైజ్ చేయడానికి కృషి చేయడం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ వివిధ విభాగాల్లో జరిగే జాతీయ సమావేశాలు, సెమినార్ల విశేషాలను శ్రోతలకు చేరువ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర లేదా కళింగాంధ్ర రచయితలతో పలు కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయడం జరిగింది. హుద్హుద్ సమయంలో ఆకాశవాణి ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక ప్రసార మాధ్యమంగా అందించిన సేవలు గణనీయమైనవి. విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడే వరకు విశాఖ మహానగర ప్రజలకు 24 గంటల ప్రసారాలు చేసి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అధికారుల నుండి, ఆకాశవాణి విలేకరుల నుండి లైవ్ ఫోన్ ఇన్ పద్ధతిలోనూ, అటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో చిరస్మరణీయమైన సేవలు అందించే భాగ్యం నా ఆకాశవాణి ఉద్యోగ జీవితంలో హైలైట్. రెయిన్బో ద్వారా ఆకాశవాణి కార్యక్రమాలు విశ్వరూపం దాల్చాయి. ప్రకృతి వైపరీత్య పరిస్థితులను ప్రజలు మనోస్థైర్యంతో ఎదుర్కొని మళ్లీ సామాన్య జీవన పరిస్థితులు నెలకొనే వరకు అవిశ్రాంతంగా పనిచేస్తూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జనజాగృతి కార్యక్రమాలను ప్రసారం చేయడం జరిగింది. గోదావరి పుష్కరాలు, 2వ ప్రపంచ డిజాస్టర్ కాంగ్రెస్ సమావేశాలు జరిగిన విశ్వవిద్యాలయ ప్రాంగణం నుండి ఆ విశేషాలు,
2: ఈస్టర్న్ నావల్ కమాండ్ ఆధ్వర్యంలో జరిగిన
1: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.

భారత రాష్ట్రపతి ఫ్లీట్లో మీడియా షిప్లో మా ఆకాశవాణి డైరెక్టర్ జనరల్తో కలిసి ప్రయాణించడం ఒక చిరస్మరణీయమైన అవిస్మరణీయమైన సంఘటన. అలాగే విశాఖలో జరిగిన దేశ చట్టసభల స్పీకర్ల సమావేశం విశేషాలు శ్రోతలకు చేరువ చేయడం జరిగింది. మీడియం వేవ్ మీద 100 కిలోవాట్స్ ప్రసార సామర్థ్యం గల ట్రాన్స్మిటర్తో పాటు ఎఫ్ఎం రెయిన్బో 3 కిలోవాట్ల ట్రాన్స్మిటర్ సహకారంతో శ్రోతల సంఖ్యను విపరీతంగా పెంచడం సాధ్యపడింది. ప్రసార భారతి అనుమతించిన శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి లో పవర్ ట్రాన్స్మిటింగ్ కేంద్రాలు ప్రారంభం కూడా ఇదే సమయంలో జరిగింది. ఎఫ్ఎం రెయిన్బో ద్వారా గంట గంటకు వార్తల ముఖ్యాంశాలు ప్రసారం చేయటం వల్ల కూడా రెయిన్బో శ్రోతల సంఖ్యను పెంచుకోవడం సాధ్యపడింది. ఆకాశవాణి తరంగ తురంగాలను సైతం అలసట లేకుండా నిరంతరం శ్రోతలతో అనుబంధం పెంచుకుంటూ నా ఉద్యోగ జీవిత కాలం విశాఖపట్నం కేంద్రంలో ఒక అవిస్మరణీయ చిరస్మరణీయ ఘట్టం. రేడియో ప్రసారాలు నిత్యనూతనంగా వైవిధ్యవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. మరొకసారి శ్రోతలకు ఆకాశవాణి 90 సంవత్సరాల పండుగను వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు, అభివందనాలు తెలియచేసుకుంటున్నాను.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: ఇంతటితో ఈనాటి సాయం సమీరం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 90 వసంతాల ఆకాశవాణి శ్రీ మునికోటి సూర్యనారాయణ గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వింటారు. పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో వివిధ పరీక్షలు ప్రాముఖ్యత, మృత్తికా శాస్త్రం వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యారాణి గారి ప్రసంగం వింటారు. జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో విశాఖపట్నం క్షేత్రీయ భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ శ్రీ జీవీఏ ప్రసాద్ గారు అందించిన వివరాలు సమర్పించిన వారు శ్రీమతి ఏ బృందకుమారి గారు. 7:45 స్వరమాలిక సినిమా పాటలు. 8 గంటలకు సంస్కృత ప్రసంగం. సంస్కృత ప్రేరణ రవీంద్రనాథ్ ఠాగూరు సాహిత్య వైభవం డాక్టర్ డి కోటేశ్వరరావు గారి సంస్కృత ప్రసంగం వింటారు. 8:15

నిమిషాలకు 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 9:30 స్వరమాలిక, 10 జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ రాజ్ కుమార్ ముజుమ్దార్ గారి సంతూర్ వాదన వింటారు. ఇవి నాటి కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల వివరాలు. రేపు ఉదయం 6 దేశభక్తి గీతం వందనం అభివందనం బృందగానం వింటారు. రచన శ్రీ వేదుల శ్రీనివాసరావు గారు, సంగీతం శ్రీ డి నిశ్చల్ గారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీనాథ మహాకవి విరచిత అరుణోదయ వర్ణన, తర్వాత సనుతి గీతాలు వింటారు. 6:30 చింతన డాక్టర్ పి మధుబాల గారి వ్యాఖ్యానంలో బైబిల్ సూక్తులు వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో ప్రస్తుత వ్యవసాయం యాంత్రీకరణ ఆవశ్యకత సమర్పణ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. 7:15 ఈ మాసపు పాట, పాటంటే మనం వింటే, రచన శ్రీ పివి రామ్ గోపాల్ గారు, సంగీతం

పనుల కార్యక్రమంలో ప్రస్తుత వ్యవసాయం యాంత్రీకరణ ఆవశ్యకత సమర్పణ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. 7:15 ఈ మాసపు పాట. పాట అంటే మనం వింటే. రచన శ్రీ పివి రామ్ గోపాల్ గారు, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు. 7:20 నేటిమాట శీర్షికన కొర్రపాటి గంగాధర్రావు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. 90 ఏళ్ల ఆకాశవాణి గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్ గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి వింటారు. లేఖావళి. మా కార్యక్రమాలపై మీ స్పందనను పోస్ట్ కార్డ్స్ arpcvsp@gmail.com ఈమెయిల్తో పాటు 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా కూడా మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయవచ్చు. తర్వాత పుష్పాంజలి సమాచారం అని వింటారు. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు గారు. 8:35 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం. 9:35 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 10:00 వార్తావాహిని. 10:15 పాటల పల్లకి. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం. ప్లాస్టిక్ పులి రూపకం వింటారు. రచన శ్రీమతి భువన, నిర్వహణ డాక్టర్ బండి సత్యనారాయణ గారు. 11:00 మధురిమ తెలుగు సినిమా పాటలు, పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎం లక్ష్మణరావు గారు పాడిన భక్తి గీతాలు వింటారు. తెలుగు సినిమా పాటలు వింటారు. రేపు మధ్యాహ్నం 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మాతృత్వానికి మరో జన్మ కథానిక శ్రీమతి గొర్తివాణి శ్రీనివాస్ గారు. 2:30 వాతావరణ వివరాలు. 2:31 బాలభారతి బాలల కార్యక్రమంలో శ్రీవాణి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 3:00 నాటకం వింటారు. సాయంత్రం 5:00 యువవాణి యోజనల కార్యక్రమం. 5:30 మా పదం మీ భావం. 6:00 సమాచారవాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసంలో ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ టు అప్గ్రేడెడ్ ఐటీస్ ప్రేరణ వ్యక్తిత్వం ఉంటాయి. 90 ఏళ్ల ఆకాశవాణి గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్ గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం గురించి వింటారు. 7:15 90 వసంతాల ఆకాశవాణి శ్రీ యజ్ఞవల్క్య శర్మ గారు తుని ఆకాశవాణితో వీరి యొక్క అనుబంధం గురించి వింటారు. పల్లెసీమలో వ్యవసాయదారుల కార్యక్రమంలో జీడి తోటల్లో పసుపు పైనాపిల్ అంతర పంటలు గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ధి సీతంపేట జిల్లా ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ కె సత్యనారాయణ రెడ్డి గారి ప్రసంగం వింటారు. ప్రసారాల వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు తమకు 120 మంది సభ్యుల మద్దతు లభించిందని టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. అత్యాధునిక అగ్నిక్షిపణిని మన దేశం పరీక్షార్థం విజయవంతంగా ప్రయోగించింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించేందుకు 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ పాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులు కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకి చెందినవి. వివిధ సెక్షన్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల రైళ్ల వేగవంతమైన రాకపోకలతో రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. ఈ ప్రాంతంలో సరుకు రవాణాకు కూడా ఊతం లభించనుంది. హైదరాబాద్ బలర్షా విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గించి

0: ఈ రైల్ అండర్ పాస్ కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్లోని పేరడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి బెంగళూరు వెడతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు, వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. రేపటి నుంచి 2 రోజుల పాటు గుజరాత్లో కూడా నరేంద్ర మోదీ పర్యటిస్తారు. తన పర్యటనలో 2 రోజున ఎల్లుండి సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పునరుస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఈ వేడుకల భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వడోదరా కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటుగా సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సిఏక్యూఎం ఒక ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధానంగా రోడ్లపై కనిపిస్తున్న ధూళి స్థాయిని అంచనా వేయడం, నగరంలో రోడ్ల శుభ్రత, ఊడ్చే పనులను సమీక్షించడంపై దృష్టి సారించారు. నోయిడా అథారిటీ పరిధిలోని 46 రోడ్డు మార్గాలను కవర్ చేస్తూ మొత్తం 19 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో మెకనైజ్డ్ స్వీపింగ్, నీటిని చల్లడం, పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను సకాలంలో తొలగించడం ద్వారా ధూళి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని కమిషన్ సంబంధిత అధికారులను ఆదేశించింది. వాయు కాలుష్యంలో హాట్స్పాట్స్ను గుర్తించడానికి, స్థానిక కాలుష్యం కారణాలను తగ్గించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతం అంతటా ఆపరేషన్ క్లీనర్ డ్రైవ్లు కొనసాగుతాయని కూడా కమిషన్ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత శుభేందు అధికారి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరడ్ గ్రౌండ్స్లో వైభవంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులకు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: ఆమె శుభేందు అధికారి ఈశ్వరের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব।
0: দিলীপ ঘোষ, অগ্নিমিত্র পাল, অশোক কীর্তনিয়া, নিশিত প্রামাণিক, সুধীর রাম তুডু మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 3వ తేదీన విధానసభలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్డీఏ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీకి చెందిన ఇతర ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకోగా గత 15 రాష్ట్రాన్ని పాలించిన తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు 120 ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళ గవేట్రి కళగం, 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం అవసరం చేయడానికి అవసరమైన 118 మెజారిటీ మార్కును చేరుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు తమకు బేషరతు మద్దతు ప్రకటించాయని టీవీకే తెలియజేసింది. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ టీవీకే నాయకుడు ఆధవార్జున, విడుదలై చిరుదైగల్ కచ్చి వీసీకే తమ పార్టీకి మద్దతు తెలియజేసిందని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా విజయ్ నేతృత్వంలోని

0: పార్టీకి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చిందని తెలియజేశారు. రెండు నియోజకవర్గాల నుంచి గెలుపొందిన విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. దానివల్ల టీవీ కేబలం 107కి తగ్గుతుంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ వ్యవస్థ కలిగిన అత్యాధునిక అగ్ని క్షిపణిని పరీక్షార్థం భారత్ నిన్న విజయవంతంగా ప్రయోగించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుదూర భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వివిధ లక్ష్యాలను ఛేదించేలాగా మల్టిపుల్ పేలోడ్స్తో ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. MIRV సామర్థ్యం కలిగిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, DRDO, భారత సైన్యం, రక్షణ పరిశ్రమ వర్గాలను అభినందించారు. పాకిస్తాన్ మానవ హక్కుల మండలి ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును తీవ్రంగా ఖండించింది. దీన్ని ప్రజలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్కు 14.92 రూపాయలు, హైస్పీడ్ డీజిల్ ధరను లీటర్కు 15 రూపాయలు మెరవించిన నేపథ్యంలో ఈ విమర్శలు వెలువడ్డాయి. సవరించిన ధరలు ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు 415 పాకిస్తాన్ రూపాయలకు చేరగా డీజిల్ ధర కూడా లీటర్కు 415 రూపాయలుగా ఉంది. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజలకు ఊరట కల్పించాలని మానవ హక్కుల సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉన్నత వర్గాలు అనుభవిస్తున్న అనవసరమైన ప్రోత్సాహకాలను తగ్గించాలని కూడా మానవ హక్కుల మండలి డిమాండ్ చేసింది. హంటర్ వైరస్ వ్యాప్తికి గురై కెనరీ ఐలాండ్స్ వైపు వెడుతున్న ఒక క్రూయిజ్ షిప్ నుంచి 140 మందికి పైగా ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా తరలించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి ఈరోజు స్పెయిన్ చేరుకున్నారు. ప్రయాణికులు, సిబ్బంది, ఆరోగ్య నిపుణులు సురక్షితంగా ఓడదిగేలా పర్యవేక్షించేందుకు తాము స్పెయిన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి టెనరిఫ్ ద్వీపానికి వెడుతున్నట్లు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తెలియజేశారు. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు 3 మరణించారు. IPL క్రికెట్లో ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. బీజేపీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు తమకు 120 సభ్యుల మద్దతు లభించిందని టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. IPL క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. 7:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: తొంభై వసంతాల ఆకాశవాణి శ్రీ మునికోటి సూర్యనారాయణ గారు తుని ఆకాశవాణితో వీరి అనుబంధం గురించి వింటారు.
1: నా పేరు మునికోటి సూర్యనారాయణ. నేను ఒక ఉపాధ్యాయుణ్ణి. నేను ఆకాశవాణి అభిమానిని. చిన్నప్పటి నుంచి ఆకాశవాణి రేడియో కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను వినడం నాకు అలవాటు. ఆకాశవాణి రేడియో కేంద్రం ద్వారా అన్ని వర్గాల ప్రజలని అలరించే కార్యక్రమాలు ఎన్నో ప్రసారం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా దేశానికి వెన్నెముక లాంటి అన్నదాతల కోసం ప్రసారమయ్యే వ్యవసాయదారుల కార్యక్రమం అద్భుతంగా ఉంటున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అవి అన్నదాతల పాలిట ఆపద్ బాంధవుడు లాంటివి. ఎందుచేతనంటే ఈ కార్యక్రమాల ద్వారా మారుమూల ప్రాంతాలలోని రైతులను సైతం చైతన్యపరిచి భూసారం పెంపొందించే పర్యావరణ హితమైన సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించే విధంగా రైతులను

0: ప్రోత్సహించడం జరుగుతుంది. ఫలితంగా ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారపు పంటలు పండించి అధిక ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతున్నారు. ఇటీవల కాలంలో సమాజంలోని ప్రజలు కూడా అధిక ధరలు అని ఆలోచించకుండా సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన పంటలను కొనడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ విధంగా అటు పర్యావరణానికి, అటు వ్యవసాయదారులకు మరియు వినియోగదారులకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి రేడియో కేంద్రం విశాఖపట్నం వారికి అభినందనలు మరియు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఈనాటి పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో వివిధ పరీక్షలు ప్రాముఖ్యత గురించి మృత్తికా శాస్త్రం వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యారాణి గారి ప్రసంగం వింటారు.
3: వ్యవసాయంలో వివిధ పరీక్షలు మరియు వాటి ఉపయోగాలు. నా పేరు డాక్టర్ వై సంధ్యారాణి, శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం. వ్యవసాయం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాథమిక స్తంభం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో రైతులు ఆధారపడే ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. అయితే పాత పద్ధతులతో సాగు చేస్తే దిగుబడులు స్థిరంగా ఉండకపోవడం, ఖర్చులు పెరగడం, నేల సారం తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు అనేవి చాలా అవసరం. శాస్త్రీయ వ్యవసాయంలో ముఖ్యమైన అంశం పరీక్షలు. ఈ పరీక్షలు నేల, నీరు, విత్తనాలు, ఎరువులు, మొక్కలు వంటి అన్ని వ్యవసాయ భాగాలు నాణ్యతను అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. ప్రతి పంటకు అవసరమైన పోషకాలు, నీటి నాణ్యత, విత్తన శక్తి వంటి అంశాలను సరిగ్గా ఉంటేనే మంచి దిగుబడి సాధ్యమవుతుంది. అందుకే ఈ పరీక్షలు రైతులకు శాస్త్రీయ నిర్ణయాలు తీసుకోవడానికి మార్గదర్శకంగా ఉంటాయి. ఇప్పటి పరిస్థితుల్లో అధిక ఎరువులు వాడకం, రసాయనాలు అధిక వినియోగం వల్ల నేల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. నేలలో సూక్ష్మ పోషకాలు తగ్గిపోవడం, లవణాలు పెరగడం, ఉదజని సూచికలో మార్పులు రావడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇవి పంటల పెరుగుదలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. నేల పరీక్షల ద్వారా ఈ లోపాలను ముందుగానే గమనించి సరైన ఎరువుల వినియోగం ద్వారా సరిచేసుకోవచ్చు. అలాగే నీటి నాణ్యత కూడా పంటలపై కీలక ప్రభావం చూపుతుంది. ఉప్పు ఎక్కువగా ఉన్న నీరు లేదా అనుకూలం కాని పిహెచ్ ఉన్న నీరు వాడితే నేల సారం బాగా తగ్గిపోతుంది. కాబట్టి నీటి పరీక్షలు రైతులకు సరైన సాగు విధానాన్ని ఎంచుకోవడంలో సహాయపడతాయి. విత్తన పరీక్షలు మంచి మొలక శక్తి ఉన్న విత్తనాలను ఎంపిక చేయడానికి ఉపయోగపడతాయి. నాణ్యమైన విత్తనం ఉపయోగిస్తే పంట ఆరోగ్యంగా పెరుగుతుంది మరియు దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. ఇదే విధంగా మొక్కల కణజాల పరీక్షలు పంటలో పోషక లోపాలను త్వరగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి సహాయపడతాయి. మొత్తం మీద వ్యవసాయ పరీక్షలు రైతులకు ఒక శాస్త్రీయ మార్గదర్శకం లాంటివి. ఇవి కేవలం దిగుబడిని పెంచడమే కాకుండా ఖర్చులను తగ్గించడం, నేల ఆరోగ్యాన్ని కాపాడడం, పర్యావరణాన్ని రక్షించడం వంటి అనేక ప్రయోజనాలు కలుగజేస్తాయి. ఇప్పుడు ఈ పరీక్షల వివరాల్లో కనుక వెళ్తే నేల పరీక్షలు, దీన్నే మట్టి పరీక్షలు లేదా సాయిల్ టెస్టింగ్ అని కూడా అంటారు. ఈ పరీక్షలు నేలలోని పోషకాల స్థాయి, ఉదజని సూచిక, ఉప్పుదనం మరియు సేంద్రియ పదార్థం వంటి ముఖ్యమైన గుణాలను తెలియజేస్తుంది. ఈ సమాచారం ఆధారంగా రైతులు పంటకు అవసరమైన ఎరువుల సరైన మోతాదుని నిర్ణయించుకోవచ్చు. తద్వారా ఎరువుల అధిక వినియోగం తగ్గి ఖర్చు తగ్గుతుంది. నేలలో పోషక లోపాలు ఉన్నాయా లేదా అధికంగా ఉన్నాయా అనేది ముందుగానే గుర్తించడం వల్ల పంటల పెరుగుదల మెరుగుపడి దిగుబడి మరియు నాణ్యత పెరుగుతుంది. మట్టి నమూనాలను పంట కోత తర్వాత లేదా ఎరువులు వేయకముందు తీసుకోవడం అనేది ఉత్తమం. ఈ సమయంలో నేల యొక్క సహజ స్థితి తెలుస్తుంది. నమూనా సేకరణ ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో చేయటం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయాల్లో నేల తేమ మరియు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటాయి. పొలంలో జిగ్జాగ్ పద్ధతిలోని 8 నుంచి 10 ప్రదేశాలను ఎంచుకుని నమూనాలు తీసుకోవాలి. ప్రతి ప్రదేశంలో వి ఆకారంలో 0 నుంచి 15 సెంటీమీటర్ లోతు వరకు మట్టిని తీసుకోవాలి. తోట పంటల్లో అయితే కనీసం 15 నుంచి 30 సెంటీమీటర్ లోతు వరకు నమూనాలు తీసుకోవాల్సి ఉంటుంది. నమూనా తీసుకునేటప్పుడు రాళ్ళు, మొక్కల అవశేషాలు మరియు ఇతర అనవసర పదార్థాలు ఏమైనా ఉంటే అవన్నీ

తొలగించుకోవాలి. సేకరించిన అన్ని నమూనాలను కలిపి ఒక సమగ్ర నమూనాగా తయారు చేయాలి. ఈ మట్టిని శుభ్రమైన ప్రదేశంలో పరిచి 4 సమభాగాలుగా విభజించి వాటిలో ఎదురెదురుగా ఉన్న భాగాలను తొలగించి మిగిలిన 2 భాగాలను మళ్ళీ కలపాలి. ఈ విధానాన్ని క్వార్టరింగ్ టెక్నిక్ అంటారు. అవసరమైన పరిమాణం అంటే 1 అర కేజీ మట్టి వచ్చే వరకు కూడా ఈ ప్రక్రియను పునరావృతం చేసుకోవాలి. తర్వాత నమూనాను నీడలో ఆరబెట్టి 2 మిల్లీమీటర్ల జల్లెడతో జల్లించి సరైన లేబుల్ వేసి ల్యాబ్కు పంపాల్సి ఉంటుంది. తర్వాత ల్యాబ్లో వివిధ మట్టి పరీక్షలు అనేవి జరుగుతాయి. ముందుగా అందులో చేసేవి రసాయన పరీక్షలు. రసాయన పరీక్షలు నేలలోని పోషకాల స్థాయి మరియు రసాయన గణాలను అంచనా వేయటానికి ఉపయోగపడతాయి. ఇందులో ముఖ్యంగా ఉదజని సూచిక 0 నుంచి 14 స్కేల్లో కొలుస్తారు. 6.5 నుంచి 7.5 మధ్యలో గనుక ఉన్నట్లయితే నేల పంటకు అనుకూలంగా ఉంటుంది. 6.5 కన్నా తక్కువైతే ఆమ్ల నేలలుగాను 7.5 కన్నా ఎక్కువగా అయితే క్షార నేలలుగా భావిస్తారు. పిహెచ్ పోషకాల లభ్యతపై ప్రభావం చూపి ఎరువుల సామర్థ్యాన్ని మారుస్తుంది. తర్వాత చూసేది ఈసి అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటారు. దీని నేలలోని ఉప్పు ధనాన్ని లేదా లవణాలను కొలుస్తారు. ఇది 1 డెసిసైమన్ పర్ మీటర్ కంటే తక్కువైతే మంచి నేలలుగాను 4 డెసిసైమన్ కంటే ఎక్కువైతే ఉప్పు సమస్య ఉన్న నేలలుగాను పరిగణిస్తారు. ఇది మొక్కల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తర్వాత సేంద్రియ కార్బనం, ఇది పర్సంటేజ్లో ఇస్తారు. ఈ సేంద్రియ కార్బన్ నేలలోని సేంద్రియ పదార్థాన్ని సూచిక చేస్తుంది. ఇది 0.75% కంటే ఎక్కువైతే మంచి స్థితిగాను భావిస్తారు. అదే అంతకన్నా తక్కువ ఉంటే అందులోని సేంద్రియ పదార్థం అన్నది చాలా తక్కువ ఉన్నట్టు నిర్ణయించుకోవాలి. ఇది నేల నిర్మాణం మరియు నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం మొక్కల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. నత్రజని ఆకు పెరుగుదలకు, అలాగే భాస్వరం వేరుల అభివృద్ధికి, పొటాషియం రోగ నిరోధక శక్తికి ఉపయోగపడుతుంది. తర్వాత సూక్ష్మ పోషకాలైన జింక్, ఐరన్, మ్యాంగనీస్, కాపర్ అండ్ బోరాన్ తక్కువ పరిమాణంలో ఉంటే మటుకు కొన్ని అంటే పంట దిగుబడి అన్నది బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రసాయన పద్ధతుల్లో ఏంటంటే ఇవన్నీ కూడా కొలవటం జరుగుతుంది. తర్వాత భౌతిక పరీక్షలు. భౌతిక పరీక్షలు నేల నిర్మాణం మరియు భౌతిక లక్షణాలను అంచనా వేయిస్తాయి. ఇందులో మట్టి కణాలు నిర్మాణం ద్వారా మట్టిలో ఉన్న ఇసుక, ఒండ్రు, బంకమన్ను శాతం తెలుసుకుంటారు. ఇది నేల స్వభావాన్ని నిర్ణయిస్తుంది. నేల సాంద్రత నేల గట్టితనం కూడా సూచిస్తుంది. ఇది వేరుల పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. నేలలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఈ లక్షణాలు పంట ఎంపిక మరియు నీటి నిర్వహణలో కీలక పాత్ర అనేది పోషిస్తుంది. ఈ ఫలితాలు విశ్లేషించడం కూడా చాలా ముఖ్యం. నేల పరీక్ష చేసిన తర్వాత ల్యాబ్ నివేదికలో సాధారణంగా పోషకాల స్థాయిని తక్కువ, మధ్యస్థ లేదా ఎక్కువ స్థాయిగా చూపిస్తారు. ఈ వర్గీకరణ ఆధారంగా పంటకు అవసరమైన ఎరువులు మోతాదును నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు నేలలో నత్రజని తక్కువగా ఉంటే 33% ఎక్కువ నత్రజని ఎరువులు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ భాస్వరం అధికంగా ఉంటే కానీ వినియోగం కన్నా 33% తగ్గించుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫలితాలను సరిగ్గా అర్థం చేసుకోవడం ద్వారా ఖర్చు తగ్గి పంట దిగుబడి కూడా మెరుగుపడుతుంది. నేల పరీక్ష ద్వారా వివిధ సమస్యలను గుర్తించి తగిన పరిష్కారాలు చేపట్టవచ్చు. ఉదజని సూచిక తక్కువగా ఉన్నప్పుడు ఆమ్ల నేల సమస్య ఏర్పడుతుంది. దీన్ని 0 వాడకం ద్వారా సరిచేయవచ్చు. ఉదజన సూచిక ఎక్కువగా ఉన్నప్పుడు క్షార నేలలుగా మారుతుంది. దీన్ని జిప్సం ఉపయోగించి సమర్థవంతంగా పరిష్కారం చేసుకోవచ్చు. ఈసి ఎక్కువగా ఉన్నప్పుడు ఉప్పు నేల సమస్య ఏర్పడుతుంది, కాబట్టి దీన్ని మంచి నీటితో లీచింగ్ చేయడం ద్వారా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్నప్పుడు నేల సారం తగ్గిపోతుంది. దీన్ని పశువుల ఎరువు, కంపోస్ట్ వాడకం ద్వారా మెరుగుపరచుకోవచ్చు. నేల పరీక్షలో ఖచ్చితమైన ఫలితాలు రావాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎరువులు వేసిన వెంటే నమూనా ఎప్పుడు కూడా తీయకూడదు, ఎందుకంటే అది నిజమైన పోషక స్థితిని ప్రతిబింబించదు కాబట్టి. నీరు నిల్వ ఉన్న ప్రదేశాల నుంచి నమూనా సేకరించడం అనేది చాలా తప్పు. నమూనాలను సేకరించిన తర్వాత సరైన లేబులింగ్ చేయటం తప్పనిసరి. తద్వారా గందరగోళం లేకుండా సరైన ఫలితాలను పొందవచ్చు. ఇలా నేల ఆరోగ్యాన్ని తెలుసుకుని అవసరమైన ఎరువులు మరియు సవరణ చేస్తే మంచి దిగుబడులు సాధించుకోవచ్చు. తర్వాత పరీక్ష నీటి పరీక్ష. వ్యవసాయంలో నీటి నాణ్యత పంటల పెరుగుదల, నేల ఆరోగ్యం మరియు దిగుబడిపై కీలక ప్రభావం చూపుతుంది. సాగునీటిలో ఉన్న లవణాలు, రసాయనాలు మరియు పిహెచ్ స్థాయి సరైన పరిమితిలో లేకపోతే నేల సారం అనేది బాగా తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఉప్పుదనం పెరగడం మరియు పంటలపై ప్రతికూల ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నీటి పరీక్ష ద్వారా సాగునీటి నాణ్యతను అంచనా

సరైన సాగు విధానాలను అనుసరించడం అనేది చాలా ముఖ్యం. నీటి నమూనా సేకరణలో శుభ్రమైన బాటిల్ను ఉపయోగించాలి. బావి నుంచి కానీ లేకపోతే బోర్ నుంచి కానీ కొన్ని నిమిషాల పాటు నీరు వదిలి తర్వాత నమూనాను తీసుకోవాల్సి ఉంటుంది. నమూనా తీసుకునేటప్పుడు బాటిల్ను పూర్తిగా నింపి ఖాళీ లేకుండా అలాగే గాలి కూడా ఉండకుండా మూతను మూసివేయాల్సి ఉంటుంది. నమూనాను త్వరగా ల్యాబ్కు పంపడం అన్నది చాలా మంచిది. తద్వారా రసాయన మార్పులు అనేవి జరగకుండా ఉంటాయి. తర్వాత వివిధ పరీక్షలు నీటి పరీక్షల్లో చేసేవి ఏంటంటే, ముందుగా pH అంటే ఉదజన సూచిక. ఇది ఆమ్లత్వం కానీ క్షారత్వం కానీ తెలియజేస్తుంది. నీటి pH విలువ 6.5 నుంచి 8.5 మధ్యలో ఉంటే పంటలకు అనుకూలంగా ఉంటుంది. pH ఎక్కువగా లేక తక్కువగా ఉంటే పోషకాల లభ్యతపై చాలా ప్రభావం చూపుతుంది. తర్వాత ఈసీ అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఇది నీటిలో ఉన్న లవణాలు పరిమాణాలని సూచిస్తుంది. ఈసీ ఎక్కువగా ఉంటే నీరు ఉప్పుగా మారి మొక్కల పెరుగుదల అనేది తగ్గుతుంది. తర్వాత పరీక్ష సోడియం అబ్జార్ప్షన్ రేషియో. నీటిలో సోడియం పరిమాణాన్ని సూచించే సూచిక ఇది. ఈ SAR ఎక్కువగా ఉంటే నేల గట్టిపడి నీటి ప్రవేశం అనేది బాగా తగ్గుతుంది. తర్వాత పరీక్ష అనేది రెసిడ్యువల్ సోడియం కార్బనేట్. కార్బనేట్లు మరియు ట్రైకార్బనేట్స్ ఏ స్థాయిలో నీటిలో ఉన్నాయన్నది ఈ పరీక్ష తెలియజేస్తుంది. ఈ రెసిడ్యువల్ సోడియం కార్బనేట్ కనుక ఎక్కువగా ఉంటే నేలలో క్షారత్వం అనేది బాగా పెరుగుతుంది. తర్వాత ఇతర అయాన్లు అంటే క్లోరైడ్స్ కానీ సల్ఫేట్స్ కానీ బోరాన్ కానీ వంటి అయాన్లు కూడా పరీక్షిస్తారు. ఇవి అధికంగా ఉంటే కనుక పంటకి హానికరం అని తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పిన నీటి పరీక్షలన్నీ చేసిన తర్వాత ల్యాబ్ నివేదికలో వచ్చిన విలువల ప్రమాణాలతో పోల్చి నీటి నాణ్యతను అంచనా వేస్తారు. ఈసీ కానీ లేకపోతే SAR కానీ RSC విలువలు కానీ తక్కువగా ఉంటే నీరు సాగుకు అనుకూలమైనది, అధికంగా ఉంటే పంటలపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని తెలుసుకోవాలి. ఈ ఫలితాల ఆధారంగా సరైన నీటి వినియోగం మరియు నేల సవరణ చర్యలు చేపట్టవచ్చు. ఈ నీటి పరీక్షలు అనేవి వ్యవసాయ పరిశోధనా స్థానాలు అంటే ఆచార్య ఎన్జీ రంగ కింద ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానాలు కానీ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ జరుగుతూ ఉంటాయి. తర్వాత అన్ని భూసార పరీక్షా కేంద్రాల్లో కూడాను కొంత అమౌంట్ తీసుకొని ఈ పరీక్షలు అనేవి చేస్తారు. తర్వాత పరీక్ష అనేది విత్తన పరీక్ష. విత్తన పరీక్షలు వ్యవసాయంలో విత్తనాల నాణ్యత నియంత్రణకు ఉపయోగించబడుతుంది. మంచి విత్తనం మంచి పంటకు పునాది. అందుకే విత్తనాల నాణ్యత, మొలక శక్తి, శుద్ధి మరియు ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి విత్తన పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. శాస్త్రీయంగా పరీక్షించిన విత్తనాలు ఉపయోగించడం వల్ల సమానమైన మొలక, మంచి మొక్కలు పెరుగుదల మరియు అధిక దిగుబడి సాధ్యమవుతుంది. విత్తనాల మొలక శాతం తెలుసుకోవడం, విత్తనాల్లో కలుషితాలు ఏవైనా ఉన్నాయా అని గుర్తించడం మరియు విత్తన ఆరోగ్యాన్ని అంచనా వేయటం విత్తన పరీక్ష యొక్క ప్రధాన లక్ష్యాలు. ఇవి రైతులకు సరైన విత్తన రేటు నిర్ణయించడంలో మరియు నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది. విత్తన పరీక్షలో ఖచ్చితమైన ఫలితాల కోసం సరైన నమూనా సేకరణ అనేది చాలా అవసరం. విత్తన నిల్వల నుంచి వివిధ భాగాల నుండి చిన్న నమూనాలను తీసుకొని వాటిని కలిపి ఒక సమగ్ర నమూనాగా తయారు చేస్తారు. తర్వాత క్వార్టరింగ్ పద్ధతిలో అవసరమైన పరిమాణం తీసుకొని ల్యాబ్కు పంపుతూ ఉంటారు. ఈ విత్తన పరీక్షల్లో రకాలు గురించి తెలుసుకున్నట్లయితే, ముందు మొలక శాతం పరీక్షిస్తారు. ఈ పరీక్ష ద్వారా విత్తనాలు ఎంత శాతం మొలకెత్తుతున్నాయో తెలుసుకుంటారు. సాధారణంగా 100 విత్తనాలను అనుకూల పరిస్థితిలో ఉంచి మొలక వచ్చిన విత్తనాలను లెక్కించి దాని శాతం అనేది తెలియజేస్తారు. అధిక మొలక శాతం ఉన్న విత్తనాలు మంచి దిగుబడికి దారితీస్తాయి. తర్వాత శుద్ధి పరీక్ష. ఈ పరీక్షలో విత్తనాల్లో ఉన్న నిజమైన విత్తనాలు, ఇతర పంట విత్తనాలు, గడ్డి విత్తనాలు మరియు అనవసర పదార్థాలను వేరు చేసి శుద్ధి శాతాన్ని లెక్కిస్తారు. అధిక శుద్ధి ఉన్న విత్తనాలు మంచి పంట స్థిరత్వాన్ని ఇస్తాయి. తర్వాత తీసుకునేది తేమ శాతం పరీక్ష. విత్తనాల్లో ఉన్న తేమ శాతం నిల్వ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తేమ ఎక్కువగా ఉంటే విత్తనాలు త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తేమను సరైన స్థాయిలో ఉంచడం అన్నది చాలా అవసరం. తర్వాత విత్తన ఆరోగ్య పరీక్ష. విత్తనాల్లో ఉండే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ మరియు ఇతర వైరస్లను గుర్తించడానికి ఈ పరీక్షను చేస్తారు. రోగగ్రస్త విత్తనాలు వాడితే పంటకు వ్యాధులు వ్యాపించే ప్రమాదం అన్నది ఎక్కువగా ఉంటుంది. తర్వాత విత్తన జీవశక్తి పరీక్ష అనేది చేస్తారు. విత్తనాల శక్తి మరియు వేగంగా మొలకెత్తే సామర్థ్యాన్ని అంచనా వేయటానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఇది కేవలం మొలక శాతం మాత్రమే కాకుండా మొక్కల బలాన్ని కూడా సూచిస్తుంది. ఇటువంటి విత్తన పరీక్షల ద్వారా రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవచ్చు. ఇది సమానమైన మొలక, ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదల మరియు అధిక దిగుబడికి దోహదపడుతుంది. అదేవిధంగా సరైన విత్తన రేటు నిర్ణయించడం ద్వారా ఖర్చు తగ్గుతుంది. విత్తనాల్లో ఉన్న రోగాలను ముందుగానే గుర్తించడం వల్ల కూడా పంట

నష్టాలని నివారించుకోవచ్చు. తరువాత ముఖ్యమైన పరీక్ష మొక్కల ఖనిజాల విశ్లేషణ, దీన్ని ప్లాంట్ టిష్యూ అనాలిసిస్ అని కూడా అంటారు. మొక్కల ఖనిజాల విశ్లేషణ అనేది మొక్కల్లో ఉన్న పోషకాల స్థితిని శాస్త్రీయంగా అంచనా వేసే పద్ధతి. నేలలో పోషకాలు ఉన్నప్పటికీ ఇవి మొక్కలకు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఈ పరీక్ష ద్వారా స్పష్టం చేసుకోవచ్చు. కాబట్టి పంటల పెరుగుదల దశలో పోషక లోపాలను త్వరగా గుర్తించి సరిచేయటానికి ఇది ఎంతో ఉపయోగకరమైన సాధనం. ఈ విశ్లేషణ యొక్క ప్రధాన లక్ష్యం మొక్కల్లోని పోషక పరిమాణాన్ని కొలవడం, లోపాలు లేదా అధికాన్ని గుర్తించడం మరియు సరైన సమయంలో ఎరువుల నిర్వహణ మార్గనిర్దేశం చేయటం అనేది జరుగుతుంది. ఇది పంటల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు దిగుబడిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ఫలితాలు కోసం నమూనా సేకరణ చాలా ముఖ్యం. సాధారణంగా నిర్దిష్ట దశలో ఉన్న ఆరోగ్యకరమైన మొక్కల నుండి ఇండెక్స్ లీఫ్ను సేకరిస్తారు. ఒకే వయసు ఒకే స్థితి కలిగిన మొక్కల నుండి నమూనాలు తీసుకోవాల్సి ఉంటుంది. పంటపై దుమ్ము లేదా రసాయన అవశేషాలు ఉంటే శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టి ల్యాబ్కు పంపాల్సి ఉంటుంది. సేకరించిన ఆకులను మొదట ఎండబెట్టి తర్వాత పొడి చేసి రసాయన పద్ధతుల ద్వారా విశ్లేషణ చేస్తారు. ఇందులో ప్రధాన పోషకాలు అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ శాతం రూపంలో మరియు సూక్ష్మ పోషకాలు అంటే జింక్, ఐరన్, మ్యాంగనీసు, కాపరు, బోరాను ఇలాంటివి పీపీఎం రూపంలో కొలుస్తారు. ఈ విలువలను నిర్దిష్ట ప్రమాణాలతో పోల్చి ఫలితాలను అర్థం చేసుకుంటారు. ఇలా ఖనిజాల విశ్లేషణ చేసిన తర్వాత ల్యాబ్ ఫలితాలను బట్టి లోపంలో ఉన్నాయా, సమతుల్యంగా ఉన్నాయా లేదా అధికంగా ఉన్నాయా అని నిర్ణయిస్తారు. ఉదాహరణకు నత్రజని తక్కువగా ఉంటే ఆకులు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఐరన్ లోపం వల్ల అయితే క్లోరోసిస్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఫలితాలను అర్థం చేసుకుని తగిన ఎరువులు లేదా ఫోలియార్ స్ప్రేడ్ అన్నవి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా పంటల్లో పోషక లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. నేల పరీక్షతో కలిపి ఉపయోగిస్తే మరింత ఖచ్చితమైన పోషక నిర్వహణ అనేది సాధ్యమవుతుంది. ఇది ఎరువుల వాడకాన్ని సమర్థవంతంగా చేసి ఖర్చు తగ్గించి దిగుబడిని మరియు నాణ్యతను కూడా పెంచుతుంది. తర్వాత పరీక్షలు ఎరువుల పరీక్షలు. ఆ ఎరువుల పరీక్ష అనేది ఎరువుల్లో ఉన్న పోషకాల శాతం, నాణ్యత మరియు శుద్ధిని అంచనా వేసే శాస్త్రీయ ప్రక్రియ. ప్రస్తుతం మార్కెట్లో నకిలీ లేదా ఆ నాణ్యత లేని ఎరువులు లభించే అవకాశాలు ఉన్నందున ఎరువుల పరీక్ష చాలా అవసరమైంది. సరైన నాణ్యత గల ఎరువులు ఉపయోగించడం వల్ల పంటకు అవసరమైన పోషకాలు సమయానికి అంది దిగుబడి మరియు నాణ్యత పెరుగుతుంది. ఎరువుల పరీక్ష యొక్క ముఖ్య లక్ష్యాలు ఎరువుల్లో ఉన్న నిజమైన పోషక శాతాన్ని తెలుసుకోవడం, అంతేకాకుండా నకిలీ లేదా కల్తీ ఎరువులను కూడా గుర్తించడం మరియు రైతులకు సరైన ఎరువుల ఎంపికలో సహాయపడడం, అదనంగా ఎరువుల నాణ్యత ప్రమాణాలను కూడా నిర్ధారించడం ద్వారా పంటల ఆరోగ్యాన్ని కాపాడటం కూడా ఒక ముఖ్యమైన లక్ష్యం. ఎరువుల పరీక్షలో సరైన నమూనా సేకరణ చాలా ముఖ్యం. వివిధ ప్రదేశాల్లో ఉన్న ఎరువుల సంచులు లేదా నిల్వల నుండి చిన్న పరిమాణాల్లో నమూనాలను తీసుకొని వాటిని బాగా కలిపి సమగ్ర నమూనాగా తయారు చేసుకోవాలి. అవసరమైతే క్వార్టరింగ్ విధానం ద్వారా అవసరమైన పరిమాణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నమూనాను శుభ్రమైన పొడి సీసాలో కానీ లేకపోతే పాలిథిన్ కవర్లో కానీ భద్రపరిచి ల్యాబ్కు పంపాలి. ఈ పరీక్షల్లోని వివిధ రకాలు ఏంటంటే పోషక శాతంను పరీక్షిస్తారు. ఈ పరీక్ష ద్వారా ఎరువుల్లో ఉన్న ప్రధాన పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషియం శాతాన్ని కొలుస్తారు. ఇది లేబుల్పై ఉన్న వివరాలకు సరిపోతుందా లేదా అనే విషయం తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. తర్వాత భౌతిక లక్షణాలను కూడా పరీక్షిస్తారు. అంటే ఎరువుల గింజల పరిమాణం, రంగు, దృఢత్వం, తేమ శాతం వంటి భౌతిక లక్షణాలను పరీక్షిస్తారు. ఇవి ఎరువుల నిల్వ సామర్థ్యం మరియు వాడుక సౌలభ్యంపై ప్రభావం చూపుతాయి. తర్వాత పరీక్ష తేమ పరీక్ష. ఎరువుల్లో తేమ ఎక్కువగా ఉంటే గడ్డ కట్టడం జరుగుతుంది. దీనివల్ల ఎరువులు వేసేటప్పుడు ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి తేమ శాతం నియంత్రణ అనేది చాలా అవసరం. తర్వాత కల్తీ పరీక్ష కూడా చేస్తారు. అంటే ఈ పరీక్ష ద్వారా ఎరువుల్లో కలిపిన అనవసర పదార్థాలు లేదా నకిలీ పదార్థాలను గుర్తిస్తారు. ఇది రైతులకు నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఈ ఎరువుల్లోని పోషకాల విశ్లేషించడానికి వివిధ రసాయన పద్ధతులు అనేవి ఉపయోగిస్తారు. అంటే నత్రజని కోసం జెల్డాల్ పద్ధతి, భాస్వరం కోసం కలోమెట్రిక్ పద్ధతి, తర్వాత పొటాషియం కోసం ఫ్లేమ్ ఫోటోమీటర్ వంటి పద్ధతులు అనేవి వాడటం జరుగుతుంది. ఈ పద్ధతుల వల్ల ఖచ్చితమైన ఫలితాలను అందిస్తాయి. ల్యాబ్ ఫలితాలను లేబుల్ విలువలతో పోల్చి ఎరువు నాణ్యతను అంచనా వేస్తారు. తర్వాత పోషక శాతం తక్కువగా ఉంటే అది నకిలీ లేదా నాణ్యత అయిన
ఎరువుగా గుర్తించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల నాణ్యతను నిర్ధారించ

0: ఉంచడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రయోగశాలన్నవి ఏర్పాటు చేయబడ్డాయి. అంటే ఫర్టిలైజర్ కంట్రోల్ ల్యాబ్ అంటే ఎఫ్సిఓ ల్యాబ్ బాపట్లలో ఒకటి ఉన్నది. తర్వాత బయో అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్, అది నెల్లూరులో ఉన్నది. అంతేకాకుండా పెస్టిసైడ్ టెస్టింగ్ ల్యాబ్ కర్నూలులో కూడా ఒకటి ఉంది, అందులో కూడా ఈ పరీక్షలు చేయటం అన్నది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వ్యవసాయంలో నేల, నీరు, విత్తనం, మొక్కలు, ఎరువులు వంటి వివిధ పరీక్షలు రైతులకు శాస్త్రీయంగా వ్యవసాయం చేయటానికి మార్గదర్శకంగా ఉంటాయి. ఈ పరీక్షల ద్వారా పంటలకు అవసరమైన పోషకాలు ఖచ్చితంగా తెలుసుకొని సరైన మోతాదులో ఎరువులు మరియు ఇతర ఇన్పుట్స్ వాడుకోవచ్చు. దీనివల్ల ఖర్చులు తగ్గి పంట దిగుబడి మరియు నాణ్యత పెరుగుతుంది. అలాగే నేల ఆరోగ్యం కూడా కాపాడుతూ సుస్థిర వ్యవసాయం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి రైతులు ఈ పరీక్షలను అనుసరించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందగలుగుతారు.
1: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరింతవరకు వ్యవసాయంలో వివిధ పరీక్షలు ప్రాముఖ్యత గురించి విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం మృత్తికా శాస్త్రం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యారాణి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు విశాఖపట్నం క్షేత్రీయ భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ శ్రీ జీవీఏ ప్రసాద్ గారు అందించిన వివరాలు. సమర్పణ శ్రీమతి ఏ బృందకుమారి గారు.
2: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో భవిష్యత్ తరాల కోసం సముద్ర చేపల వేట నిషేధం, ఈ అంశం గురించిన వివరాలను శ్రీ జీవీఏ ప్రసాద్ అందించగా వింటారు.
3: భారతదేశ ప్రభుత్వం మత్స్యశాఖ విభాగము అనేక సముద్ర మత్స్య జాతుల అండోత్పత్తి మరియు సంతానోత్పత్తి కాలాన్ని పరిగణలోకి తీసుకుని మత్స్య వనరుల పరిరక్షణ సమర్థవంతమైన నిర్వహణ కోసం భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి ఈఈజెడ్ నందు తూర్పు తీరంలో April 15 to June 14, 2026 వరకు మరియు పశ్చిమ తీరంలో June 1 to July 31 వరకు చేపల వేట నిషేధం అమలులో ఉంటుంది. తూర్పు తీరంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి మరియు అండమాన్ అండ్ నికోబార్ దీవులు, అలాగే పశ్చిమ తీరంలో గుజరాత్తో సహా దమన్ అండ్ దీవ్, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, కేరళ నైరుతి తమిళనాడు తీరం నుండి లక్షద్వీప్ దీవుల వరకు మత్స్య వనరుల పరిరక్షణ సమర్థవంతమైన నిర్వహణ సముద్ర భద్రతను నిర్ధారించడం చిన్న చేపల రక్షణ కోసం మత్స్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ప్రకారం 16/3/2026 చేపల వేటపై ఏకరీతి నిషేధం అమలు చేయడం జరుగుతుంది. భారతదేశపు ప్రత్యేక ఆర్థిక మండలి ఈఈజెడ్ నందు భారత ప్రభుత్వం విధించిన ఏకరీతి చేపల వేట నిషేధ కాలంలో సాంప్రదాయక పడవలు అంటే తెప్పలు, తెరచాపలు మరియు నాన్ మోటరైజ్డ్ బోట్లు వేటకు మినహాయింపు వర్తిస్తుంది. ఈ చిన్న తరహా మత్స్యకారులు జీవనోపాధి కోసం రోజువారీ చేపల వేటపై ఎక్కువగా ఆధారపడటం జరుగుతుంది. కావున భారత ప్రభుత్వం వీళ్ళకి సాంప్రదాయక మరియు నాన్ మోటరైజ్డ్ పడవలను ఉపయోగించి తీరానికి దగ్గరగా వేట చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. తీర ప్రాంత రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా భారతదేశపు ప్రత్యేక ఆర్థిక మండలి ఈజెడ్ నందు నిషేధానికి సమన్వయంతో తమ ప్రాదేశిక జలాల్లో చేపల వేట నిషేధాన్ని అమలు చేస్తాయి. ఈ ఏకరీతి నిషేధాన్ని రూపొందించడం వలన చేప పిల్లలను రక్షించడం మరియు మత్స్య వనరులను సమర్థవంతంగా సంరక్షించడంలో సహాయపడుతుంది. తూర్పు తీర ప్రాంతంలో లభించే అన్ని జాతులకు ప్రత్యుత్పత్తి కాలం ఉండదు. కొన్ని చేపలు జూన్ నుండి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాల సమయంలో గుడ్లు పెడతాయి. మరికొన్ని ఏప్రిల్ నుండి జూన్ మధ్య ప్రీ మాన్సూన్ కాలంలో ప్రత్యుత్పత్తి చేస్తాయి. మరికొన్ని జాతులు సంవత్సరం పొడుగునా విడతల వారీగా ప్రత్యుత్పత్తి చేస్తాయి. అందువల్ల అన్ని చేపలకు సరిపోయే ఒకే నిషేధ కాలాన్ని నిర్ణయించడం కష్టం. కానీ శాస్త్రవేత్తలు స్టాక్ అంచనా, వేట ఒత్తిడి, సంతాన చేపలు అంటే బ్రూడ్ స్టాక్, రక్షణ, వాటి నుండి జన్మించే చిరుచేపల సంఖ్య, వనరుల లభ్యత వంటి అంశాల ఆధారంగా నిషేధ కాలాన్ని సూచిస్తారు. సంరక్షించవలసిన ముఖ్య సముద్ర చేపలు మన తీర ప్రాంతాల్లో అనేక విలువైన మత్స్య వనరులు ఉన్నాయి. వీటిని సంరక్షించడం అత్యంత అవసరం. వాటిలో రొయ్యలు, పీతలు, వంజరములు, చందువాలు, కనగర్తలు, సావళ్ళు, గొరకలు, నెత్తళ్ళు, గొరసలు, జల్లలు, కారలు, నామాల గులివిందలు, ఎర్రనామాల గులివిందలు, కలివిందలు, సొరలు, ట్యూనాలు, కొమ్ముకోనాలు మొదలగునవి. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద జీవనోపాధి కొరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ ఏకరీతి చేపల వేట నిషేధం తీర ప్రాంత వర్గాల జీవనోపాధి మరియు శ్రేయస్సును కాపాడుతూ స్థిరమైన మత్స్య నిర్వహణకు ఉపయోగపడుతుంది. ఈరోజు నిషేధం రేపటి సమృద్ధి. సముద్ర మత్స్య వనరులను కాపాడితే మత్స్యకారుల

0: భవిష్యత్తు కాపాడినట్లే.
1: మీరింతవరకు భవిష్యత్ తరాల కోసం సముద్ర చేపల వేట నిషేధం ఈ అంశం గురించి శ్రీ జీవీఎ ప్రసాద్ అందించిన వివరాలను విన్నారు.
2: వ్యవసాయ సమాచారంలో విశాఖపట్నం క్షేత్రీయ భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ శ్రీ జీవీఏ ప్రసాద్ గారు అందించిన వివరాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ బృందకుమారి గారు. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు వినడానికి ముందుగా ప్రకటన.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
0: స్వరమాలిక సినిమా పాటల్లో ముందుగా జోడీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంస్కృత ప్రసంగం వింటారు. సంస్కృత ప్రేరణ రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య వైభవం. డాక్టర్ డి కోటేశ్వరరావు గారి సంస్కృత ప్రసంగం వింటారు.
1: ప్రియాః రేడియో శ్రోతారః, అద్య అస్మాకం విషయః సంస్కృత ప్రేరణ మహాకవేః రవీంద్రనాథ్ ఠాగూరస్య సాహిత్య వైభవం. భారతీయ సాహిత్య ఆకాశే ప్రకాశమానః మహాన్ కవిః, ఏషియాదేశేషు ప్రథమ నోబెల్ పురస్కార ప్రాప్తః రవీంద్రనాథ్ ఠాగూర్ మహోదయః ఆసీత్. తస్మిన్ చ సంస్కృత సాహిత్యస్య ప్రభావః కథం ఆసీత్ ఇతి వయం అద్య జ్ఞాతుం ఇచ్ఛామః. అస్మిన్ విశాల భారతీయ సంస్కృతౌ యదా శబ్దాః కవితారూపేణ భవంతి, భావాః సంగీతరూపేణ పరివర్తంతే, మనః తత్వస్వరూపం ప్రాప్నోతి, తదా ఏకః మహాన్ పురుషః దృశ్యతే, సః ఏవ రవీంద్రనాథ్ ఠాగూరః. సః కేవలం కవిః న ఆసీత్, సః తత్వవేత్త, సంగీతకారః, శిక్షకః, సంస్కృతిరక్షకః చ ఆసీత్. బాల్యకాలః తదా సంస్కృత ప్రభావః. రవీంద్రనాథ్ ఠాగూరః 1961 తమే వర్షే మే మాసస్య సప్తమే దినే జన్మ ప్రాప్తవాన్. తస్య పితా దేవేంద్రనాథ్ ఠాగూరః. సః బ్రహ్మసమాజస్య ప్రముఖః తత్వవేత్త ఆసీత్. మాతాః శారదాదేవి. తస్య పరివారః సంస్కృతికే వాతావరణే స్థితః ఆసీత్. తత్ర సంగీతం, సాహిత్యం, తత్వచర్చ చ నిత్యజీవనే.

ప్రభావం గురించి తెలుసుకుందాం. ఈ విశాల భారతీయ సంస్కృతిలో పదాలు కవితలుగా మారినప్పుడు, భావాలు సంగీతంగా మారినప్పుడు, మనస్సు తత్వంగా మారినప్పుడు అక్కడ ఒక మహానుభావుడు నిలుస్తాడు. ఆయనే రవీంద్రనాథ్ ట్యాగోర్. వారు కేవలం ఒక కవి మాత్రమే కాదు, ఆయన ఒక తత్వవేత్త, సంగీతకారుడు, విద్యావేత్త మరియు సంస్కృతి పరిరక్షకుడుగా మనకు కనిపిస్తారు. ట్యాగోర్ బాల్యం మరియు సంస్కృతం యొక్క ప్రభావం. చిన్నప్పటి నుంచి ఆయనకు భారతీయ సంస్కృతి మీద, ముఖ్యంగా సంస్కృత సాహిత్యం పైన మంచి పరిచయం ఉంది. ఆయన చిన్న వయసులోనే వేదాలు, పురాణాలు, ముఖ్యంగా ఉపనిషత్తులు చదివారు. నిజానికి ఉపనిషత్తులు మనిషిని ప్రశ్నించటం గురించి నేర్పిస్తాయి. ఉదాహరణకు, నేను ఎవరు, ఈ జగత్తు ఏమిటి, ఈ ప్రశ్నలు ట్యాగోర్ మనసులో చిన్న వయసులోనే మొలకెత్తాయి. ఇది ఆయన కవిత్వానికి ఆత్మ అయింది. జగత్తు యొక్క ఏకత్వం అనే భావాలు ట్యాగోర్ ఆలోచనలకు పునాది అయ్యాయి. ట్యాగోర్ ఆలోచనల్లో సంస్కృత తాత్వికత. ట్యాగోర్ గారి తాత్విక దృక్పథం పూర్తిగా ఉపనిషత్తుల ప్రభావంతో నిండిపోయి ఉంటుంది. ఉపనిషత్తులు చెప్పే ఒక ముఖ్యమైన సిద్ధాంతం, సర్వం కల్విదం బ్రహ్మ, అంటే ఈ జగత్తంతా బ్రహ్మమే. ఈ భావం ట్యాగోర్ రచనల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన భావన ప్రకారం మనిషి, ప్రకృతి, దేవుడు ఇవన్నీ వేర్వేరు కాదని, అన్నీ ఒకే సత్యానికి రూపాలని తెలియజేశారు. ఈ ఆలోచన మనిషిలో ప్రేమను పెంచుతుంది, ద్వేషాన్ని తగ్గిస్తుంది, సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ సంస్కృత తత్వశాస్త్రం ఇచ్చిన గొప్ప బోధనలు అని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన రచనల్లో మనకు కనిపించే తాత్వికత అనేది సంస్కృత సాహిత్యపు ప్రతిబింబమే అని చెప్పుకోవచ్చు. ట్యాగోర్ రచనల్లో సంస్కృత ఛాయలు. ట్యాగోర్ గారి రచనలు చదివితే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన భావ ప్రపంచం పూర్తిగా భారతీయతతో నిండిపోయి ఉంటుంది. ట్యాగోర్ గారి ప్రసిద్ధ కృతి అయిన గీతాంజలి చదివితే మనకు ఒక దేవాలయంలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు అన్న భావన కూడా కలుగుతుంది. గీతాంజలిలో రవీంద్రనాథ్ ట్యాగోర్ గారి ప్రార్థన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన దేవుణ్ణి భయంతో కాక ప్రేమతో, జ్ఞానంతో, స్వేచ్ఛతో ఆరాధించేవారు. ఆయన గీతాంజలిలో ఇలా రాశారు: ఓ భగవంతుడా, ఎక్కడ భయం లేని మనసు ఉంటుందో, ఎక్కడ తల ఎత్తి నిలబడే గౌరవం ఉంటుందో, ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా ప్రవహిస్తుందో, ఎక్కడ చిన్న చిన్న గోడలతో ప్రపంచం విడిపోదో, ఎక్కడ నిజం కోసం మాటలు వెలువడతాయో, ఎక్కడ నిరంతర ప్రయత్నం పరిపూర్ణత వైపు సాగుతుందో, ఎక్కడ వివేకం స్పష్టంగా నడుస్తుందో, ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి నా దేశాన్ని నీవు మేల్కొల్పుము అని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ఇది కవిత మాత్రమే కాదు, సమాజం కోసం, దేశం కోసం ప్రతిరోజు విశ్వకవి వ్యక్తిగతంగా చేసిన ప్రార్థన కూడా అని చెప్పవచ్చు. ఆయన కవిత్వంలో ప్రకృతిని తల్లిలాగా, స్నేహితురాలిలాగా, దైవంగా చూపించారు. అందుకే ఆయన కవిత్వం మన హృదయాన్ని తాగుతుంది. ఇది కేవలం కవిత్వం కాదు, ఇది ఒక తాత్విక దృష్టి. మనిషి ప్రకృతితో ఏకమవ్వాలి అని చెప్పే ఒక గొప్ప సందేశం. సంస్కృత సాహిత్యంలో ప్రకృతి అనేది ఒక జీవశక్తిగా కనిపిస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వంలో మనం గమనించే అంశాలు ప్రకృతి సౌందర్యం, భక్తిభావం, శాంతి మరియు ఆత్మసాక్షాత్కారం అనేవి కనిపిస్తాయి. విద్యారంగంలో ట్యాగోర్ ప్రభావం. ట్యాగోర్ గారు స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం ఒక విశిష్ట విద్యా కేంద్రం. ఇక్కడ ప్రకృతిలో విద్య, స్వేచ్ఛగా అభ్యాసం, భారతీయ జ్ఞానం మరియు పాశ్చాత్య విద్య ఈ మూడు కలిసి ఉంటాయి. అలాగే ఇక్కడ సంస్కృతం కూడా ఒక జీవభాషగా బోధించబడింది. ఒకసారి ట్యాగోర్ గారిని ఒక విద్యార్థి ఇలా అడిగారు: సార్, దేవుడు ఎక్కడున్నాడు? అప్పుడు ట్యాగోర్ గారు చిరునవ్వుతో ఇలా చెప్పారు: నువ్వు ప్రేమ చూపించే ప్రతిచోట దేవుడుంటాడు. ఇది ఒక సాధారణమైన మాట కాదు, ఎంతో తత్వజ్ఞానంతో చెప్పబడిన గాఢమైన వాక్యం. ఇదే ఉపనిషత్తుల సారం కూడా. అలాగే ప్రపంచ ప్రముఖులు ఎందరో రవీంద్రనాథ్ ట్యాగోర్ గురించి గొప్పగా ప్రశంసించారు. ఉదాహరణకు ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయనను విశ్వంతో ఏకమై ఉన్న కళాకారుడిగా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ గురుదేవ్ అని సంబోధించారు. జవహర్లాల్ నెహ్రూ ఆధునిక భారతీయ నిర్మాణంలో ఆయన ప్రభావశీలి అని వ్యాఖ్యానించారు. ప్రియమైన శ్రోతలారా, ఆయన మనకు చెప్పిన ఒక గొప్ప సందేశం ఏమిటంటే,
మన సంస్కృతి గొప్పదని, మన భాషలు అమూల్యమైనవని, వాటిని ఆధునిక ప్రపంచంతో కలిపి ముందుకు తీసుకెళ్లాలని

0: ఇది మనందరి బాధ్యత అని తెలియజేశారు. ధన్యవాదాలు.
1: సంస్కృత ప్రేరణ రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య వైభవం గురించి డాక్టర్ డి కోటేశ్వరరావు గారి సంస్కృత ప్రసంగం విన్నారు.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు. వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.

0: విరామ సంగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ డోలు విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారులు, ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
2: శ్రోతలకి, సంగీత ప్రియులకి నమస్కారం. ఎప్పుడో 1936 ప్రారంభమై ఈ 2026 సంవత్సరానికి 90 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఆకాశవాణి ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలుగా 90 వసంతాల ఆకాశవాణి నిర్వహిస్తోంది ఆకాశవాణి విజయవాడ తదితర కేంద్రాలు. ఈ నేపథ్యంలో మనం ఈరోజు ఒక ప్రముఖ డోలు విద్వాంసుల్ని కలిసి వారి అనుభవాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు. వీరు ప్రముఖ డోలు విద్వాంసులు శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం గారు. వీరు నెల్లూరు జిల్లా నుంచి వస్తున్నారు. ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా ఎన్నో సంవత్సరాల నుంచి కార్యక్రమాలు అందిస్తున్నారు. అలాగే 2022 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే సంగీత నాటక అకాడమీ అవార్డు రహిత కూడా. నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: సార్ సుబ్రహ్మణ్యం గారు, మన ఆకాశవాణి 1936 ప్రారంభమైందండి, అలాగే ఇప్పుడు 2026 సంవత్సరంలో మనం 90 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో మీకు ఆకాశవాణితో ఉన్న అనుభవాల్ని మాతో పంచుకోమని కోరుకుంటున్నాం. ముందుగా మీ బాల్యం ఎక్కడ ప్రారంభమైంది, మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఈ డోలు ఎక్కడ నేర్చుకున్నారు, మీ గురువుగారు ఎవరో ఒకసారి షేర్ చేయండి సార్.
3: నాది నెల్లూరు జిల్లాలో కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం సార్. చిన్నప్పటి నుంచి నేను చదువుకునేటప్పుడు, హై స్కూల్ చదువుకునేటప్పుడు నాకు ఈ డోలు అంటే ఇష్టంతో చదువు కూడా తక్కువే చేసుకున్నాను, డోలు అంటే ఇష్టంతో విన్నాను. 1965 తిరుపతి నాదస్వర పాఠశాల మ్యూజిక్ కాలేజ్ ఉంది సార్, అక్కడ చేర్పించారు మా తల్లిదండ్రులు. మాది చిన్న కుటుంబం, ఒక వ్యవసాయ కుటుంబం, కానీ దాని మీద ఇష్టంతో కష్టమైన డోలు నేర్చుకున్నాను సార్. కష్టమైన పరిశ్రమ అది.
2: మీ గురువుగారు ఎవరండి అక్కడ?
3: మా గురువుగారు ఫస్ట్ అన్నవరపు బస్వయ్య మ్యూజిక్ కాలేజీలో పక్కన నాదస్వర పాఠశాల ఉంది, టీటీడి. నాకు అక్కడ సీట్ వచ్చింది, దానికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన 66, 67, 68 నాకు 3 సంవత్సరాలు కోర్స్ అది. అన్నవరపు బస్వయ్యని పెద్ద విద్వాంసులు ఆయన టీచర్గా ఉన్నారు. 3 సంవత్సరాలు చేసుకొని 69 నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్.
2: సంతోషం అండి సుబ్రహ్మణ్యం గారు. ఎక్కడో నెల్లూరు జిల్లాలో కొత్తపాలెం గ్రామం నుంచి వచ్చి మీరు ప్రతిష్టాత్మకమైన సంగీతంలో, ముఖ్యంగా క్లాసికల్ మ్యూజిక్, శాస్త్రీయ సంగీతంలో మీరు సంగీత నాటకం అకాడమీ అవార్డు పొందడం చాలా గర్వకారణం అండి. మీకు తర్వాత గురువులు ఎవరండి, మీ తర్వాత ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, మీరు అక్కడ సర్టిఫికేట్ కోర్సు చేశారు, తర్వాత ఎలా ప్రారంభమైంది?
3: 3 సంవత్సరాలు కోర్సు అంటే చాలా సార్. అది 3 సంవత్సరాలు అంటే పాలవరసలో, పెద్ద పాలవరసలో జాతులు, చిన్న చిన్న బిట్లు నేర్చుకుంటాం. ఎక్కడైనా కచేరీ వాయించేదానికి

0: అది సాదు. అప్పుడు
1: సరిపో
0: ప్రైవేట్గా సీఎం రాజగోపాల్ అని ఆయన మ్యూజిక్ కాలేజీ లెక్చరర్, ఆయన దగ్గర 4 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఆయనది ఏంటంటే మనకు కావాల్సింది బయట కచేరీలకు ఏం అంచాలా అనేది, నాదస్వరానికి ఏం అంచాలనేది, ప్రజల్లో ఏం వాయిస్తే మనకు మంచి పేరు వస్తుంది, అది నేర్చుకున్నాను సార్.
1: అయితే సుబ్రహ్మణ్యం గారు, మీకు మొట్టమొదటిగా ఆకాశవాణితో అనుబంధం ఎప్పుడు ఏర్పడింది? మీరు అంటే మనకు ఒక ప్రక్రియ ఉంటుంది కదా, ఆకాశవాణిలో ఆడిషన్స్ చేస్తాం, ఎటువంటి కళాకారులకైనా మనం డైరెక్ట్గా కార్యక్రమాలు ఇవ్వకుండా ఆడిషన్ చేస్తాం. అలా మీరు ఏ ఆకాశవాణి కేంద్రంతో మొట్టమొదటిసారి మీరు ఆడిషన్ నిర్వహించారు, ఎక్కడ పాస్ అయ్యారు?
0: టీటీడీలో నాకు ఇంట్రో పెట్టారు, బాగా వాయిస్తున్నాడు అని. దాంట్లో సెలెక్ట్ అయ్యి కొండ మీద శంకు మెట్టుంది, అప్పుడు చిన్నది కాటేజీలు ఉండి, దాంట్లో ఇంట్రో పెట్టారు పెద్ద విద్వాంసులు ఏకేశన్న గారు, మునరాయ గారు, దూవూరి వెంకయ్య గారు. దాంట్లో సెలెక్ట్ అయిన దాంట్లో 2 సంవత్సరాలు నేను ఏకేసి నటరాజన్ అని ఎవరెస్ట్ క్లారినెట్ అయిన, ఆయన దగ్గర ఉత్తీర్ణ అయిన 2 సంవత్సరాలు. తర్వాత ఆయన దగ్గర ఉన్నప్పుడు నాకు రేడియో మీద ఆశ మళ్ళింది, రేడియో ఉంటే బాగుంటుంది, నేను రేడియో ప్రోగ్రామ్ పోతే నేను కూడా పోతాను, నాకు కూడా ఉంటే బాగుంటుందని కడపకు పెట్టుకున్నా. పెట్టుకుంటే పినాకపాణి గారని నేను గాత్రం పెద్ద విద్వాంసుడు, అందరికీ గురువు ఆయన, బాలమురళి గారికి, నెదురుమురికి, వీళ్ళందరికీ గురువు. ఆయన జడ్జికి వచ్చాడు, అప్పుడు నన్ను సెలెక్ట్ చేసి 20 మంది పోయినాం. ఆ రోజు ఉదయాన్నే సెలెక్ట్ అయిపోయింది, బోర్డు వేసేస్తారు అప్పుడు పరిస్థితి, బోర్డు వేసేస్తారు. ఆ బోర్డులో నేను సెలెక్ట్ అయినానని మన్నాడే దానికి ఫైనల్ మార్చ్.
1: మీకు ఎంత వయసు అండి అప్పుడు?
0: అప్పుడు ఇంచుమించు ఒక 32-33 ఉంటాయి సార్.
1: 30 ఏళ్ళకి మీరు మొట్టమొదటి ఆడిషన్ ఇచ్చి పాస్ అయ్యారు బి గ్రేడ్. తర్వాత మొదటి కచేరీ ఎప్పుడు మీరు ఆకాశవాణిలో చేశారు?
0: 85 లో 86 80 ఏళ్ళు అంతా ఒక 3 సంవత్సరాలు అక్కడ కడపలో చేశాను సార్. నన్ను పిలుచుకొని పోతే నేను కడపకు పోయి వాయించి వచ్చేది. ఎవరు నాదస్వరం
1: మీకు గుర్తుందా అండి? మొట్టమొదటి మీ రెమ్యునరేషన్ ఎంతో మీకు అప్పుడు వాయించిన
0: తెలుసు సార్? 275
1: మొట్టమొదటి
0: మొట్టమొదటి. ఆ డబ్బులు మా గురువుకి ఇచ్చిన, ఎందుకంటే నేను వాళ్ళని మనసుండి మా గురువు గారికి దక్షిణగా ఇచ్చిన. నేను పోవటమే ఫేస్ అయినా. అప్పుడు అక్కడ వాంచేటప్పుడు 2-3 సంవత్సరాలు వాంచాను సార్. తర్వాత నాది అక్కడి నుంచి వచ్చేసాను కదా, నేను నెల్లూరు జిల్లాకు వచ్చేసాను, కోట మండలం నుంచి గూడూరుకు వచ్చేసా.
1: సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఒక ప్రశ్న, ఎవరైనా కళాకారులు అక్కడతో ఆగిపోతే పెద్ద అభివృద్ధి ఉండదు కదా, మీరు తర్వాత బీలో అయినారు, తర్వాత బీహైకి వచ్చారు, ఈ అభివృద్ధి ఎలా జరిగింది, మీ కచేరీ సాధన ఎలా కొనసాగించారు?
0: ఈ బీ వాంచినప్పుడు ఒక చిన్న విద్వాంసుడిగానే ఉంటాం, బీహై చేసుకుంటే బాగా విద్వాంసుడు అవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో బీహైకి మళ్ళీ అప్లికేషన్ వేసి, అప్పుడు అప్లికేషన్ ఇచ్చేసి సార్ ఒక ఫారం ఇచ్చేది, అప్పుడు రాయటం పట్టడం చేయటం ఉన్నింది. అప్పుడు ఇంటర్ ఉన్నింది, ఇంటర్ వాంచినట్టు వెంటనే నా బీహై సెలెక్ట్ అయినా. బీహై నేను 1 సంవత్సరంలోనే మళ్ళా ఏ గ్రేడ్గా నేను ఇక్కడే విజయవాడ రేడియో స్టేషన్ సెలెక్ట్ అయ్యాను. అయిన 10 సంవత్సరాల పైన టాప్ గ్రేడ్ అని అన్నారు. అప్పుడు టాప్ గ్రేడ్ కరెక్ట్గా పెట్టుకున్నా ఇక్కడనే విజయవాడ స్టేషన్లోనే, టాప్ గ్రేడ్ కూడా సెలెక్ట్ అయినాడు సార్. అప్పుడు టాప్ గ్రేడ్ సెలెక్ట్ అయితే నన్ను సెలెక్ట్ అయిన వెంటనే ఢిల్లీకి జడ్జిమెంట్కి పిలిచారు, ఈ రికార్డులు చూసేదానికి, ఆల్ ఇండియా రేడియో. 2 సార్లు పోయినాను, మొన్న కూడా 3వ సారి పోయినాను ఇటీవాళ్ళకి సార్. తర్వాత నేను మొన్న అకాడమీ తీసుకున్నప్పుడు కూడా పోయినాను, ఆ స్టేషన్కి అది గుర్తుగా అందరూ పరిచయం కాబట్టి పోయి వచ్చినాను.
1: సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు బీకి, బీహైకి, ఏకి, అలాగే టాప్ గ్రేడ్కి తేడా ఏముంటుందండి? ఎలా మీ కచేరీ సాధన ఎలా ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్తారు, ఏమిటి తేడా?
0: బీకి ఒక క్వాలిటీ ఉంటుంది వాయిద్యం, బీహైకి కొంచెం బాగా వాంచాలి. బీహై సెలెక్ట్ అయితే స్టేషన్లో కదిలిచ్చరు, అది స్టాండర్డ్. బీహైకి వచ్చిన వాళ్ళు చాలామంది బీహై వాయిస్తున్నాం కదా, ఏ గ్రేడ్ కూడా వాయిస్తే బాగుంటుందని. అప్పుడు మా సాధనలో మేము ఇంప్రూవ్ అయ్యేదానికి రేడియో మెయిన్,
1: ఆకాశవాణి,
0: ఆకాశవాణి. ఎందువల్లంటే మేము ఇంప్రూవ్ కావాలంటే రేడియోలో ఎంత బాగా వాయిస్తే కదా మనం సెలెక్ట్ అవుతామని. మేము ఇంప్రూవ్ అయ్యేదానికి రేడియో ఉపయోగపడ్డాది సార్. ఎవరైనా వాయించినట్టు రికార్డు తీసుకుని వినటం, ఎక్కడైనా మంచి కచేరీలు పోయి వినటం, దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటంలో ఏ టాప్ దాకా వచ్చాను సార్.
1: మీకు ఈ ప్రయాణంలో ఇన్స్పిరేషన్ నిలిచిన డోలు విద్వాంసులు ఎవరండి? మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి బాగా నేర్చుకున్నారు?
0: చాలా మంది సార్. దానికి సీఎం మున్నరామయ్య మన ఆంధ్రప్రదేశ్, అన్నవరపు బసవయ్య మా గురువు గారు, సీఎం రాజగోపాల్ అన్న మా గురువు గారు. ఇక తమిళనాడు ఎత్తుకుంటే హరిద్వారం ఏకే పల్లమేలు గారు, కలిమూర్తి గారు, ముదుకుమార్స్ గారు, ఇట్టా లైన్కి వచ్చింది. వలయపాటి సుబ్రహ్మణ్యం గారు. దీంట్లో ఏంటంటే డిప్లొమాకి వచ్చినప్పుడు చరిత్ర రాయాలి, ఎవరైనా ఒక విద్వాంసులది వీళ్ళందరూ పెడతారు. అప్పుడు అంతటికి ఎదుగుంటేనే కదా వాళ్ళు పెడతారు.
1: అవును, కొన్ని కచేరీలు మీరు సోలోగా వాయించుంటారు, అలాగే వాద్య సహకారం కూడా చేసి ఉంటారు కదా. మీరు వాద్య సహకారం చేసిన ప్రముఖ విద్వాంసులు కొంతమంది చెప్పమంటే ఎవరు చెప్తారండి ఆకాశవాణిలో?
0: సార్, ఆకాశవాణిలో కసుమురుకే పెంచలేయ గొప్ప నాదస్వరం, ఇక్కడనే ఏ గ్రేడ్ అయినాడు, ఇటీవల కాలం అయిపోయాడు. ఆయనతో ఎక్కువ సహకారం చేశాను. కాకపోతే ఇంకా పెద్దవాళ్ళు ఏకేశన్ నటరాజన్ గారు, చాలా మందితో ఇండియాలో బాగా ప్రముఖుల వైలును అనవరపు రామస్వామి గారు, ఓబి కచేరి వంచాను గుంటూరులో సదుగురు శరణ్ గారితో లైవ్, అంటే రాగం తానం పల్లవి ఇచ్చారు గుంటూరు ఓబి కచేరికి లైవ్, అది దాంట్లో వంచాను.

0: చాలా ప్రముఖులతో వాయించి నాకు తెలియదు కూడా తెలుసుకున్నాను సార్. నాకేమైతే తెలీదో ఇట్లా వాయిస్తే బాగుంటుంది అనేది కూడా ఆ కచేరీలో తెలుసుకున్నాను.
1: మీకు ఈ ప్రయాణంలో ఆకాశవాణి ఎంతవరకు సహకారం అందించిందండి?
0: ఆకాశవాణిలో ఒక ప్రోగ్రాం వచ్చిందంటే ఆనందమే వేరు. ఇంట్లో భార్యకి బిడ్డలకి చెప్పుకోవటం ఉంటుంది, బయట పోయినప్పుడు అందరితో నాకు ఆకాశవాణి నుంచి రికార్డు వచ్చింది, వంచాలా రేపు ప్రోగ్రాం వచ్చింది, నేషనల్ ప్రోగ్రాం వచ్చింది, ఇట్లా చెప్పుకుంటాం సార్. ఆ ఆనందంతో డోలు కూడా బాగా వాయిస్తాం సార్. సంగీతంలో కష్టమైన వాయిద్యం లేక పరిశ్రమ డోలు సార్, అది మాత్రం ఆకాశవాణి మాకు ప్రాణభిక్ష సార్. ఈ సంగీతం వాయించే వాళ్ళకి ఆకాశవాణి వస్తే దేవుడి నుంచి వరం వచ్చినట్టు ఉంటుంది సార్. అంతే.
1: వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా కచేరీ చేశారు?
0: చాలా చేస్తున్నాను సార్. ఈ స్టేషన్లో ఒక 5-6 చేస్తున్నాను. ఫస్ట్ కసుమూరు పెంచలైతేనే చేస్తున్నాను. మంచి నాదొస్తున్న సార్, చక్కట నాదొస్తున్నాం. మన నెల్లూజల్లో ఆయన బడే సాహిబు, ఓడితే సాహిబులు, మన అనూర్ రామస్వామి గారు, ఇంకా వేరే నాదొస్తున్నతో చాలా మంది చేస్తున్నాను. కొత్త కొత్త లక్ష్మీనారాయణ తమ్ముడు గారు రంగయ్య గారితో చేశాను, ఇంతమంది చేశాను.
1: వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు 2022 సంవత్సరానికి గాను మనకు శాస్త్రీయ సంగీతంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకున్నారు. దీని పట్ల మీ స్పందన ఏంటి? ఆకాశవాణి పాత్ర ఏంటి మీకు ఈ అవార్డు రావడంలో?
0: మెయిన్ నాకు ఈ ఆకాశవాణి భిక్షం పెట్టింది సార్. ఎందుకంటే బాగా వాయించాను, బాగా వాయిస్తాను అనేది ఈ స్టేషన్ పేరు వచ్చింది. సంగీత నాటక అకాడమీ అంటే ఎవరికి ఇచ్చినా పెద్దవాళ్ళకి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి, బాలమల్లి గారికి, నిధులకి, వీళ్ళందరికి ఇచ్చున్నారు. దీంట్లో తీసుకుంటారు ముందు ఈ సంగీతంలో కరెక్ట్గా వాయించున్నాడా చేస్తున్నాడా, ఎక్కడన్నా క్యాసెట్లు రికార్డులు ఎన్ని చేస్తున్నారంటే నేను ఏ స్టేషన్లో వాయిస్తానో ఆ స్టేషన్లో అడుగుతారు. నాకు తెలియకుండానే అడుగుంటారు, దాన్ని తీసుకుంటారు. వినుకుంట సుబ్రహ్మణ్యం బాగా వాయిస్తాడా, బాగా వాయించున్నాడా, వచ్చున్నాడు బాగా, వాంచిన క్యాసెట్లు ఏమైనా ఉన్నాయా, ఎక్కడన్నా ప్లే చేసినప్పుడు నాదనేరాజం, ఎక్కడైనా కచేరీలు, ఇవన్నీ తీసుకుంటారు. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఇస్తారు, కరెక్ట్ లేకపోతే తీరు. ఎందుకంటే పెద్ద ఇష్యూ ఇది, ఒక రాష్ట్రపతి గారు ఇచ్చేటువంటి గౌరవం.
1: అయితే మీకు ఆ తీసుకున్న రోజు మీకు ఏమనిపించిందండి? నెల్లూరులో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఢిల్లీకి వెళ్ళి ప్రతిష్టాత్మకంగా రాష్ట్రపతి గారి చేతుల మీదుగా తీసుకుంటున్నప్పుడు మీ ప్రయాణం గురించి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపించింది?
0: నా కొడుకులు బెంగళూరులో ఉన్నారు సార్. ఈతో పాటు అక్కడ ఉన్నప్పుడు ఇది వార్త వచ్చింది, నేను భయపడ్డాను నిజమేనని. అప్పుడు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు సద్గురు శరణ్ గారు ఏకోజాన ఫోన్ చేసిన 4 గంటకే. కాగితాలన్నీ బెంగళూరులో లేకుండా గూడూరులో ఉన్నాయి. మరుసటి రోజు వచ్చి కాగితాలు ఎత్తుకోబోయి నా బిడ్డలు కొడుకులు ఉన్నారు అక్కడ, వాళ్ళు నా ఫ్లైట్లో తీసుకోమన్నారు. ఎందుకంటే ఇచ్చిన 3వ రోజే ఫోన్ చేసినారు, ఎలక్షను వెంటనే ఇచ్చేస్తాం 6వ తేదీనని. ఆ 6వ తేదీ ఇచ్చేట ముందుగా ఒక ట్రయల్ చూపించారు ఎట తీసుకోవాలని. ట్రయల్లోనే కాళ్ళు ఉనికినాయి సార్, భయపడ్డాను. మాకు రూము భోజనం చెప్పని సాధ్యం కాదు సార్, అంత చేశారు గవర్నమెంట్. 6వ తేదీ సాయంకాలం 4 గంటలకి 4:30కి ఆమె దగ్గర పోయి నేను తీసుకోవాలి. మా కొడుకు వచ్చిన్నాడు, వెనకున్నాడు, నా వంతు వచ్చింది. ఫస్ట్ లైన్లోనే 6వ నెంబర్ సార్ నేను ఆమె దగ్గర తీసుకునే వాళ్ళలో. అప్పుడు ఆమె పక్కన 2 మధ్య మంత్రులు ఉన్నారు, సిబ్బంది ఉంది. నా కాళ్ళు ఒలిగినాయి సార్, ఎంత అంటే నేను ఈ స్థాయికి ఎదిగినానా అనే వణుగుతూ ఈ రేడియో స్టేషన్ ఇచ్చిన భిక్ష మాత్రం అనుకున్నాను సార్. రేడియో స్టేషన్ లేకపోతే నాకు రాదు, సంగీతమే ఇది. వాళ్ళు పెట్టిన భిక్షను మాత్రం సంతృప్తి పొంది ఆమె దగ్గర తీసుకున్నప్పుడు నేను ఏదో దేవలోకానికి పోయి వచ్చినట్టు అనిపించింది సార్. వాళ్ళు చేశారు సార్, నాతో ఒకటో 82 మందికి ఇచ్చారు. దాంట్లో ఇండియాకి డోలు వాయిద్యానికి ఒక్కరికి ఇచ్చారు సార్. దానికి మన శేషనికి ఉదయపూర్వక నమస్కారాలు సార్.
1: ఇదంతా మీ విద్వత్తు, మీ యొక్క సాధన వెనుకున్న కృషి మాత్రమేనండి. దీనికి ఇతోదికంగా మన ఆకాశవాణి కేంద్రాలు కూడా కళాకారులకు ఎప్పుడూ సహకారం అందిస్తూ ఉంటాయి. అయితే వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు చేసిన ఇతర ప్రధాన కచేరీలు ఎక్కడెక్కడ చేశారో చెప్పండి ఒకసారి.
0: ఇండియాలో ఒక్క కలకట్టా తప్ప బెంగళూరు చేశాను, మద్రాసు చేశాను, అన్ని పెద్ద పెద్ద సిటీల్లో చేశాను. మంచోళ్ళతో వాయించున్నాను సార్, షబాష్ అనిపించుకొని వచ్చిండే.
1: టీటీడీలో మీరు భాగస్వామి
0: బాగా సార్, నాదనీయరాజనం అయితే ఏమి, ఈ రోజుకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలంటే 1 నెంబర్ నేను సార్. ఎందుకంటే అది కరెక్ట్గా చేస్తున్నాను, ఏం చెడ్డ పేరు లేదు సార్, ఎక్కడ చెడ్డ పేరు లేదు. జడ్జిగా ఎప్పుడైనా ఈ 2వది కాలేజీకి డిప్లొమా కాకుండా ప్రవీణ విశారద ఉంటాయి సార్. ఓటికి జడ్జిమెంట్కి నేనే పోతా, మొన్నే పోయిచ్చాను 3 మార్చిలో. నెక్స్ట్ డిప్లొమాకి సర్టిఫికేట్ కోర్సు కూడా నేనే పోతుంటాను సార్. ఎక్కడ ఒక పొరపాటు లేకుండా నా డ్యూటీ నేను చేసుకుని వచ్చేస్తున్నాను సార్. టీటీడీలో ఇప్పుడు 20-30 సంవత్సరాల నుంచి పోతున్నాను సార్. నాదనీయరాజం ఎన్ని కచేరీలు అంచుండా, సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంచుండా, చాలా వాంచున్నాను సార్.
1: అయితే సుబ్రహ్మణ్యం గారు, మీకు వచ్చిన ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు కాకుండా ఇతర పురస్కారాల గురించి చెప్పండి, ఎవరెవరి దగ్గర అవార్డులు తీసుకున్నారు?
0: లై నిలవైన బిరుది ఇచ్చారు సార్, అలంబర్ రామస్వామి గారు, ఎమ్మెల్యే మంత్రులంతా నెల్లూరులో ఇచ్చారు సార్. అంటే టాప్ గ్రేడ్ వచ్చిన తర్వాత ఆ జిల్లాకి ఎవరికి లేదు, టాప్ అంటే ఎవరికో వచ్చేవాళ్ళు. ఆ టైంలో వచ్చింది నాకు. అప్పుడు పెద్ద సన్మానం చేశారు నెల్లూరులో మా వాళ్ళు అయితే ఇతరులు అయితే అందరూ. ఆ సన్మానానికి అనపురం రామస్వామి గారు వచ్చారు, వైలిన్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చి లయ నిలవైన బిరుది ఇచ్చారు సార్. అంటే అంత లయతో వాయిస్తావు కాబట్టి లైవ్ అయిన వాయిద్యం కాబట్టి లయతోనే సంబంధించినటువంటి బిరుది ఇచ్చారు సార్.
1: ధన్యవాదాలండి సుబ్రహ్మణ్యం గారు. ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకొని ఆకాశవాణిలో ఎన్నో సంవత్సరాలుగా టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా మీరు కచేరీలు చేస్తూ ప్రజల మన్నలు పొందుతూ ఉన్నారు. ఇలాగే భవిష్యత్తులో మరిన్ని అవార్డులు తీసుకొని మన రాష్ట్రానికి, మన ఆకాశవాణి కేంద్రానికే కాకుండా దేశానికి కూడా మరిన్ని ప్రశంసలు తీసుకొస్తారని ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు సార్. మరొకసారి
0: హృదయపూర్వక నమస్కారాలు.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ డోలు విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారులు, ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభ పార్టీ నేత సువేందు అధికారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యాధునికమైన మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గుజరాత్, పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు బెంగళూరులో ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంస్థ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధానమంత్రి తెలంగాణలో పర్యటిస్తారు. 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. 118 కిలోమీటర్ల మేర నిర్మించిన కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. కాజీపేట జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు నిర్మించిన రైల్ అండర్ రైల్ RUR బైపాస్ను కూడా నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ సాయంత్రం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ చేరుకుంటారు. ఈ పర్యటనలో సోమవారం సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో పాల్గొంటారని ప్రధాని కార్యాలయం PMO వెల్లడించింది. సోమనాథ్ క్షేత్ర విశిష్టతను ఆధ్యాత్మిక వారసత్వాన్ని చాటి చెప్పేలా ప్రత్యేక స్మారక స్టాంపు నాణాన్ని ప్రధాని విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభ పార్టీ నేత సువేందు అధికారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ RN రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, NDA పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY, అటల్ పెన్షన్ యోజన APY పథకాలు

0: విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సమాజంలోని అణగారిన బలహీన వర్గాలకు సైతం తక్కువ ఖర్చుతో కూడిన ఆర్థిక రక్షణను అందించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పథకాల పురోగతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో ప్రారంభమైన ఈ పథకాలు బీమా, పెన్షన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయని కొనియాడారు. ఇప్పటి వరకు పీఎం జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 కోట్లకు పైగా, పీఎం సురక్ష బీమా యోజనలో 58 కోట్ల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అలాగే వృద్ధాప్య భరోసా ఇచ్చే అటల్ పెన్షన్ యోజనలో 9 కోట్ల మంది సభ్యులుగా చేరారు. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంప్రదాయక సంబంధాలు ఎంతో ఉన్నతమైనవని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని విదేశీ కారికోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన పతాకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య కేవలం స్నేహమే కాకుండా వస్త్రధారణ, క్రీడలు, సంప్రదాయాల విషయంలోనూ ఎంతో సారూప్యత ఉందని జైశంకర్ పేర్కొంటూ,
1: ఇండియా హాస్ ట్రెడిషనలీ హ్యాడ్ వెరీ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, అండ్ దీస్ టైస్ హావ్ బీన్ అండర్పిన్డ్ బై షేర్డ్ హిస్టరీ, ఆ స్ట్రగుల్ అగైన్స్ కొలోనియలిజం, అండ్ బై ఆ వెరీ స్పెషల్ బాండ్స్ ఆఫ్ క్రికెట్. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: అనంతరం ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ బిసేనర్తో కేంద్ర మంత్రి భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులపై వారు చర్చించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అత్యాధునిక మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిన్న నిర్వహించిన ఈ ప్రయోగం ఆశించిన లక్ష్యాలను చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని భౌగోళిక పరిధిలో వేర్వేరు దిశల్లో ఉన్న వివిధ లక్ష్యాలను ఇవి ఏకకాలంలో ఛేదించగలవని ఆ శాఖ తెలిపింది. ఈ ఘనత సాధించిన డిఆర్డీఓ శాస్త్రవేత్తలు, భారత సైన్యం, పారిశ్రామిక భాగస్వాములను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, ముప్పులను ఎదుర్కోవడంలో ఈ క్షిపణి దేశ రక్షణ వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. తమిళగా వెట్రి కళంగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు చెన్నైలోని లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు పత్రాన్ని సమర్పించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 234 సభ్యుల అసెంబ్లీలో 118 స్థానాలు అవసరం. ఈ సంఖ్యను చేరుకోవడానికి వీసీకే, ఐయుఎంఎల్ నిబంధన లేని మద్దతు ప్రకటించాయి. చెన్నైలో మీడియాతో మాట్లాడిన టీవీకే నేత అదవ్ అర్జున, ఈ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిపి మొత్తం 13 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించిందని తెలిపారు. గ్రామీణ భారతావని అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉత్తమ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 42 పంచాయతీలు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. వచ్చే నెల జూన్ 3వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. ఈ ఏడాది అవార్డుల జాబితాలో కర్ణాటక 6 పురస్కారాలతో ప్రథమ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలు 5 అవార్డులతో తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలను ప్రధాన స్రవంతితో అనుసంధానించే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పీఎంజీఎస్వై 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం రజతోత్సవ వేడుకలతో పాటు 4వ విడత పీఎంజీఎస్వై జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లా భైరుందాలో జరగనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ బలోపేతం కావాలి.

0: వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ మార్కెట్లకు చేరువయ్యే అవకాశం సులభతరం అవుతుందని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ 2026 రెండో దశలో భారత ఆర్చర్ సహిల్ జాదవ్ కాంస్య పథకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన 25 ఏళ్ల జాదవ్ డెన్మార్క్ సీనియర్ ఆటగాడు మార్టిన్ డామ్స్బోను 147-144 స్కోరుతో ఓడించి ఈ టోర్నమెంట్లో భారత్కు తొలి పథకాన్ని అందించారు. ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 119 పరుగులు చేసింది. వాతావరణం. గుజరాత్, పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఈ మేరకు పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. బీహార్లో గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తూ భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభ పార్టీ నేత శుభేందు అధికారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యాధునిక మిర్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: for medical, all these things. But in this case, there is no medical. ASBOF is certified the bank, and it is, though it is not adulterated, bank account is adulterated. We are confident of the credibility of the individual, KYC compliant, and the nominee details are well stored. So insurers got a lot of confidence to get into this program. So this is the uniqueness of this scheme.
1: Coming to Mr. Prusty, we'd like to know, even as these schemes complete 11 years, what are the expectations from their future expansion and impact?
0: Well, there's a tremendous potential. So we are trying to administer the scheme through the banking channels right now. If you see the working population below age 50, you can say 18 to 50, this population could be more than 50 crores. Mm. So clearly these numbers can be doubled.
1: Right.
0: A lot of younger generation, they open their accounts in these top private banks. This is the trend. So I think this is where a lot of focus has to happen. I don't see that great penetration is happening at that corner. That is the one side. It is not as much as public sector banks are doing. The gap is there that needs to be filled. This is the one. Second is the at employer level, it can be caught. That is a very good area of distribution. Employer level, all the employees can be covered, because that is again a credible database will be available, and they are 18 to 50, certainly it will be there.
1: Absolutely, Mr. Girdhar. Thank you so very much, Mr. Debashish Prusty, Ms. Sumit Kaur Kapoor, Mr. Girdhar, and Ms. Girja Subramanian for having joined us and shared your views on this. Listeners, you can also listen to this program on our mobile app News on AIR and our YouTube channel News on AIR Official.
2: Spotlight.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
4: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416172999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ May 20.
3: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. చంటి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: బలే బలే మదడి ఓయ్ బంగారు నా స్వామి ఓయ్ నీ మగ సిరి గుణమునై నీ అననిదాననాయ్
1: బడే బడే మఖాడు ఓయ్ బంగారు నా స్వామి ఓయ్ నీ మగ సిరి గులామునై నీ అననిదాననాయ్
2: మేఘ సందేశం ఈ చిత్రం నుండి కేజే యేసుదాసు పి సుశీల పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: కూలీ నంబర్ 1 ఈ చిత్రం నుండి ఇళయరాజా పి సుశీల పాడిన పాట వింటారు.

అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. చిత్రం నుండి కౌసల్య, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. స్వరమాలిక సినిమా పాటలు విన్నారు.

అంటే మనం వింటే. రచన శ్రీ పివి రామ్ గోపాల్ గారు, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు. 7:20 నేటిమాట శీర్షికన కొర్రపాటి గంగాధర్రావు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్ గారు ఆకాశవాణితో చెప్పిన వారి అనుభవాలు అనుబంధం గురించి వింటారు. లేఖావళి మా కార్యక్రమాలపై మీ స్పష్టతను క్షమించాలి, మీ స్పందనను పోస్ట్ కార్డ్స్ aarpcvsp@gmail.com ఈమెయిల్తో పాటుగా 7416171 2299 నంబర్కు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చు.

0: capability to the country's defense preparedness against the growing threat of perceptions. In archery, India, Sahil Jadhav won a bronze medal in the men's individual compound event at the World Cup 2026 Stage 2 in Shanghai, China today. The 25-year-old Maharashtra archer defeated Denmark veteran player cum coach Martin Damsbo 147-144 in the bronze medal playoff to secure India's first medal of the ongoing tournament. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, వందనం అభివందనం బృందగానం, రచన శ్రీ వేదల శ్రీనివాసరావు గారు, సంగీతం శ్రీ డి నిశ్చల్ గారు. రేపు ఉదయం 6:35 పొలం పనుల కార్యక్రమంలో ప్రస్తుత వ్యవసాయం యాంత్రీకరణ ఆవశ్యకత సమర్పణ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. రేపు ఉదయం 7:15 ఈ మాసపు పాట వింటారు, పాట అంటే మనం వింటే, రచన శ్రీ పివి రామ్గోపాల్ గారు, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు. 7:20 నేటిమాటి శీర్షికన కొర్రపాటి గంగాధరరావు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, 90 ఏళ్ల ఆకాశవాణి గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్ గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి వింటారు. లేఖావళి. మా కార్యక్రమాలపై మీ స్పందనను పోస్ట్ కార్డ్స్ aarpcvsp@gmail.com ఈమెయిల్తో పాటుగా 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చు. పుష్పాంజలి సమాచారం అని కూడా వింటారు. రేపు ఉదయం 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం ప్లాస్టిక్ పులి రూపకం వింటారు, రచన శ్రీమతి భువన, నిర్వహణం డాక్టర్ బండి సత్యనారాయణ గారు. రేపు 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మాతృత్వానికి మరో జన్మ కథానిక వింటారు, శ్రీమతి గొర్తివాణి శ్రీనివాస్ గారి నిర్వహణ. రేపు 2:30 వాతావరణ వివరాలు, తర్వాత బాలభారతి బాలల కార్యక్రమంలో శ్రీవాణి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. రేపు 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, తర్వాత వికాసంలో ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ టు అప్గ్రేటెడ్ ఐటీస్ ప్రేరణా వ్యక్తిత్వం ఉంటాయి, 90 ఏళ్ల ఆకాశవాణి గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్ గారు ఆకాశవాణితో అనుబంధం గురించి వింటారు. రేపు రాత్రి 7:15 90 వసంతాల ఆకాశవాణి శ్రీ యజ్ఞవల్క్య శర్మ గారు తుని ఆకాశవాణితో వారి అనుబంధం గురించి వింటారు. తర్వాత పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో జీడి తోటల్లో పసుపు పైనాపిల్ అంతర పంటలు, గిరిజన రైతులు ఆర్థిక అభివృద్ధి సీతంపేట జిల్లా ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ కె సత్యనారాయణ రెడ్డి గారి ప్రసంగం వింటారు. జానపద గీతం వ్యవసాయ సమాచారంలో పుట్టగొడుగుల పెంపకం పోషక విలువల గురించి శ్రీమతి ఏ బృందకుమారి గారి సమర్పణ వింటారు. రేపు రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం వారు ఈ రాత్రి 9 గంటలకు అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. స్థానిక వాతావరణం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. అత్యధిక ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:14

నిమిషాల 18 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాల్లో కలుసుకుందాము. అంతవరకు నమస్కారాలతో సెలవు. జై హింద్.